0: By indulging in actions which are good, godly and noble, and performing sacrifices without any motive whatsoever, even as you are in this world, and by furthering the path of love and developing love and cultivating it and sustaining it, and performing charitable acts and indulging in charity and philanthropic acts, and to keep thinking incessantly and continuously of God and God alone, lead your daily life thus, O men.
1: Divya Sukhalokula,
0: embodiment of the Divine Atma.
2: Tananu tanu telisukovatam kosam tanuku nadinchinadane bhavame nijamaina paramartham.
0: If you feel that you have attained Godhead, the true index is that you have the confidence that you have known yourself. Everything else fades into insignificance.
2: Atma sakshatkarame amaratvamunaku mooladharam.
0: To realize oneself, the Atma, that confers verily immortality on you.
2: ఇహమునకు పరమునకు మధ్యమున్న చేతివే మానవ జీవితము.
0: The world here and the world beyond, the bridge linking these two is one's life.
2: ఆత్మను పలకరించాలంటే గణవమి పరిభాషగా ఉపకరిస్తుంది.
0: If you wish to converse with the Atma, then this pranava is the language that you have to choose.
2: మొట్టమొదట పరమతత్వాన్ని గుర్తించటము ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యము.
0: ఇట్ ఈస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ బీయింగ్ టు థింక్ అబౌట్ ద సెల్ఫ్ బియాండ్.
2: ఇది ప్రధానమైనటువంటి జ్ఞానతత్వము.
0: దిస్ ఈజ్ ఆల్సో ద స్పార్క్ ఆఫ్ జ్ఞాన విత్ హిమ్.
2: జ్ఞానము రెండు విధములు.
0: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ జ్ఞాన.
2: ఒకటి లౌకిక జ్ఞానము, రెండవది బ్రహ్మ జ్ఞానము.
0: వన్ దాట్ విచ్ పర్టైన్స్ టు ది వరల్డ్, సెకండ్లీ దాట్ విచ్ పర్టైన్స్ టు బ్రహ్మ.
2: కంటికి కనిపించక, చెవులకు వినిపించక, దేహమును కదిలించుచు, మనసును మరిపించినదే లౌకిక జ్ఞానం.
0: దాట్ విచ్ కెనాట్ బి సీన్, దాట్ విచ్ కెనాట్ బి హర్డ్, బట్ విచ్ కుడ్ ఫీల్ through the sensory perception of the body, and that which fills your mind with a few things, that is this worldly knowledge.
2: Idi manavattamunaku samimamani bhavinchi tadwara ee laukika jnanamunu prati vyakti kudanu pondutaku prayatninchutunnaru.
0: Thinking that this is the true way of life, every individual strives to gain a sense of perfection in these.
2: ఇది ఏ క్షరం?
0: దిస్ ఇస్ దిస్ క్షరం.
2: ఇది క్షణ క్షణమునకు మారుతుండదనేది.
0: దట్ ఈస్ దట్ విచ్ అండర్గోస్ ఎ చేంజ్ సెకండ్ టు సెకండ్.
2: మనసును మరిపించి జీవితాన్ని కొంతవరకును అభివృద్ధి గావించి మానవత్వాన్ని ప్రకటింపజేసి దివ్యంతంలో ఉండేటువంటి ఆత్మతత్వాన్ని ప్రబోధించేటువంటిది బ్రహ్మజ్ఞానం.
0: దాట్ విచ్ మేక్స్ ద మైండ్ లూజ్ ఇట్ సెల్ఫ్, దాట్ విచ్ టేక్స్ యూ అలాంగ్ ద పాత్ ఆఫ్ గాడ్ అండ్ షోస్ యూ ద వే టు రీచ్ గాడ్, దాట్ ఈస్ బ్రహ్మతత్వం, బ్రహ్మజ్ఞానం.
2: ఇది అక్షరం.
0: అండ్ దిస్ ఈస్ అక్షరం విచ్ హాస్ నో ఎండ్.
2: ఇది ప్రత్యక్షానుభూతికి దూరముగా ఉండినప్పటికీ పరోక్షానందమును అందించేటువంటి పరతత్వం.
0: దిస్ ఈస్ సంథింగ్ విచ్ డస్ నాట్ చేంజ్.
2: అక్షర పరబ్రహ్మము నుండియే సరసీలమైనటువంటి ఈ చరాచరము పుట్టుచున్నది.
0: దిస్ పరబ్రహ్మ విచ్ డస్ నాట్ చేంజ్, దట్ ఈస్ ద ఆరిజిన్ ఫర్ ఆల్ దట్ ఈస్ అరౌండ్ యూ దట్ అండర్గోస్ చేంజ్.
2: ప్రకృతిని ప్రసరింపజేసి దానిని పోషించి తిరిగి తలయందు లీనముగా ఉంచుకున్నటువంటిది ఈ అక్షర పరబ్రహ్మ తత్వము.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ నాన్ చేంజింగ్ బ్రహ్మతత్వ ఈస్ టు గివ్ రైజ్ టు దిస్ క్రియేషన్ టు సస్టైన్ ఇట్ అండ్ ఫైనలీ టు లెట్ ఇట్ మెర్జ్ విత్ ఇన్ ఇట్సెల్ఫ్.
2: ఇట్టి పరతత్వాన్ని పొందడమే మానవుని ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: టు అటైన్ దిస్ గాడ్లీనెస్ దట్ ఈస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ మ్యాన్.
2: ఇట్టి అక్షర పరతత్వమే ఆత్మ.
0: దిస్ అక్షర పరతత్వ that is the nature of the atma.
2: ఈ ఆత్మనే సత్యం, ఇదియే నిత్యం.
0: This atma is truth, that which is real, which does not change.
2: మిగిలినవన్నీను అసత్యములు, అనిత్యములు.
0: The rest of the lot are unreal and fleeting and momentary.
2: సత్య నిత్య సందిప్తమైనటువంటి ఆత్మను అస్థి చర్మమైనటువంటి దేహము ఆవరించడం చేత ఈ ఆవరణ ఎందే ఆనందం ఉన్నదని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: Now this atma, which has no end, which does not change, is encased in the body which undergoes changes from second to second. And man is given to feel that the body it is which is the real thing. He ignores the atma within.
2: Itti ānandamunu adhikamichi āvaranam unna ānandamuto ātmānayam gāvinchadame pradhāna kartavyam.
0: To go beyond this, the limitations of the body and what it has to offer, one has to transcend within and seek the atma resident inside.
2: Idiye atma vidya.
0: This is could also be called atma vidya, or knowledge pertaining to the atma.
2: Vedamu, vedantamu, shastramu, chitra, shilpi, sangeeta, nrutya, ityadi jnanamulane kudanu laukika jnanamule.
0: The knowledge that you think about in terms of mastering the Vedas, the Vedangas, or mastering the Shastras, or making a perfection of the fine arts, like sculpture, dance, music, etc. These are all worldly knowledge.
2: Kevalam, ivi, jivanopadi nimittamai yerpadinatuvanti vidyalu matrame.
0: These are there so as to sustain you in your physical existence.
2: Jivanopadi matrame jeevitam kaadu. జీవిత పరమాత్మను కూడా గుర్తించడం అత్యవసరమైనటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా విచారించాలి.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు గెట్ టు నో హౌ టు మేక్ ఎ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, రాదర్ యు షుడ్ గో టు ద వెరీ బేసిస్ ఆఫ్ థింగ్స్ అండ్ కమ్ టు గ్రిప్స్ విత్ దట్ రియలైజేషన్.
2: కనుక జీవనోపాధి, జీవిత పరమావధి ఇవి రెండు కూడా మానవునికి ప్రధానమైన చెక్కల వంటివని భావించాలి.
0: You must begin to look upon this primary basis of your existence and the final goal and endeavor of yours as the two wings which would take you along.
2: Avaniyantayu ramyamo alayamu unnadi upanishattu. Avaniyantayu ramyamo alayamu.
0: The Upanishads have declared that this world is the thing of beauty of the temple.
2: Prapanchamantayu kudanu పరతత్వముతో నిండినటువంటిదే కాని పరతత్వము లేనిది కాని పరతత్వము తెలియనటువంటిది కాని ఈ జగత్తులో ఏదిని కానరాదు.
0: యూ కెనాట్ పాసిబ్లీ కమ్ అక్రాస్ ఎనీథింగ్ విచ్ డస్ నాట్ ఎవ్రీ సెకండ్ బ్రింగ్ హోమ్ దిస్ ట్రూత్ టు యూ దట్ ఇట్ ఈస్ గాడ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ దిస్ పరతత్వ విచ్ పర్మియేట్స్ ఎవ్రీథింగ్.
2: అణో అణీయాన్ మహతో మహీయాన్ అని అణువు నుంచి గణం వరకు కూడా పరతత్వం నిండియే ఉన్నది.
0: ఫ్రమ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ టు ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్ it is this paratattva, this godliness that you feel and see and perceive.
2: Meru parvatamu bhagavantuni yokka aunnatyanni chaatutu vachutunnani.
0: The mountain Meru proclaims to you the majesty of God.
2: Samudramu bhagavantuni yokka gambheeramunu prakatistu vachutunnani.
0: The ocean on the other hand tells you about the might and the dignity of God.
2: కన్నులకు ఇంపుగా వచ్చు పచ్చని వృక్షములు, సుగంధములు అందించు పుష్పములు, మాధుర్యములు చేకూర్చు ఫలములు కూడాను భగవంతుని దయా ప్రేమలను ప్రకటిస్తూ వచ్చున్నది.
0: ద గ్రీన్ వెజిటేషన్ దట్ యు సీ, ద ఫ్లవర్స్ దట్ ఆర్ ఫ్రాగ్రెంట్ and the fruit that yields this tasty, delicious nectarine juice, they all proclaim to you the compassion and the mercy and the love of God.
2: Surya Chandradalu, Bhagavantudu yokka peddanu pravarthistu vastunnadu.
0: The sun and the moon, on the other hand, proclaim to you the omnipotent God, the all-powerful God.
2: Ee vidhamuga prakriti antey kudanu paratattvanni bodhistu vastunnadu.
0: In this manner, nature around you talks to you about God in various ways.
2: Aithe దీనిని అర్థము చేసుకునలేక అజ్ఞానమునందు మునిగి వస్తువాహనములే ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యమును అభివృద్ధి పరుచుకుని ఈ జగత్తులో కాలము గడుపుతున్నారు మానవులు.
0: Being ignorant of this inner significance of what nature has to tell you, thus man is carried away in a state of ignorance, going after the fleeting pleasures of the world.
2: ఇవన్నీ కూడా క్షణగంగురములే.
0: These are all momentary and transient.
2: ఇది ఎప్పటికీ అనిత్యములైనటువంటివి.
0: దీస్ ఆర్ అన్రియల్, డు నాట్ లాస్ట్ ఫర్ ఎవర్.
2: ఇంటి అజ్ఞానమునకు మారు పేరు మాయా అని చెప్తూ వచ్చారు.
0: ద సినోనిమ్ ఫర్ దిస్ వర్డ్ ఇగ్నోరెన్స్ ఇస్ మాయా.
2: మాయా అనగా ప్రత్యేకమైనటువంటి ఒక దూత కాని, ఒక శక్తి కాని, ఒక పదార్థం కాని కాదు.
0: మాయా డస్ నాట్ మీన్ ఇట్ హ్యాస్ ఎన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మెసెంజర్ or any other concrete form.
2: ఇది కూడా భగవంతుని యొక్క ప్రతిబింబం.
0: Because Maya also is a reflection of God.
2: జగత్తులో భూమి పైన మొక్కలు వలుస్తున్నవి.
0: In this world, you have in the soil green vegetation.
2: ఇవి వృక్షములుగా మారి ఇందులో ఫలపుష్పాలు కూడా అందించుతున్నవి.
0: What was once a sapling grows into a tree to yield flower and fruit.
2: దీనిని చక్కగా మనం విచారించిన వృక్షము ఫల పుష్పములు కూడా మందు యొక్క రెండవ రూపమే.
0: ఇఫ్ యు గో లిటిల్ డీపర్ ఇన్ టు దిస్ ఫినామినన్ యు వుడ్ ఫైండ్ దట్ ద ట్రీ, ద ఫ్రూట్ అండ్ ద ఫ్లవర్స్ ఆర్ యెట్ అనదర్ ఫార్మ్ ఆఫ్ మానిఫెస్టేషన్ ఆఫ్ దిస్ సాయిల్.
2: అదే విధముగానే ఒక సాలెపురుగు తన నుండి దారము తీసి తానే ఒక గూడును కట్టుకుని ఆ గూడు ఏంటి తాను బంధింపబడుతున్నది.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఎ స్పైడర్ వీవ్స్ ఎ వెబ్ ఆఫ్ ఎ టెన్యూస్ మెటీరియల్ విచ్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ విత్ ఇన్ ఇట్సెల్ఫ్ అండ్ లెట్ ఇట్సెల్ఫ్ బి కాట్ ఇన్ దట్ వెబ్.
2: ఈ దారం ఎక్కడి నుండి వచ్చింది?
0: వేర్ హ్యాస్ దిస్ మెటీరియల్ ఆఫ్ ద వెబ్ కమ్ ఫ్రమ్?
2: తన నుండి వచ్చింది.
0: ఫ్రమ్ విత్ ఇన్ ఇట్సెల్ఫ్ ద స్పైడర్.
2: ఎవరు దీనిని నిర్మించారు? తానే నిర్మించుకున్నది.
0: హూ హ్యాస్ క్రియేటెడ్ ద వెబ్? ద స్పైడర్ ఇట్సెల్ఫ్.
2: ఎవరు దీనిని బంధించినారు? తానే బంధింపబడినది.
0: Who has bound thus this spider again?
2: అదే విధముగానే దైవము నుండి ఆవిర్భవించినటువంటి ఈ దివ్యతత్వము తానే నిర్మించుకుని తానే బంధించుకుని తానే బాధలకు గురి అవుతున్నది.
0: ఇన్ ద సేమ్ మేనర్ దట్ విచ్ హాస్ బీన్ బార్న్ ఆఫ్ గాడ్ గివ్స్ రైజ్ టు ఇట్సెల్ఫ్ ఇన్ సో మెనీ వేస్ అండ్ ఫైనలీ లీడ్స్ ఇట్సెల్ఫ్ ఇన్ టు బాండేజ్.
2: నిప్పు నుండి పుట్టినటువంటి నిమురు నిప్పునే కప్పి వేయించున్నది.
0: Now that which is born of a burning fire, it tends to shield the very fire which has given origin to it.
2: ఈ నిమురు ఎక్కడి నుంచి వచ్చినది? నిప్పు నుండే వచ్చినది.
0: Where has it come from? It has come from the fire itself.
2: నిప్పు నుండే వచ్చి నిమురును కప్పి వేయటము దీని స్వభావం.
0: Because it's the nature. It is born of fire, it covers the fire in it.
2: నీటి నుండి పుట్టినటువంటి పాచి నీటినే కప్పి వేయించున్నది.
0: Likewise, the moss that surfaces on the face of the pond of water,
2: కంటి ఎందు పుట్టినటువంటి పొర కనుగురించునే కప్పి వేయించున్నది.
0: Covers the pond water. In the same manner, this blurred vision, it has its origin within the eye.
2: ఇవన్నీ కూడా ఎక్కడో వెలుపల నుండి ప్రవేశించినవి కావు.
0: These haven't come to you from outside.
2: లో నుండి ఆవిర్భవించినటువంటివి.
0: They have their origin within the entity proper.
2: అదే విధముగానే ప్రపంచమున మంచి చెడ్డలు అనేటువంటి తారతమ్యాన్ని మనం పాటిస్తూ వస్తున్నాం.
0: In the same manner in this world, we tend to make a distinction between good and bad.
2: ఈ దృష్టి దోషమే కాని దృష్టి దోషం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Realize the truth that this is a way of looking at things. It is not anything to do with the nature of things.
2: ప్రజ్వలిల్లుచున్నది అగ్ని.
0: The what you see is fire.
2: వాటి నుండి అగ్ని కణములు వెలువడుతున్నవి.
0: And you see the sparks flying from the spark.
2: వాటి నుండి వెలువడినటువంటి అగ్ని కణములు అగ్ని కంటే ప్రత్యేకించినటువంటివి కావు.
0: Now these sparks are not anything distinct from the main part as such.
2: Adhyayaka gunamulu ee kalamulu yandu kudanu unnadi.
0: All that you associate with the pa could also be found with these parts of pa.
2: Adhe vidhamane bhagavantuni nindi aave bhavichinatundi jeevana tattvamu bhagavantuni yokka gunamulatone kudi untundi.
0: In the same manner, the jeeva born of God proclaims to you every second the qualities of God.
2: Kani atti sattgunamulanu atti pavitra bhavamulanu మనము రోజునికి విచారించటం లేదు.
0: బట్ వి ఆర్ నాట్ గోయింగ్ డీప్ విత్ ఇన్ దిస్ బేసిక్ ఐడియా ఆఫ్ ఆల్ దట్ ఇస్ నోబుల్ అండ్ గాడ్లీ ఇన్ దిస్
2: ఉపాధి భేదముల చేస్తేనే మనం భిన్నత్వాన్ని పాటించుతున్నాము.
0: బికాస్ దర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ ద బేసిస్ ఆఫ్ ఆర్ సో వి థింక్ వి టెండ్ టు
2: మాయా అనేటువంటిది మానవుని బంధించినటువంటిది కాదు.
0: మాయా ఇస్ సంథింగ్ విచ్ డస్ నాట్ బైండ్ మ్యాన్.
2: కుడదోషముల చేతనే మాయా భిన్న రూపంలో ధరించుతున్నది.
0: Because of our own shortcoming, this maya takes a diverse form.
2: Shuddha sattvame maya and you.
0: That which is pure, that is maya.
2: Rajogunamaina tundi yokka sattvamu adi avidya and you.
0: Whereas this rajoguna constitutes avidya, lack of knowledge.
2: Tamogunamaina tundi yokka deeni yokka gunamu tamas and you.
0: Whereas you have this tamoguna which is called tamas.
2: Maya. అజ్ఞాన తమస్సునేటువంటి భిన్న పేరు మాత్రమే కలవు గాని ఇందులో ఉన్నటువంటిది ఏకత్వమే.
0: Now here we are trying to make a distinction between maya, ajnana, tamas and the like. There is only a difference in name. All of them mean the same thing.
2: శుద్ధ సత్వమైనటువంటి మాయ అందు ప్రతిబింబించేటువంటి ఆత్మనే ఈశ్వరుడనియు.
0: This maya which is innately pure and the reflection therein is ishvara.
2: రజోగుణ సంబంధమైనటువంటి అవిద్య ఎందుకు ప్రతిబింబించేటువంటి ఆత్మనే జీవుడనియు.
0: Whereas that which is reflected in this avidya, this rajo, that is jiva.
2: తమస్సునందు ప్రతిబింబించేటువంటి ఆత్మనే ప్రకృతి అనియు.
0: That which is reflected in this tamas or the tamoguna, that is this creation or nature around you.
2: ఇవి కేవలం ఉపాధి భేదములే తప్ప ఆత్మతత్వం ఒక్కటే.
0: So here, the basic underlying principle of the atma is one and the same, but the basis for each of these is different.
2: Prapanchamanta yukudanu gunamulu chesa kattabadi untundi.
0: So the world around you have the gunas coming to the fore.
2: Ee gunamulu yokka sambandhamainatundi swaroopame prakriti.
0: All that these gunas go to make up is this nature.
2: Kanuka deenini tigunatmaka swaroopamani kudanu nirupistu vachinaru.
0: That's why this creation of nature is also is one where you have all the three gunas together.
2: ఈ త్రిగుణత్వాన్ని ఏకత్వం భావించుకునేటువంటి పరతత్వం అనే ప్రధానమైనటువంటి లక్షణంగా బోధిస్తూ వచ్చారు.
0: Now you have to see the one in these three. That is the primary task given to us.
2: ఇట్టి పరతత్వాన్ని గుర్తించడానికి మూడు విధములైనటువంటి సోపానములు ఉన్నవి.
0: And to realize this oneness, which is this paratattva, there are three ways of doing it.
2: మొదటిది భావం.
0: First could be called bhava.
2: రెండవది సాధన.
0: Second is sadhana.
2: మూడవది ఉపాసన.
0: Third is upasana.
2: భావం. ఈ భావం అనగా బ్రహ్మభావం ఈ భావం.
0: Now when the first stage is bhava, what is this bhava? It should be the brahma bhava, thought center.
2: సమస్తమునకు మూలాధారమైనటువంటి తత్వం ఒకటి ఉన్నదనియు.
0: That is for everything around us there is one common basis.
2: ఆధారము లేక ఆధేయం ఉండటకు వీలు కాదనియు.
0: Without the basis you can't have the supported entity.
2: కనుక ఈ మూలాధారమైనటువంటి యొక్క పదార్థమే బ్రహ్మమనియు.
0: And this primary basis of all things is brahma.
2: దీనిని నిశ్చలంగా.
0: And this as we looked upon in
2: నిస్సందేహముగా.
0: In an unwavering way without an iota of doubt.
2: నమ్మి.
0: You have this implicit faith.
2: దైవము కలదైనటువంటి విశ్వాసముతో.
0: That there is indeed God.
2: జీవితమును గడపటమే.
0: To lead one's life.
2: దీనిని భావమని పిలుస్తూ వచ్చారు.
0: A life led thus is called bhava.
2: మొదలు నమ్మకమే లేకుండా దేనిని మనము సాధించుటకు పూనుకోము.
0: Without faith or trust in the first place, you cannot succeed in any venture.
2: Nammakam pradhanam.
0: This faith is essential.
2: Ee bhavamu atyavasaram.
0: And bhava likewise is necessary.
2: Ee bhavamu chetane manavattvamulo undinatvanti divyatvanni nissandehamuga.
0: In an unwavering way without an iota of doubt.
2: Nammi.
0: You have this implicit faith.
2: Dayamu kalanadainatvanti vishwasamuto.

0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని సాధారణంలో ప్రత్యక్షం గావించుకున్నట్టు సాధ్యమవుతుంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ పవర్ దట్ ఇన్నే డివినిటీ ఇన్ మ్యాన్ కుడ్ బి బ్రాట్ టు ద సర్ఫేస్ త్రూ ది మీడియం ఆఫ్ సాధన. ఈ సాధన అనగా ఏమిటి? వాట్ డస్ వన్ మీన్ బై సాధన? విశ్వాసముతో motivated by a sense of intense
1: కోరినటువంటి పరతత్వాన్ని,
0: దట్ విచ్ యూ యర్న్ ఫర్, దట్ విశ్వసించి టు హ్యావ్ ఫర్మ్ బిలీఫ్ ఇన్ ఇట్
1: వివేక మార్గములో,
0: అండ్ టు బి గైడెడ్ బై సెన్స్ ఆఫ్
1: విజ్ఞాన తత్వముతో,
0: అండ్ ఇన్ ఏ ప్రిసైజ్
1: సర్వత్రా విహరించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని,
0: దిస్ ఆత్మతత్వం విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్,
1: సందర్శించేటువంటి ఆవేదన సాధన.
0: టు లుక్ అపాన్ సచ్ అన్ ఆత్మ, దట్ ఈస్ యువర్ ఆవేదన, దట్ యర్నింగ్, దట్ ఈస్ యువర్ సాధన.
1: కనుక ఆవేదన మానవుడి యందు అత్యవసరం.
0: సో దిస్ ఇంటెన్స్ యర్నింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ మ్యాన్.
1: ఆవేదన లేకుండా ఆనందము ప్రాప్తించదు.
0: వితౌట్ దిస్ యర్నింగ్ యూ కెనాట్ రియలైజ్ యువర్ హార్ట్.
1: నమ్మకమే లేకుండా మనము ఈ పరతత్వాన్ని విశ్వసించము.
0: వితౌట్ ఫెయిత్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ యూ వుడెంట్ బిలీవ్ ఇన్ దాట్ విచ్ ఇస్ బియాండ్ యూ.
1: కనుక మొట్టమొదట మానవునికి విశ్వాసమే శ్వాసం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: సో దిస్ ఫెయిత్ ఇస్ వెరీలీ యువర్ లైఫ్ బ్రెత్. బి ఫర్మ్ ఇన్ దిస్ కన్విక్షన్.
1: ఇది సామాన్యమైన మానవులకు జగ సంబంధమైనటువంటి యొక్క వ్యవహారం ఎందు ఇది చక్కగా అర్థం కాదు.
0: ఆర్డినరీ మార్టల్స్ ఎంగేజ్డ్ ఇన్ ది ఇన్ ద డైలీ టాస్క్ ఇట్ రాదర్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు గ్రాస్ప్.
1: అనిత్య అసత్యమైనటువంటి ఈ జగత్తునందు నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని వెతకటం అనేటువంటిది ఒక మహా అదృష్టమైనటువంటిది.
0: ద వరల్డ్ వేర్ యు లివ్ ఇన్ ఆఫ్టర్ ఆల్ ఇస్ ఎ ఫ్లీటింగ్ టెంపరరీ వన్, అండ్ టు సీ దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్, ఇఫ్ యు కెన్ రియలీ డు ఇట్, ఇట్స్ ఎ వెరీ గుడ్
1: థింగ్. ఈ ప్రయత్నముతోనే కాక భగవంత్ అనుగ్రహం కూడా దీనికి అత్యవసరం.
0: ఇన్ అడిషన్ టు యువర్ ఓన్ ఎఫర్ట్స్ యు ఆల్సో నీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ టు రియలైజ్ దిస్ పర్మనెంట్ ఇన్ దిస్ ఇంపర్మనెంట్ థింగ్.
1: దీనికి కూడా ఒక విధమైనటువంటి జన్మాంతర ప్రాప్తి కూడా అవసరమే.
0: ఫర్దర్ యు ఆల్సో నీడ్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ గుడ్ డీడ్స్.
1: అందరికీ సులభంగా లభించేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ గివెన్ ఈజీలీ టు ఎవ్రీవన్.
1: కనుక మానవత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని మనం దివ్యత్వంతో పోల్చి చూసుకున్నప్పుడు పరతత్వంగా వాళ్ళకు భావించడానికి ఎన్నో ఆధారాలు ఉంటున్నవి.
0: సో ఇఫ్ యూ కంపేర్ అండ్ కంట్రాస్ట్ యువర్ ఓన్ మండేన్ ఎగ్జిస్టెన్స్ విత్ దట్ విచ్ ఇస్ లాఫ్టీ అండ్ హై అండ్ ది ట్రూత్ ప్రాపర్, యు విల్ రియలీ నో దట్ దేర్ ఇస్ ఎ వాస్ట్నెస్.
1: జీవితం అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ లైఫ్ మీన్?
1: కేవలము పచ్చపచ్చి మృగాదుల వలె జీవించి తిరిగి ఏదో ఆహార నిద్రతో అనుభవించి కుక్కలు నక్కల వలె అంత్యము గావించుకోవటం కాదు.
0: టు లివ్ లైక్ అన్ యానిమల్ ఆర్ ఎ బీస్ట్, ఆల్ ద వైల్ వైలింగ్ అవే వన్స్ టైమ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద స్టమక్ అండ్ ఇండల్జింగ్ ఇన్ యాక్షన్స్ లైక్ స్లీప్ ఎట్సెట్రా.
1: జంతువున నరకన్న దుర్లభం అనేటువంటి యొక్క కదమునందున్నటువంటి యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా విచారించాలి.
0: దిస్ ఇస్ నాట్ ద మీనింగ్ ఆఫ్ వన్స్ లైఫ్. యు మస్ట్ రియలైజ్ దట్ అమంగ్ ఆల్ such forms of life, that of man is the highest and the noblest and the most difficult to get.
1: Kanuka manavudu aaharam nidra bhayam ityadi undinanta matramana veedu adipudani bhavinchadu.
0: Now if just because man also experiences the need for food, for sleep, and he has this sensation of hunger,
1: tinutaku tindi undutaku kompa kattutaku vatta తీరుటకు ఏదైనా ఇంత ధనము ఉండినంత మాత్రమున ఇదే జీవితం యొక్క పరమావధి అని భావిస్తున్నా.
0: హీ హాస్ ఎ షెల్టర్, హీ హాస్ ఎనఫ్ క్లోదింగ్, హీ హాస్ ఎనఫ్ టు లుక్ ఆఫ్టర్ హింసెల్ఫ్. యూ షుడ్ నాట్ ఫీల్ దట్ దిస్ ఇస్ ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ లైఫ్.
1: ఇది ఇంద్రియములను దేహములను తృప్తి గావించుదే కానీ దీనికి అతీతమైనటువంటి మనోబుద్ధి ఆత్మలు కూడా అంతర్ముఖమై ఉంటున్నవనేటువంటి సత్యాన్ని కొంత విచారించాలి.
0: దిస్ మియర్లీ గోయింగ్ టు సాటిస్ఫై వాట్ ద సెన్సెస్ క్లెయిమ్ ఆఫ్ ఆల్. యూ షుడ్ గో బియాండ్ ద సెన్సెస్ and look to the needs of the mind, the intellect and the atma.
1: ilante atma trutti nimittamai manam jeevithani gadapali.
0: We should lead a life which satisfies the atma.
1: Manam deham kaadu, manam manasu kaadu, manam buddhi kaadu, manam indriyam kaadu, manam atma swaroopulam.
0: We are not the body or the mind or the intellect or the senses, rather we are the atma.
1: ivani nu kevalam upadru maatrame kaani idi aadharam kaadu.
0: These are merely things which are supported. That which supports these is something else.
1: Itti vishyanni konta vicharinchi peddalanu aashrayinchi konni vidhamaina anubhutulanu manam anubhavinchinappude deeni paina gaadhamaina vishwasam manaku kudurutundi.
0: To think on these lines, to seek the experience of elders,

0: and to come to know people who have experienced such things, we can proceed further in our journey.
1: కనుక ఆత్మ అనేటువంటి దానిని ఆనందమయమైనటువంటి యొక్క తత్వంతో మనం అనుభవించాలి, కానీ ఆత్మకు రూపం లేదు.
0: హౌ డస్ వన్ ఎక్స్పీరియన్స్ ఆత్మ? దట్ ఈస్ టు ఎక్స్పీరియన్స్ ది స్టేట్ ఆఫ్ ఆత్మిక్ బ్లెస్ అస్ ఇట్ సెల్ఫ్, నాట్ టు ఎనీ అదర్.
1: ఉపాధికి రూపం ఉన్నది, కానీ దానిని నువ్వు ప్రకాశించేటువంటి యొక్క దివ్యత్వానికి రూపం కనిపించదు.
0: బికాజ్ ఆత్మ హాస్ నో ఫామ్. దాట్ విచ్ ఇస్ సపోర్టెడ్ హాస్ ఎ ఫామ్, బట్ దాట్ విచ్ ఇస్ విదిన్ హాస్ నో ఫామ్.
1: అక్కడ ఒక బల్బు కనిపిస్తున్నది.
0: Like you have a bulb over there.
1: ఆ బల్బ్ నుండి ప్రకాశం లభించుతున్నది.
0: You are able to derive light from this bulb.
1: బల్బ్ నుండి ఆకారం ఉన్నది, కానీ ప్రకాశములకు ఆకారం లేదు కదా.
0: The bulb has a form, no doubt, but the light has no form.
1: అదే విధంగా మానవ యొక్క ఈ పాంచ భౌతికమైనటువంటి దేహమునకు ఒక ఆకారం ఉన్నది.
0: In the same manner, this body, which is made up of the five elements, the body as such
1: ఈ నుండి వెలువడేటువంటి యొక్క ప్రతి వాణి కూడాను, ప్రతి తేజస్సు కూడాను దివ్యత్వమైనటువంటి యొక్క నిరూపమైనటువంటిదిగా కనిపిస్తుంది.
0: And all that emanates from this body strikes you as something very significant.
1: కన్నులు చూస్తున్నది.
0: Like the eyes are able to see things.
1: కానీ చూచే శక్తి కన్నులకు ఉన్నదా?
0: Now the question is, does the eye as such,
1: కన్నులు కేవలం నిమిత్తం మాత్రమే,
0: does the eye have the capacity to see?
1: కన్నులు ప్రవేశించి ప్రకాశింపజేసేటువంటి ఒక దివ్యత్వం ఒకటి ఉన్నది.
0: Eye is merely an instrument. It is only trying to act as an instrument to bring to the fore something deep within you.
1: మనం జీవితంలో ఎలా ప్రవేశించి కన్నులు తెరిచినప్పటికీ నీ పదార్థం మనకు కనిపించదు.
0: Like you step out into the dark, you open your eyes, but you cannot see anything.
1: కానీ కన్నులు ఉన్నవి కదా, ఎందుకు కనిపించడం లేదు?
0: Now the eyes are wide open. Why is it that you're not able to see anything in this darkness?
1: చూచేటువంటి కన్నులు, వినేటువంటి చెవులు, అనుభవించేటువంటి యొక్క మనస్సు, పలకరించేటువంటి పలుకు, అన్ని కూడా అంతరాత్మతో కొంతవరకు సన్నిహిత సంబంధ బాంధవ్యం గావించుకోవటం చేతని ఇవి తమ తమ పనులు గావించుతున్నవి.
0: The eyes that are there to see, the ears that are there to hear, the mind that is there to experience, and the tongue that is there to utter a word. These all have a link with the Atma within. That's why they are able to perform their functions.
1: ఇందులో ఒక అంతశక్తి సర్వత్రా వ్యాపించి తమ చేత పనులు చేయించుతున్నది.
0: There is this inner power, inner strength, which makes these senses do what they are capable of doing.
1: మరణించిన దేహములో కన్నులు ఉన్నవి, చెవులు ఉన్నవి, నోరు ఉన్నవి, కానీ అవి చూచుచున్నవా, లేక వినుచున్నవా, లేక పలుకుతున్నవా?
0: Now in a corpse, the eyes are there, the ears are there, the mind is there, and you can come across all the limbs too. But are they able to perform their task?
1: కారణం ఏమిటి? ఇందులో ఉండేటువంటి ఒక దివ్య శక్తి దీనిని వదిలిపోవటం చేతనే ఇవి తమ తమ పనులు తాము మానివేసి ఉన్నది.
0: The answer is no. That which has been permeating all their actions before has disappeared, so that they are now rendered useless.
1: నేను మాట్లాడుతున్నాను.
0: I'm speaking now.
1: నా మాటను మీకు అందించేటువంటి మైక్ ఇక్కడ ఉంది.
0: Now that which is carrying my word forward, the mic is over here.
1: ఈ రెండింటికి మధ్యలో కరెంట్ లేకపోతే నా మాట మీకు చేరదు.
0: In between these two, there is this form of current. Without this current, you cannot listen to me, cannot hear me.
1: కనుకని దివ్య శక్తి, పవిత్రమైనటువంటి శక్తి, అగమ్యమైనటువంటి శక్తి, అనంతమైనటువంటి శక్తి, అది ఆత్మసత్వము అనేటువంటి కరెంట్ స్వరూపంలో ఉంటున్నది.
0: So this tremendous force, this tremendous energy, sacred, which lies beyond your comprehension and which is infinite in its magnitude, is very much there, like the current over here.
1: ఇట్టి శక్తిని మనం గుర్తించినప్పుడే నిజమైనటువంటి మానవత్వాన్ని మనం ధరించిన వారం అవుతాం.
0: It's only when we try to understand and experience this shakti, this force of energy, can we really say that we have lived our lives.
1: అప్పుడు యేసు నామ నరజన్మ విగ్రహము అనేటువంటి పదమును సార్థకం గావించుకున్న వారం అవుతాం.
0: Only then would be living up to these words that man's life noble and
1: అంతస్తులో మనం కూడినప్పుడే మనకు లేని దుర్భావములు కూడా అభివృద్ధి అవుతాయి.
0: When we are in the company of the evil and the wicked, we tend to pick up their own evil traits.
1: కనుక సాధ్యమైనంత వరకును మనలో ఉండే ఆధ్యాత్మిక శక్తి అభివృద్ధి అయ్యేంత వరకును సత్సంగాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి, సత్సంగాన్ని మనం ఆశ్రయించాలి.
0: To the extent possible, therefore, till such time as our own spiritual strength has assumed some sizable proportion, try to avoid the company of the evil, seek the company of the good.
1: మన మాటలను, మన దృష్టిని, మన శ్రవణాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: Our sight, all that we tend to hear, all that we wish to utter, they should all be sacred.
1: తుచ్చలైన కోరికల వెంట మనం పరుగులెత్తి తద్వారా ఫలించిన మనకు అహంకారం, విఫలమైన లోభం. ఈ రెండింటి ద్వారా మనకు బాధలే కలుగుతున్నాం, కానీ దీనికంతా మూల కారణము కోరికలే.
0: We tend to run after these fleeting material possessions. If we succeed in our ventures, it gives rise to ego.
2: If we fail in our ventures, again we tend to become more and more greedy. Try to remove yourself from these evil traits.
1: Palinchina, yepalamaina, ivi rendu kuda manamu oka vidhamaina padamarkamune pattinchutunnam.
2: So either we succeed or we fail. Both these cases we tend to go back.
1: Manaku korikalanu adupulo pettukunnataku tagina krishi cheyali.
2: So strive to contain your desires.
1: మనము ఆశించవలసినటువంటిది మన స్వస్వరూపాన్ని.
2: What we should seek rather is our own self, our own nature.
1: మన స్వస్వరూపము దేహం కాదు.
2: Our nature is not this body.
1: ఆనందమే మన స్వస్వరూపము.
2: Our nature is ananda.
1: అలాంటి ఆనందాన్ని అనుభవించుకునే నిమిత్తమై మనము ఆరాటపడాలి.
2: In order to experience this bliss, all our efforts should be directed.
1: లౌకిక సంబంధమైనటువంటి ఆనందములు క్షణభంగురములు.
2: The happiness of the world is rather momentary.
1: కదిలిపోయే మేఘములు.
2: It's like the passing clouds.
1: ఇలాంటి వాటిని మనం ఆశించి నిరాశకు గురిలై నిస్పృహతో మనము జీవితాన్ని ఇంతవరకు నిరంతరం చేసుకుంటున్నాం.
2: We aspire for such fleeting pleasures, in the process are subjected to dejection and despondency and lose sight of our own existence.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: ప్రేమ తత్వాన్ని అభివృద్ధి పరచుకోండి.
2: Sustain this feeling of love.
1: ప్రేమని ప్రధానమైనటువంటి దైవము.
2: Love is God, verily God.
1: ప్రేమ లేని జీవితము మారుకుంప.
2: A life without love is a castaway, a thrown away house.
1: ఇలాంటి దీనిని మనం కొంతవరకు అభివృద్ధి పరచుకుని ప్రేమనే మనకు ప్రధానమైన ప్రారంభంగా విశ్వసించి ప్రేమభావంతో జీవితాన్ని గడపటము, ప్రేమనే దైవంగా మనము ఎంచుకోవటము ప్రధానమైన మార్గం.
2: సో వీ షుడ్ లీడ్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్ విత్ ద కాన్ఫిడెన్స్ దట్ లవ్ ఇస్ గాడ్, దట్ వీ హావ్ టు ఫిల్ అవర్సెల్వ్స్ విత్ లవ్.
1: కనుక మొట్టమొదట మనం ప్రేమతత్వంలో ప్రవేశించి దివ్యత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకుని పవిత్రమైనటువంటి మానవత్వాన్ని సార్థకంగా సాధించుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: So we should journey on this path of love. Fill ourselves with love. Let love permeate all our thoughts and actions and thereby realize God. I am hoping and blessing that you shall succeed and bring this discourse to a close.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

Good, good, good, good, good.

तत्र भोगः पुरुषे न भुज्यते करोति दुःखे।

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అధ్యాపకులారా, విద్యార్థినియులారా, విద్యాబోధకులారా,
1: టీచర్స్, స్టూడెంట్స్, ద మెన్ అండ్ విమెన్,
0: మానవుడు రాత్రింపగలు శరీర సుఖముల నిమిత్తమై అనేక శ్రమలు పడుతున్నాడు.
1: Man struggles day and night for the comfort of the body.
0: Atma shariramu kante bhinnamane satyanni gurtinchinatundi vyakti ee badhalaku guri kaadu.
1: An individual who recognizes the self atma is separate from the body will never suffer this way.
0: Nijamuga ప్రపంచంలోని ప్రతి మానవుడు తన యొక్క మానవత్వాన్ని, తమ మానవతకు అర్థమును చక్కగా గుర్తించిన ఈ విధమైనటువంటి శ్రమలే జగత్తులో ఉండేటువంటివి కాదు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజ్ ద వెరీ పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ, హీ విల్ నాట్ సఫర్ ఇన్ దిస్ వరల్డ్.
0: మానవ జీవితం నందే పుట్టి, మానవ జీవితం నందే పెరిగి, మానవ సమాజం నందే జీవితాన్ని అనుభవిస్తూ మానవుడు అనే పదమునకు అర్థము తెలుసుకొనకుండినా అట్టి మానవుడు పశుపక్షి మృగాదుల కంటే హీనమని కూడాను ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
1: Having been born as a human being, having been brought up in human society, if he does not realize the meaning of a human being, the Upanishad says that he is much worse than the beasts and birds.
0: Manavattvam adbhutamainatundi,
1: human life
0: anantamainatundi, arthavantamainatundi.
1: Human life is mysterious, excellent and meaningful.
0: మానవుడనగా కేవలం భౌతిక శరీరధారి మాత్రమే కాదు.
1: హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ మీన్ ద వన్ విత్ ద ఫిజికల్ బాడీ అలోన్.
0: శరీరము, మనసు, ఆత్మల యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: శరీరంతో కర్మలు ఆచరించటం, మనసుతో దానిని తెలుసుకోవటం, ఈ రెండింటికి సాక్షిభూతగా ఆత్మ ఉండటం, ఈ మూడింటి యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ద మీనింగ్ ఇస్ దట్ ది యాక్టివిటీ మస్ట్ బి అండర్టేకెన్ బై ద బాడీ అండ్ ఇట్ షుడ్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ వైల్ ద సెల్ఫ్ రిమైన్స్ ఎ విట్నెస్.
0: చేయుట, తెలుసుకొనుట, ఉండుట, ఈ మూడు యొక్క త్రిశక్తి యొక్క బాధ్యతే అవ్యక్తమే ఈ యొక్క మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ద హిడెన్ మీనింగ్, దట్ ఈస్ డూయింగ్, నోయింగ్ అండ్ రిమైనింగ్ ఎగ్జిస్టెన్స్.
0: కనుక మానవత్వం అనగా కేవలం ఏదో శరీరధారి మాత్రమే అని భావించటం పూర్ణ అజ్ఞానము.
1: It is absolute ignorance to think that human life is just the body.
0: Manavudu tana yokka manavatvanni ye vidhamga vyaktam cheskovali, ye vidhamga gurtinchali, ye vidhamga vartinchali aneetundi trimargamulanu prathamamulo vidyarthulu gurtinchali.
1: The students in the first instance should realize how a human being should recognize the conduct and behave himself as a human being.
0: Modatadi manasu, ee manasu kalavade manishi.
1: First one is manas, the mind. The one with manas, the mind, is manava, the human being.
0: Yat bhavam tad bhavati ani, manasu ettido manishi attivadu.
1: As is the mind, so is the human being.
0: దీనిని ఆంగ్లం నందు కూడాను సో think ది మ్యాన్ సో ఈజ్ ది మ్యాన్ అన్నారు.
1: దిస్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో సెడ్ ది హ్యూమన్ బీయింగ్ విల్ బి యాజ్ హి థింక్స్.
0: కనుక మానవత్వం యొక్క విశిష్టత ఎంత విశాలమై ఉన్నదనేటువంటి సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి.
1: Henceforth, students will have to recognize the significance of the human life.
0: మానవుడు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఈ ఐదు కోశముల చేతనే కప్పబడి ఉంటున్నాడు.
1: Man is encased by five sheets, the food sheet, the life, the mind, the bliss and the wisdom sheet.
0: భౌతికమైన శరీరము ఆహారం చేత నిర్మింపబడుతూ వచ్చింది.
1: The physical body is out of the food.
0: కనుకనే దీనికి స్థూల శరీరం అని పేరు పెట్టారు.
1: So it is called the gross body.
0: రెండవది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడింటి యొక్క ఏకత్వం చేతనే సూక్ష్మ శరీరము ప్రకటింపబడుతూ వచ్చింది.
1: The next aspect is the combination of the life sheath, the sheath of the mind and the sheath of the wisdom, which is the subtle body.
0: ఇదియే మానవుని యొక్క సుఖదుఖములకు ఆధారం.
1: This is the basis for the pleasure and the pain of man.
0: మానవుడు అనుభవించేటువంటి సర్వానుభవములు కూడాను ఈ సూక్ష్మ శరీరం ద్వారానే అనుభవిస్తున్నాడు.
1: Man experiences of all sorts out of this subtle body.
0: దీని తరువాత ఆనందమయ కోశం.
1: Next is that of the sheath of bliss.
0: ఇది ప్రపంచమునకే మూలాధారమైనటువంటిది.
1: This is the very basis for the entire world.
0: ఏ విధముగానగా?
1: How?
0: అన్నమయ కోశములందు చైతన్యములో ప్రకాశించేటువంటి ఆత్మతత్వములకు
1: the self that shines as awareness, the self in the sheath of food,
0: bodily consciousness అన్నారు,
1: is called body consciousness.
0: అనగా శరీరమునందు కూడాను ఆత్మ ప్రకాశిస్తూనే ఉంటున్నది.
1: Meaning the self shines in the body also.
0: ఇక ప్రాణచేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మకు bodily consciousness అన్నారు.
1: That the self which is present in the sheath of the life sheath is called bodily consciousness.
0: దీనిని nervous consciousness అని కూడా అన్నారు.
1: This is also called nervous consciousness.
0: ఇది కేవలము ఒక ప్రాణతత్వమును మాత్రమే గుర్తించడం కాక ప్రాణాధారం యొక్క తత్వాన్ని కూడాను తాను ప్రకటిస్తూ వస్తుంది.
1: This not only expresses the life source and also speaks of the basis of life.
0: మూడవది మానసిక చేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మ.
1: The next one is the self that shines forth in the realm of the mind.
0: దీనిని శారీరకమైనటువంటి ఒక చైతన్య తత్వము అన్నారు.
1: This is called awareness relating to the body.
0: ఇంకా నాలుగవది విజ్ఞానమయ కోశం.
1: The fourth one is the sheath of wisdom.
0: ఇది ప్రపంచమునకి మూలాధారమైనటువంటిది.
1: This is the very basis for the entire world.
0: ఇది చిత్ తపస్సుతో కూడినటువంటిది.
1: This has got
0: దీనిని సర్వ చైతన్యాకృతము అని కూడాను పేరు పెట్టి వచ్చారు.
1: This has got two aspects, the chit awareness and the tapas penance.
0: దీనిని మరొక విధంగా కూడా మనం విచారణ చేసినప్పుడు
1: when we inquire in the other way,
0: ఇది సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్యశక్తిగా రూపొందుతూ వస్తుంది.
1: It shapes itself as the all-pervasive power.
0: ఇలాంటి తత్వమును ఈనాడు మానవుడు గుర్తించడానికి తగిన ప్రయత్నము చేయటం లేదు.
1: Man today is not making an effort to understand the nature of this aspect.
0: దీని తరువాత
1: later
0: the pure divine self అన్నారు. ఇదియే పవిత్ర పురుషార్థము అన్నారు.
1: Later comes the pure divine self, which is the main objective of human life.
0: ఇందులో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాధారమైనటువంటి శక్తి కూడాను ఇమిడి ఉంటున్నది.
1: Here, a sort of power for the entire universe in is contained. Infinite,
0: all effective soul.
1: This is called all effective soul.
0: Infinite, all effective.
1: Infinite
0: will.
1: All,
0: infinite, all effective will.
1: All infinite will.
0: ఈ తత్వమే లోకమును సంరక్షిస్తూ వస్తుండాలి.
1: It is this that protects the world.
0: దాని తరువాత
1: later
0: ఇట్టి ఆనందమయ కోసమును కూడాను గుర్తించడానికి తగిన ప్రయత్నం చేస్తూ వచ్చారు మహర్షులు.
1: Saints started making effort to know the nature of the sheep of bliss.
0: ఈ ఆనందమనేటువంటి దానిని ప్రతి మానవుడు కూడాను ఆశిస్తున్నాడు.
1: This bliss is aspired for by every human being.
0: ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: How can we acquire this bliss?
0: మొట్టమొదట మనము మానవుడు అనే పదమునకు చక్కగా అర్థం తెలుసుకోవాలి.
1: In the first instance, we should know clearly the meaning of this word manava, human being.
0: మానవ, మానవుడు అనగా ఆత్మ అనే అర్థం.
1: మానవ, human being, meant self, ఆత్మ.
0: ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే ఆకాశాది పంచభూతములు.
1: Out of this self only emanated the five elements.
0: ఈ పంచభూతములను మానవుడు స్వాధీనమునందించుకున్నాడు.
1: Man has under his control all the five elements.
0: కనుకనే మానవుడు మాస్టర్ కాగలిగాడు.
1: So man could become master.
0: ఈనాటి మానవుడు మానవత్వం యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ యొక్క ఐదు ఇంద్రియములకు కూడాను దాసుడైపోతున్నాడు.
1: As man could not know the mere meaning of his life, he has become a slave to his senses.
0: మానవ పదములకు అర్థము తెలుసుకున్నటువంటి వాడే మాధవత్వాన్ని తెలుసుకోవటానికి శక్తి కలిగినటువంటి వాడవుతాడు.
1: He will have the real capacity to know the very quality if he knows the meaning of this word manava.
0: వేదాంతమునందు తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే సర్వమును ఎరిగినటువంటి వాడవుతాడు.
1: This in Vedanta said, one would be able to know everything if he is to know his own self.
0: తెలుసుకున్నట్టుకు తగిన కృషి చేయాలి.
1: You should make an effort to know thyself.
0: నీవనగా ఎవరు?
1: Who are you?
0: ఇది బహిర్దృష్టిని మనం దూరపరచుకోవాలి.
1: We should be away from this external view.
0: కన్నులతో చూచినది, చెవులతో విన్నది, మనస్సుతో అనుభవించినది, చిత్తంతో ఆనందించినది ఇవన్నీ కూడాను కేవలము బాహ్యమైనటువంటి యొక్క అనుభూతులే.
1: All that seen with the eye, all that heard through the ear, all that has been experienced with the mind, they are all external.
0: ఇవన్నీ కూడాను కేవలము ఎలివేషన్ అన్నారు, లోపల ఉన్నటువంటి యొక్క దివ్యశక్తి యొక్క ప్రతిబింబములే.
1: All this come under one aspect, elevation, which is the reflection of the inner one.
0: ఇలాంటి దీనిని మనం సత్యమని గుర్తించి సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరించి మానవత్వము వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: Man is wasting his life taking this as the truth, forgetting the divinity.
0: కనుక మానవత్వము మనసు ద్వారా ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So effort should be made to know the divinity in this human life through the mind, with the mind.
0: Manase hetu.
1: The mind is the reason.
0: Manujuni manugadakanu dukkamunaku manyatakunu.
1: Mind is responsible for the name, for the pain and the pleasure.
0: Manase muktiki moolamu.
1: Mind is the cause for liberation.
0: Manase narakambu dechu maimarapinchu.
1: Is the mind that gives all the pleasure, makes you forget yourself.
0: ఈ మనస్సు యొక్క తత్వమే మానవత్వంగా మారి మానవత్వమే ఒక దివ్యత్వాన్ని మరిపించి ఈ యొక్క జగత్తును సత్యముగా విశ్వసింపజేస్తున్నది.
1: ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ టేక్స్ ది మ్యాన్ టు ద స్టేట్ ఆఫ్ డివినిటీ అండ్ మేక్స్ యూ ఫర్గెట్ ది ఎంటైర్ వరల్డ్.
0: కనుక ఈ యొక్క జగత్తు అనేటువంటిది ఈ పదమునందే కూడాను దీని అర్థం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: జగత్, యూనివర్స్, హ్యాస్ గాట్ ది మీనింగ్ ఇన్ దట్ వెరీ వర్డ్ ఇట్స్.
0: ఇది సత్యము కాదు.
1: ఇట్స్ నాట్ ట్రూ.
0: జగత్ వచ్చిపోయేటువంటిది, రాకపోకలతో కూడినటువంటిది ఈ జగత్.
1: జగత్, యూనివర్స్, ద వర్డ్ సేస్ జా, దట్ విచ్ కమ్స్, గత్, దట్ విచ్ గోస్.
0: రాకపోకలు లేనటువంటి వాడు మానవుడు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ హూ నేదర్ కమ్స్ నార్ గోస్.
0: ధరించిన దేహము మార్పు చెందవచ్చును.
1: ద బాడీ దట్ హీ హాస్ మే చేంజ్.
0: క్షీణించవచ్చును.
1: మే డికే.
0: కానీ మానవుడు మార్పు చెందేవాడు కాదు, నశించేటువంటి వాడు కాదు.
1: బట్ హ్యూమన్ బీయింగ్ షల్ నెవర్ పెరిష్, హి షల్ నెవర్ చేంజ్.
0: కనుకనే అతనికి నరహ అన్నారు.
1: సో హీ ఈజ్ ఆల్సో కాల్డ్ నరహ.
0: రహ అనగా నాశనము.
1: రహ మీన్స్ దట్ డిజనరేషన్.
0: నా అనగా లేనటువంటి వాడు.
1: నా ద వన్ హూ హాస్ నో డెత్.
0: నరహ అనగా నాశనము లేనటువంటి వాడే నరుడు.
1: నరహ మీనింగ్ ద వన్ హూ హాస్ నో డెత్. హీ ఈజ్ హ్యూమన్ బీయింగ్. నర
0: అట్టి నాశనము లేనటువంటి ఒక తత్వమే ఆత్మతత్వము.
1: That which is deathless is the nature of the self, Atma.
0: Kanukane manavudanaga Atma swaroopude kaani kevalamu bhautika sharira dhari kaadu.
1: So when he says manava, human being, he is the very true self, not the body.
0: Idi manasu yokka prabhavam chetane aneka vidhamulain yokka maarpulu chendutu untunnadi.
1: The very same thing changes differently because of the effects of the mind.
0: Ee manasu kudanu నాలుగు విధమైనటువంటి స్థితిలో ఉంటుంటాది.
1: ద మైండ్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ ఫోర్ డిఫరెంట్ పొజిషన్స్.
0: మొదటిది సూపర్ మైండ్ అన్నారు.
1: ద ఫస్ట్ ఈజ్ సూపర్ మైండ్.
0: రెండవది హైయర్ మైండ్ అన్నారు.
1: ద సెకండ్ హైయర్ మైండ్.
0: మూడవది ఇల్యూమినేటెడ్ మైండ్ అన్నారు.
1: థర్డ్ వన్ ఇల్యూమినేటెడ్ మైండ్.
0: ఇంకా నాలుగవది ఓవర్ మైండ్ అన్నారు.
1: ద ఫోర్త్ వన్ ఓవర్ మైండ్.
0: ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే మానవుడు అనగా ఎవరు అనేటువంటిది తాను అర్థం చేసుకోగలడు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజెస్ ద మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్, హీ విల్ అండర్స్టాండ్ హూ ఈజ్ మానవ, ద హ్యూమన్ బీయింగ్.
0: మైండ్
1: ద ఫస్ట్ సూపర్ మైండ్.
0: ఇది అంతర్దృష్టితో మనము విచారం చేయడానికి ప్రయత్నం చేయాలి.
1: బట్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎంక్వైర్ విత్ ది ఇన్నర్ వ్యూ విజన్,
0: అనగా తన యొక్క భావమును తన యొక్క దృష్టిని బహిర్ముఖములో విస్మరించి అంతర్ముఖంతో విశ్వసించి అందులో విచారణ జరపడానికి తగిన కృషి చేయాలి.
1: అప్రోప్రియేట్ ఎఫర్ట్ హ్యాస్ టు బి మేడ్ టు ఫర్గెట్ ది ఎక్స్టర్నల్ వ్యూ అండ్ షుడ్ హ్యావ్ ది ఇన్నర్ విజన్ అండ్ థింక్ ఆఫ్ ది ఫీలింగ్స్ విత్ ఇన్.
0: మనము చేయవలసినటువంటి ఎంక్వైరీ అంతా కూడా లోపల కాని బయట కాదు.
1: ఆల్ ది ఎంక్వైరీ దట్ యు హావ్ టు డూ ఈజ్ విత్ ఇన్, నాట్ అరౌండ్.
0: ఇన్నర్ డివైన్,
1: దట్ ఈస్ ద ఎంక్వైరీ ఆఫ్ ది ఇన్నర్ డివైన్.
0: అనగా దేహమా నేను కాదు.
1: Meaning, are you the body? No.
0: దేహం ఒక జడమైనటువంటిది.
1: బాడీ ఈజ్ ఇనర్.
0: మనసా నేను కాదు.
1: Am I the mind? No.
0: ఇది ఒక ప్రతిబింబంతో కూడినటువంటిది.
1: This is just a reflection.
0: ఇవన్నింటి యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ త్రీ సౌండ్స్ లే చిత్తము బుద్ధి అహంకారములు.
1: The reaction, reflection, is sound. All these three make the ego and also the mind.
0: మార్పు చెందేటువంటిదే.
1: So all that is external is bound to change.
0: ఇలాంటి మార్పు చెందినటువంటిది ఒకటి ఆధారమై ఉంటున్నది.
1: However, there is a basis which is changeless.
0: ఆ యొక్క అంతర్భావంతో కూడినటువంటి దివ్యత్వమే దీనికి ప్రధానము అని మొట్టమొదట ఊహించాలి.
1: One has to imagine, one has to view that this inner divinity is the main one.
0: ఇలాంటి రెండవ తత్వం లోపల తిరిగి కాస్మిక్ డిజైన్ అనేటువంటిది ఉంటారు, డివైన్.
1: Later comes the second aspect, the cosmic divine.
0: Anaga na yendundinatvanti yokka divya tattvame chaitanyame na eduti vyakti endu kuda untunnadi.
1: Meaning the divinity and awareness in me are verily present in the man in front.
0: Ma iruvuri endu undinatvanti yokka divya shaktiye vishwamanandanta untunnadi.
1: The divine power present in both of us is all pervasive in the universe.
0: Sarvatra undinatvanti yokka divya shakti okkate.
1: The divine power is one and the same.
0: దీనికంటే మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో సెకండ్.
0: దేహములు బల్బుల వలె భిన్న భిన్నంగా ఉండవచ్చును.
1: బాడీస్ మే బి డిఫరెంట్ లైక్ బల్బ్స్.
0: కానీ అన్నింటి యందు ఉండినటువంటి ఒక చైతన్య శక్తి ఒక్కటే, అది విద్యుత్ శక్తి.
1: దట్ అవేర్నెస్ ది ఎలక్ట్రిసిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: ఈ యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఇది కాస్మిక్ డివైన్ అంటారు.
1: వెన్ వీ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వీ కాల్ ఇట్ యాజ్ కాస్మిక్ డివైన్.
0: దాని తరువాత
1: ద నెక్స్ట్ వన్,
0: కేవలం నీవు మాత్రమే నీ స్వరూపాన్ని గుర్తించినంత మాత్రం నా చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో యువర్ ఓన్ సెల్ఫ్.
0: నీ ముక్తిని నీవు మాత్రం కోరటం వల్ల సాధ్యం కాదు.
1: ఇస్ నాట్ పాసిబుల్ టు లిబరేట్ యువర్ సెల్ఫ్ బై ఎస్పైరింగ్ ఫర్ ఇట్.
0: భిన్న స్వరూపంతో ఉండినటువంటి విశ్వ స్వరూపాన్ని కూడా నీవు ఏకంగా భావించాలి.
1: యు షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ యూనివర్సల్ ఫామ్, కాస్మిక్ ఫామ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: కనుకనే ఈ ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే
1: when we believe in that oneness
0: మన మానవత్వం మనకు చక్కగా అర్థమవుతుంది.
1: we can understand the human life in full.
0: కాని ఈనాటి పరిణామము, మానవుని యొక్క పరిణామము, పదార్థములు, ప్రాణము, దేహం వరకే ప్రయాణం చేస్తూ ఉన్నాడు.
1: But today all the material, all the thoughts just travel up to the body only today.
0: దీని తరువాత ఈ ప్రయాణము స్తంభించిపోతుండాలి.
1: Beyond this the travel comes to a total halt.
0: మనసు వరకు మాత్రమే మానవుడు ప్రయాణం చేస్తున్నాడు.
1: Man travels up to the position of mind.
0: కానీ ఓవర్ మైండ్, ఆ మనసుకు అతీతమైనటువంటి ఒక స్థితిని కూడాను మనం పొందాలి.
1: But there is another something beyond the mind, over mind, that we should imagine.
0: ఈ మనసు ఎంతవరకు ప్రయాణం చేయగలదు?
1: How far the mind can travel?
0: మనోమూలం విదం జగత్తు, జగత్తు వరకు ప్రయాణం చేయగలదు.
1: The mind can travel up to the universe.
0: ఈ జగత్తులో ఉండేటువంటి యొక్క వస్తువులను, వాహనములను, వ్యక్తులను, విషయములను కూడాను గుర్తించడానికి మనసు ఆధారం కావాలి.
1: Mind should be the basis to understand the various aspects relating to the objects and different things in the world.
0: Manasato vartinchenta varaku kulanu manavudu gane untadu.
1: So long he conducts himself with the mind, he remains at the level of a human being.
0: Kani idi amanaskudu kavali.
1: But he should withdraw the mind, amanaska.
0: Amanaskudu anaga emi? Manasuku atheetamainatundi sthitiki povali.
1: Amanaska means one should reach the state beyond the mind.
0: సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
1: యూ షుడ్ స్టెప్ ఇన్ టు సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిదే సూక్ష్మదేహములకు సంబంధించినటువంటిది.
1: దిస్ సూపర్ మైండ్ ఈజ్ రిలేటెడ్ టు ద సటిల్ బాడీ.
0: ఈ యొక్క సూక్ష్మదేహమునందు మాత్రమే ఇవన్నీ కూడాను, శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి ఏవీనూ లేక,
1: ఇన్ ది సటిల్ బాడీ థింగ్స్ లైక్ ద బాడీ, ద సెన్సెస్, the mind, the ego are not present.
0: కేవలం చేతన శక్తిడై ఉంటుంటాడు.
1: Is just the awareness.
0: దీనికి కూడాను అతీతమైనటువంటి కారణ దేహాన్ని మనం ప్రవేశించాలి.
1: But we should also step into that which is beyond this, the causal body.
0: ఈ కారణ దేహం అనేటువంటి దాని ఎందే,
1: in this causal body,
0: శరీరము, మనస్సు, ఇంద్రియములను, బుద్ధిని అన్ని కూడాను కంట్రోల్ చేసేటువంటి పవర్ ఉంటుండాలి.
1: This causal body has got that controlling power. Of the body, the senses, the mind, ego.
0: Yetavata sarva shaktulu kudanu manavudi ende imidi untunnavi.
1: It's all said and done. All capacities are latent in
0: manavudu. Anantamainatundi shakti kalagadu.
1: Man has got infinite power.
0: Manavudu adbhutamainatundi yokka shakti kalavadu.
1: Man has got excellent power.
0: Manavulaku artham kaanatundi vishayamulu jagattulo levu.
1: In this world there is nothing that man cannot comprehend.
0: కరుకనే అద్భుతమైన, అనంతమైన, అర్థవంతమైనటువంటి వాడు మానవుడు.
1: So man is mysterious, infinite, and that is meaningful.
0: కాని ఈనాటి మానవుడు,
1: but man today,
0: గొప్ప విద్యావంతుడై,
1: being highly
0: వంతుడై, వైజ్ఞానవంతుడై, సర్వశక్తిమయుడుగా రాణిస్తూ ఉంటున్నాడు.
1: Man today is shining as a highly educated, intellectual, scientific one.
0: కాని ఇవి కాదు వాని యొక్క భౌతికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించేటువంటివి.
1: బట్ దీస్ సెక్యులర్ ఫిజికల్ వరల్డ్లీ థింగ్స్ విల్ నెవర్ మానిఫెస్ట్ ఎక్స్ప్రెస్ ద సెల్ఫ్.
0: ఇవి ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులను ప్రకటిస్తుంది.
1: దే ఓన్లీ ఎక్స్ప్రెస్ మానిఫెస్ట్ ద వరల్డ్లీ పవర్స్.
0: కానీ అంతర్శక్తులను ప్రకటించేటువంటి యొక్క తత్వము ఒకటి, అగాధమై, అగమ్యమై, అగోచరమై, అనంతమై, అవ్యక్తమై ఉంటుండాలి.
1: బట్ ద సెల్ఫ్ విచ్ ఇస్ హిడెన్, latent, which is hidden in secret, which cannot be expressed,
0: adi manavuni endunnatundi cosmic power antaru.
1: That is the cosmic power in
0: universal shakti.
1: That is universal power.
0: Sarvatra undunnatundi oka shaktiye manayendu, manayendu unnatundi oka shaktiye sarvatra kuda untundali.
1: The power present all over the universe is within us, and the power within us is present everywhere.
0: Kani ఆకారమును పురస్కరించుకుని ఇది అణువుగాను, విశాలతను పురస్కరించుకుని ఇది అంత్యముగాను మనం భావిస్తున్నాం, అనంతముగాను భావిస్తున్నాం.
1: బట్ బేసింగ్ ఆన్ ఇట్స్ ఫార్మ్ వీ టేక్ ఇట్ యాజ్ మైక్రోకాజం అండ్ ద మాక్రోకాజం.
0: సర్వత్రా వ్యాపించినటువంటి గాలిని ఒక బెలూన్ లో కట్టి దాన్ని ఊపి పెట్టినప్పుడు ఈ అనంతమైన గాలి బెలూన్ లో ఒక లిమిట్ గా ఉంటుండాలి.
1: ద ఇన్ఫినిట్ ఎయిర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్. When it is blown into the balloon, it will be in a limited form.
0: Kani anantamaina galilo idi merge kavatam ledu.
1: But it doesn't merge into the infinite air around.
0: Eppudu idi anantamaina kunti galilo ekamaipothundi.
1: When does it become one with the infinite air?
0: Ee galini marinta oodi oodi oodinappudu ee aakaram anetundi balloon burst aipothundi.
1: When you blow up this balloon more and more, the balloon bursts.
0: ఇది బస్ట్ అయినప్పుడు ఇందులో అణుమాత్రంగా ఉండినటువంటి యొక్క గాలి అనంతములో ఏకమైపోతుంది.
1: When the balloon bursts, this air which is so small and little would merge into the infinite air around.
0: మన దేహములే ఒక బెలూన్ వంటివి.
1: So our bodies are a sort of balloon.
0: ఇందులో నింపుకున్నటువంటి యొక్క అనంత శక్తిగా ఉండినటువంటి యొక్క గాలి అణువుగా మనం భావిస్తున్నాం.
1: The infinite air present within us, we take it as a fraction, as an atom.
0: కాని ఈ అణువే ఘనములో ఉన్నటువంటి అంశమే.
1: This atom is just a part of the mighty one.
0: అణు రణీయాన్ మహతో మహీయాన్. ఈ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
1: There is oneness in both the microcosm and the macrocosm.
0: కాని మనసు చేసే చింతన,
1: but the thinking of
0: the mind, చేసే పని,
1: the action of the body,
0: ఆత్మ చూచే సాక్షిభూతము,
1: and the self which is the
0: witness, ఈ మూడు భిన్న భిన్నంగా కనిపిస్తాయి.
1: They appear to be different.
0: కాదు కాదు, ఇది ఒకదానితో ఒకటి ఏకమై ఉంటుంటాయి.
1: No, they are interrelated.
0: ఆకారంలో భిన్నమే కాని,
1: they may be different in form.
0: ఆనందములో ఏకమే,
1: but in bliss just one.
0: దీనిని ఉపనిషత్తులు,
1: this Upanishads,
0: అనంతములోని ఏకత్వమే అనేకత్వములోని ఏకత్వమే అని విశ్వసిస్తూ వచ్చారు.
1: Upanishads taught that this is unity in diversity.
0: కనుక మానవత్వం అనగా,
1: so human life,
0: దైవత్వానికి భిన్నమైనటువంటిది కాదు.
1: So humanity is in no way different from divinity.
0: మానవత్వము దివ్యత్వము రెండు ఒక్కటే.
1: The humanity and the divinity are one and the same.
0: కనుకనే రెండవ స్థాయి లోపల ఈ విశాలమైనటువంటి యొక్క భావాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు,
1: in the second stage when we develop that broad feeling,
0: దేవుడైన నేను దేవుడైన విశ్వము రెండు కూడాను ఒక్కటే అనేటువంటి సమత్వానికి వస్తుంది.
1: It comes to that oneness, the equality. I am God, the universe is God, both are one.
0: ఇది divine universal form అన్నారు.
1: This is called divine universal form.
0: ఈ యూనివర్సల్ ఫామ్ అనేటువంటిది ఎట్లా చేరింది?
1: How do you get this universal form?
0: వస్తువుల యొక్క భిన్నత్వంతో కాదు.
1: It's not out of difference.
0: శక్తి యొక్క ఏకత్వంతోనే.
1: It's only of oneness, unity.
0: కనుక శక్తి తత్వాన్ని మనము క్వాలిటీగా తీసుకోవాలి.
1: So we should take this power as quality.
0: దేహములు కేవలము ఒక క్వాంటిటీగా భావించాలి.
1: We should take the body as quantity.
0: క్వాంటిటీ కావలసినంత ఉండవచ్చును.
1: There may be plenty of quantity.
0: క్వాలిటీని మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: But we should take quality as the chief
0: one. అది ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యము, కాన్షియస్నెస్.
1: It is the consciousness in every man.
0: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది,
1: this consciousness,
0: సర్వత్రా వ్యాపించినటువంటిది,
1: is present everywhere.
0: మనము గాలి తీసుకుంటున్నాము,
1: వీ బ్రీత్.
0: ఈ గాలి నీకు ప్రత్యేకంగా, ఇతనికి ప్రత్యేకంగా, అతనికి ప్రత్యేకంగా రావటం లేదు.
1: ది బ్రీత్, దిస్ ఎయిర్ ఈజ్ నాట్ సెపరేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్.
0: సర్వత్రా ఉండినటువంటి గాలి లోపలే ఎవరి కెపాసిటీకి తగినట్టుగా వారు తీసుకుంటున్నారు.
1: ది ఎయిర్ ప్రెజెంట్ ఆల్ ఓవర్ ఈజ్ జస్ట్ ఇన్హేల్ డిపెండింగ్ ఆన్ కెపాసిటీ.
0: ఈ దేహములకు సంబంధించినటువంటిది ఒక లిమిట్ గా విశ్వసిస్తున్నాము.
1: దట్ వీ బ్రీత్ ఇన్ టు అవర్ బాడీ, వీ టేక్ ఇట్ ఎస్ లిమిటెడ్ కెపాసిటీ.
0: కనుకనే మానవత్వము చాలా అణుమాత్రంగా భావించి, అల్పంగా భావించి, కేవలము తాను ఒక దీనుడిగా విశ్వసిస్తున్నాడు.
1: టేకింగ్ దిస్ హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ వెరీ హంబల్, ఈజ్ వెరీ సింపుల్.
0: కాదు కాదు, మానవుడు అల్పుడు కాదు, అనంతుడు.
1: బట్ మ్యాన్ ఈజ్ నాట్ సో లిమిటెడ్ బట్ హీస్ ఇన్ఫినిట్.
0: కనుకనే అట్టి ఇన్ఫినిట్ గా ఉండినటువంటి మానవత్వాన్ని,
1: దట్ హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్,
0: ఈనాడు మనం దేహరీతిగా దానిని అదుపులో ఉంచటం చేతనే,
1: because we limit to the body,
0: ee divyatvamainatundi oka visharatvanni manamu artham cheskolekapothunnam.
1: We are not able to understand this broad identity with the divinity.
0: Motta mota nee divyatvanni neevu gurtinchali.
1: The first instance, understand your divinity.
0: Neevevaru neevu artham cheskovali.
1: Understand who you are first.
0: Kaani ee naati vidya vidhanam lopala,
1: but in the modern education
0: system, tanantanu vadali,
1: leaving one's own self,
0: విశ్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: They make an effort to understand the universe.
0: ఇదియే పెద్ద అజ్ఞానం.
1: This is big ignorance.
0: ఈనాడు విజ్ఞానం ఎంత పెరిగినదో,
1: today the science has progressed,
0: ఎంత విశాలమైనదో,
1: it is so vast,
0: ఎంత విజృంభించినదో,
1: it has spread far and wide.
0: దాని ప్రక్కలో అజ్ఞానం కూడాను అంత విజృంభిస్తూ వస్తుండాలి.
1: But in same hand, along with that, ignorance is also on the rise.
0: ఈ అజ్ఞానమును చూడటం లేదు మానవుడు.
1: Man is not understanding this ignorance.
0: తాను తాను గుర్తించినటువంటి ఒక విజ్ఞానమును మాత్రమే దృష్టి ఎందుకుంటున్నాడు.
1: He keeps in view all his achievements in the field of science.
0: ఇది నిజమైన విజ్ఞానము కాదు.
1: This is no true wisdom.
0: ఇది అజ్ఞానములోని ఒక భాగమే.
1: Just a part of ignorance.
0: ఎంతవరకు మానవులకు భేదములు, భిన్నత్వములు, శరీరం యొక్క కృషులు ఉంటున్నాము, అంతవరకు వీడు అజ్ఞానియే కాని విజ్ఞాని కాదు.
1: సో లాంగ్ మ్యాన్ హ్యాస్ గాట్ ది ఫీలింగ్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అండ్ డైవర్సిటీస్. He is just ignorant, but not the one of wisdom.
0: Over mind, ee yokka limit nu manam daati povali.
1: So he should reach that state, over mind, from finite to infinite.
0: Idi sadhyama ani prashninchavachchu.
1: One may question, is that possible?
0: Tappaka sadhyame.
1: Certainly it is possible.
0: Manavudu sadhinchaleniti jagattulo okkati levu.
1: There is nothing in this world that man cannot accomplish.
0: Sarvamunu sadhinchavachchunu.
1: Everything he can accomplish.
0: Kaani అట్టి విశ్వాసం మానవుల్లో లేకపోవటం చేతనే సాధించలేకపోతున్నాడు.
1: As man has no such confidence within him, he is not able to achieve.
0: ఈ శరీరం యొక్క పరిమితిని మాత్రమే భ్రమించి పరిమితమైన దేహంతో నేను ఇంత ఘనకార్యం చేయగలనా అని కొంతవరకు సందేహిస్తున్నాడు.
1: He doubts, is that possible to understand the infinite with this finite body?
0: దేహం పరిమితమే కానీ నీవు పరిమితుడు కాదు, అపరిమితుడు.
1: Body is limited, but you are limitless.
0: కనుక నేను అనేటువంటిది అపరిమితమైనటువంటి యొక్క శక్తి.
1: సో దిస్ ఐ ఇస్ ఇన్ఫినిట్ పవర్.
0: నేను అనేటువంటి అపరిమితమునకు
1: దిస్ ఐ విచ్ ఇస్ ఇన్ఫినిట్
0: ప్రక్కలో దేహము అనేటువంటిది పెట్టినప్పుడు
1: వెన్ వీ కీప్ ద బాడీ బై ఇట్ సైడ్
0: నేను దేహము అయిపోతున్నాడు.
1: దెన్ ఇట్ బికమ్స్ ఐఎమ్ ద బాడీ.
0: దేహము పరిమితమైనటువంటిది.
1: బాడీ ఈజ్ లిమిటెడ్.
0: నేను అపరిమితమైనటువంటిది.
1: ఐఎమ్ లిమిట్లెస్.
0: కాబట్టి అపరిమితమైనటువంటి దానికి ప్రక్కలో పరిమితమైన దానిని పెట్టుకుని పరిమితమనే విశ్వసించి అపరిమితమును తాను విసర్జిస్తున్నాడు.
1: కీపింగ్ ది లిమిటెడ్ బై ది సైడ్ ఆఫ్ లిమిట్లెస్ హీ ఫర్గెట్స్ ది లిమిట్లెస్ ఆస్పెక్ట్ అండ్ గోస్ బై దిస్ లిమిటెడ్ ఆస్పెక్ట్.
0: కనుక మన బలహీనతలకు, మన సందేహములకు, మన యొక్క డౌట్స్ కు అన్నింటికీ మూల కారణము ఈ దేహమే.
1: ఫర్ ఆల్ అవర్ డౌట్స్, ఫర్ ఆల్ అవర్ క్వశ్చన్స్, బాడీ ఈస్ ద కాజ్.
0: కనుక దేహము పాంచభౌతికము.
1: Body has got all the five senses.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: Body is bound to fall.
0: దేహి నిరామయుండు.
1: But indweller lives.
0: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాల ముద్రలు లేవు.
1: The indweller has neither birth nor death.
0: నిజము చూడ.
1: Truly.
0: ఆ దేహియే దేవదేవుడు.
1: That indweller is verily God.
0: నీవు దేహివి కాని దేహం కాదు.
1: You are the indweller but not the body.
0: నీవు శరీరి కాని శరీరం కాదు.
1: You are the indweller in the body but not the body.
0: నీవు ఆత్మవే కాని క్షేత్రజ్ఞుడే కాని క్షేత్రం కాదు.
1: యు ఆర్ ద నోవర్ బట్ నాట్ ద నోన్.
0: కాని క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం అంటే పేరు ఎట్లొస్తుంది?
1: వెన్ యు ఆర్ నాట్ ది నోవర్ హౌ డు యు గెట్ దిస్ నేమ్ ద క్షేత్ర.
0: కనుకనే బాడీ క్షేత్రము.
1: బాడీ క్షేత్ర.
0: ఈ క్షేత్రం అనే పేరు దేనికి వచ్చింది?
1: హౌ డు యు గెట్ దిస్ నేమ్ క్షేత్ర?
0: ఏదో ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి అందులో ఉండటం చేతనే దీనికి క్షేత్రం అని పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇట్ హాస్ ద నేమ్ క్షేత్ర.
0: తిరుపతి క్షేత్రము.
1: క్షేత్ర తిరుపతి.
0: తిరుపతిలో వెంకటేశ్వరుడు దివ్యంగా ఉండటం చేతనే దీనికి ఒక క్షేత్రమని పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద డివినిటీ వెంకటేశ్వర ఇట్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
0: బద్రీ క్షేత్రము, అమర్నాథ్ క్షేత్రము.
1: బద్రీ క్షేత్ర, అమర్నాథ్ క్షేత్ర.
0: ఇలాంటి క్షేత్రాలకంతకును ఒక దివ్యమైన శక్తి అక్కడ ఆధారమై ఉంటున్నది.
1: ఇన్ ఆల్ దీస్ క్షేత్రస్ పిల్గ్రిమ్ సెంటర్స్ దిస్ డివైన్ పవర్.
0: అదే విధంగానే దేహము ఒక క్షేత్రము.
1: బాడీస్ క్షేత్ర.
0: ఈ క్షేత్రములకు ఎవరో ఒకడు ప్రధానుడు ఒకడు ఉండాలి కదా క్షేత్రజ్ఞుడు.
1: There must be the Kshetrajna, the knower, the
0: important. Kshetrajnudu, atane Atmaswarupudu.
1: He is Kshetrajna, the knower, the self, Atma.
0: Aa Kshetrajnudu unda chetaitane ee deeniki kshetram ani peru vachindi.
1: Because of the knower within, this is called Kshetra.
0: Kanuka vidyarthulu motta mota Kshetrajnudini gurtinchali.
1: So students should
0: understand. Kshetrajnudu yokka vishwasanni abhruthi parchukovali.
1: They should develop the full faith in Kshetrajna.
0: Atma vishwasam undinappude సర్వం కూడా మనకు లభ్యమవుతాయి.
1: When they have that self confidence they can accomplish anything.
0: ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడికి ఏది కూడాను సాధ్యం కాదు.
1: Without self confidence nothing is possible.
0: ఏ కార్యము కూడాను చేయలేడు.
1: He cannot do anything.
0: కనుకనే ఆత్మవిశ్వాసం విద్యార్థులకు అత్యవసరం.
1: So this self confidence is most the knower, the important. అతనే
0: క్షేత్రజ్ఞుడు, అతనే ఆత్మస్వరూపుడు.
1: He is క్షేత్రజ్ఞ, the knower, the self, Atma.
0: ఆ క్షేత్రజ్ఞుడు ఉండ చేతనే ఈ దీనికి క్షేత్రం అనే పేరు వచ్చింది.
1: Because of the knower within

0: ఆత్మవిశ్వాసం విద్యార్థులకు అత్యవసరం.
1: సో దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు స్టూడెంట్స్.
0: ఈ ఆత్మవిశ్వాసం అనేటువంటిది నేనే ఆత్మను అనేటువంటి విశ్వాసం గాఢంగా రావాలి.
1: దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీన్స్ ఐ ఆమ్ ద ట్రూ సెల్ఫ్.
0: నాకు నా ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి మధ్యన ఉన్నటువంటి గోడ తుంచి వేయాలి.
1: వి షుడ్ రిమూవ్ ద బారియర్ దట్ స్టాండ్స్ ఇన్ బిట్వీన్ మీ అండ్ ద పర్సన్ ఇన్ ఫ్రంట్.
0: నీకు నీ ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి భేదము ఒక అద్దము ఏది, అది దేహం.
1: What is that obstacle between you and the man in front? That is the body.
0: ఈ దేహములు ఉపాధులను మనం దూరం చేసినప్పుడు,
1: when we get away from this body,
0: రెండు ఏకమైపోతాయి,
1: both become one.
0: కనుక ఏకత్వంలో ఉండేటువంటి ఆనందమే నిజమైనటువంటి ఆనంద కోసం యొక్క ప్రతిబింబము.
1: The reflection of the sheath of bliss lies in this unity, oneness.
0: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఆనంద కోసములు మానవుడికి ఉపాధులే కాని మానవుడు కాదు.
1: So all these five sheaths, the sheath of food, the sheath of the mind, the sheath of the life, the sheath of the bliss and sheath of the wisdom, they are all just
0: ఎన్నో షర్ట్స్ ఉండవచ్చును, ఎన్నో ప్యాంట్స్ ఉండవచ్చును.
1: You may have many shirts, many pants.
0: కానీ ఇవన్నీ నీ డ్రెస్సులే కానీ నీవు దాని కాదు.
1: They are merely your dress, but you are not that.
0: కారులో నీవు ప్రయాణం చేసినంత వరకును కారు నీవు అవుతావా?
1: Simply because you travel by car, you cannot be the car.
0: కాదు కాదు, కారు రథము, నీవు రథికుడు.
1: Car is the chariot, you are the charioteer.
0: నీవు ఇంటిలో ఉండినంత మాత్రం ఇల్లు నీవు అవుతావా?
1: సింప్లీ బికాస్ యూ ఆర్ రెసిడెంట్ ఇన్ ద హౌస్ యూ కెనాట్ బి ది హౌస్.
0: నీవు ఇల్లు యజమానుడవు, ఇల్లు నీకు ప్రత్యేకమైన ఒక కట్టడము.
1: యు ఆర్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్, ద హౌస్ ఇస్ మియర్లీ కన్స్ట్రక్షన్.
0: అదే విధంగానే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, ఈ దేహమనేటువంటి ఇంటి లోపల ఈ యొక్క దేవుడు అనేటువంటి వాడు ఉండటం చేతనే నీవు దేహాన్ని విశ్వసించి దేహిని విస్మరిస్తున్నావు.
1: బాడీ ఇస్ జస్ట్ ద హౌస్, ద ఇన్వెలర్ ఇస్ వెరీ గాడ్, యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ద బాడీ. And you forget the indweller.
0: నీవు దేహము కానే కాదు.
1: You are not certainly not the body.
0: నీవు దేహము ధరించినటువంటి ఉపాధి.
1: You have just put on this vesture, the body.
0: ఇది ఏనాటికైనా కూడా నీవు మార్పు చేయవచ్చును.
1: One day or other you may change.
0: కానీ మార్పు కానటువంటి వాడే నీవు.
1: You are really the changeless.
0: నీవు నిత్యుడవు, సత్యుడవు.
1: You are eternal and all truth.
0: ఇలాంటి విశ్వాసం మానవుల్లో అభివృద్ధి కావాలి.
1: యూ షుడ్ హావ్ సచ్ ఫెయిత్ అండ్ డెవలప్.
0: ఇలాంటి విశ్వాసానికి తగినటువంటి యొక్క ఆధారాలు కూడా మనం సాధనలో నిరూపించాలి.
1: యూ షుడ్ ఆల్సో ప్రూవ్ ఇన్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ద బేసిస్ ఫర్ సచ్ ఎ ఫీలింగ్.
0: కానీ ప్రతి మానవుడు కూడాను నేను నేను నా దేహం నా దేహం అని భావనతో ఈ పదమును ఉపయోగపెడుతున్నాడే కానీ మానవుడు అంటే ఎవరు అనేటువంటిది ఎవరికి అర్థం కావటం లేదు.
1: బట్ ఎవ్రీవన్ మేక్స్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ మై బాడీ బట్ హీ డజంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మానవ.
0: మానవుడు అనేటువంటి పదములకు అర్థం తీసుకోవాలి.
1: వి షుడ్ టేక్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
0: ఈనాడు అర్థము తెలియనటువంటి పదములు ఎన్నో మానవుడు ఉపయోగపెడుతున్నాడు.
1: మ్యాన్ ఈస్ మేకింగ్ యూజ్ ఆఫ్ మెనీ థింగ్స్ మెనీ వర్డ్స్ హి డస్ నాట్ మీన్.
0: డిక్షనరీలో చూస్తున్నాడు
1: బట్ హీ జస్ట్ రిఫర్స్ టు ది డిక్షనరీ.
0: నీ డిక్షనరీ ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ లైస్ ప్రెసెంట్ యువర్ డిక్షనరీ?
0: అదే నీ యొక్క హృదయతత్వము.
1: ద డిక్షనరీ ఇస్ వెరీ హార్ట్.
0: అది నీ యొక్క అంతర్భావంతో కూడినటువంటి శక్తి.
1: ఇట్ ఈస్ ద పవర్ అవుట్ ఆఫ్ ది ఇన్నర్ విజన్.
0: ఇన్ఫినిట్ ఆ యొక్క డివైన్ శక్తిని మనం చూసుకోవాలి.
1: దట్ ఈస్ ద డివైన్ పవర్, ద ఇన్ఫినిట్.
0: ఆ కాస్మిక్ పవర్ అంతా మనలోనే ఉంటుండాలి.
1: ది ఎంటైర్ కాస్మిక్ పవర్ ఈస్
0: ఒక వేలిలో ఎంత శక్తి ఉంటుండదని నీవు చక్కగా పరీక్ష చేస్తే,
1: ఇఫ్ యూ ఎగ్జామిన్ క్లియర్లీ ది పవర్ ఇన్ వన్ ఫింగర్,
0: యావత్ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త శక్తులు కూడా ఒక వేలి అందే మాత్రం ఉంటుండాలి.
1: ది ఎంటైర్ పవర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫింగర్.
0: నీవు ఫింగర్ ను ఆధారం చేసుకోవటం చేత అది బలహీనంగా నీకు కనిపిస్తుండాలి.
1: బికాస్ యూ జస్ట్ లుక్ ఇన్ టు దట్ ఫింగర్ ఇట్ అపియర్స్ టు బి వీక్.
0: ఈ ఆకారాన్ని నువ్వు చూడవద్దు.
1: నెవర్ గో బై ఫార్మ్.
0: ఈ ఆకారం చేత మానవుడు కావచ్చును కానీ
1: వన్ మే బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్ బై ఫార్మ్.
0: ఆచరణ చేత మానవుడు కావాలి.
1: బట్ హి హస్ టు బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
0: ఈనాడు 99 మంది అంతా కూడా ఆకార మానవులే కనిపిస్తున్నారు కానీ ఆచరణ మానవులు కనిపించడం లేదు.
1: In the world today, 99% of people are human beings just in form but not in
0: practice.
1: We should become a human being in practice.
0: దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం జరగాలి.
1: This Swami calls it proper study of mankind is man. There should be harmony between thought, word and deed.
0: ఈ విధమైనటువంటి శక్తి మానవుడిందే లేకపోతే ఎన్ని విధమైనటువంటి యొక్క దీనిని నూతనమైనటువంటి అద్భుతాలను సాధిస్తూ వస్తున్నాడు మానవుడు.
1: Without this divine power, it's not possible to accomplish so many of the things in this world.
0: కనుక మానవునియందు ఒక విధమైనటువంటి యొక్క రాక్షసత్వము, పశుత్వము అభివృద్ధి అవుతుండాలి.
1: In man, a sort of demonic quality, animal quality are on the rise.
0: ఈ యొక్క పశుత్వమునకును ఈ రాక్షసత్వానికి ఉండినటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: Where lies the difference between the demonic quality?
0: భిన్నత్వం, భిన్నత్వం.
1: Diversity, diversity.
0: దీని వలనే ఈ పశుత్వం పెరిగిపోతుండాలి.
1: Because of that, the animal quality is on the rise.

0: సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
1: టుడే ది టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ రాపిడ్ స్ట్రైడ్స్.
0: కానీ ఎలక్ట్రాన్ ఇంకా కంప్యూటర్స్ ఇలాంటి దీంతో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి జరుగుతూ ఉంటుండాలి.
1: దేర్ మెనీ సర్ప్రైజింగ్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అటామిక్ లెవెల్ ఎలక్ట్రానిక్స్.
0: అద్భుతాన్ని సాధిస్తూ వచ్చారు.
1: మ్యాన్ హస్ అకంప్లిష్డ్ ఇన్ ది రెల్మ్స్ ఆఫ్ స్పేస్.
0: ఆటమ్ బాంబులు హైడ్రోజన్ బాంబుల లోపల కూడా మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తిని కూడా సాధించారు.
1: హీ రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిస్కవరింగ్ ది అటమ్ బాంబ్ అండ్ హైడ్రోజన్ బాంబ్.
0: ఇది పెరిగిపోతుంటుండాలి.
1: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: మరొక వైపున
1: ఆన్ వన్ హ్యాండ్
0: నైతికంగా
1: మోరల్
0: భౌతికంగా
1: ఫిజికల్
0: ఆధ్యాత్మికంగా
1: స్పిరిచువల్
0: ధార్మికంగా
1: ధార్మిక్
0: దినదినములకు దిగజారిపోతుంది.
1: డే బై డే ఇట్ ఆర్ డిక్లైనింగ్.
0: ఒకవైపున చూస్తే ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావము
1: ఎఫెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆన్ వన్ సైడ్.
0: మరొక వైపున కుల మతముల యొక్క భిన్నత్వము
1: దేర్ ఇస్ డిఫరెన్సెస్ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ.
0: ఇంకొక వైపున ప్రాంతీయ దురభిమానములు
1: బికాస్ ఆఫ్ ది మిస్డైరెక్ట్ అటాచ్మెంట్ టు రీజనల్
0: విద్యార్థుల యొక్క ఆందోళనలు
1: ది అజిటేషన్స్ అమంగ్ స్టూడెంట్స్.
0: ఇవి మరొక వైపున పెరుగుతూ వస్తుంటుంది.
1: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే ఆన్ వన్ హ్యాండ్.
0: ఈ విధమైన యొక్క భిన్నత్వమైన రెండింటి యొక్క అభివృద్ధులకు మూల కారణమేమిటి?
1: వాట్ ఈస్ దాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిఫరెన్సెస్?
0: దీనిలో మానవత్వంలో ఒక పశుత్వం శేషించడం చేతనే ఈ భిన్నత్వం జరుగుతూ ఉండాలి.
1: బికాస్ ది యానిమల్ క్వాలిటీ విచ్ ఇస్ స్టిల్ ప్రెసెంట్ యాజ్ ఎ రెమనెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
0: మానవంలో దైవత్వము మానవత్వము పశుత్వము దానవత్వము నాలుగు శక్తులు ఇమిడి ఉంటున్నాయి.
1: Within a man, all these four faculties are present. The animal quality, the human quality, the divine quality and the demonic quality as well.
0: కనుక ఈ యొక్క నాలుగు యొక్క శక్తుల లోపల కూడాను మానవ క్వాలిటీ మరిగిపోతున్నాయి. మిగిలినటువంటి క్వాలిటీలు అభివృద్ధి అవుతున్నాయి.
1: As is forgotten the human quality, the other qualities are increasing.
0: మనం తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ
1: we are developing our intelligence.
0: మన యొక్క ఆత్మతత్వాన్ని పెంచుకోవటం లేదు.
1: We are not developing the nature of the self.
0: మన యొక్క స్కిల్ ఏ విధంగా చేస్తున్నాము?
1: How are we putting making use of this skill?
0: Mana knowledge mana vidyam tutti telivitetalu kontha skill chesinappude idi kramakramida kudanu oka antarbhavanga roopondutundi.
1: When we develop, when we skill our knowledge, naturally leads to innovation.
0: Ee shaktile manavudu yendu nalugu roopamulo dharisthu untundali.
1: All these four powers latent in man as you perform.
0: Mottamodati knowledge.
1: The first one knowledge.
0: Rendavadi skill.
1: The second skill.
0: Moodavadi balance.
1: Third balance.
0: Nalugavadi insight.
1: Fourth insight.
0: ఈ నాలుగింటి లోపల మొట్టమొదటి నాలెడ్జి పెరుగుతుండాలి.
1: Among these four, the first one knowledge, it is increasing, ever increasing.
0: కానీ మూడవదైన బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: But third one, the balance is lost.
0: మానవుడు బ్యాలెన్స్ పైనే ఉంటున్నాడు జీవితం అంతా.
1: Human life rests on this balance.
0: బ్యాలెన్స్ చెడిపోవటానికి కారణం ఏమిటి?
1: What is the reason for this balance that
0: knowledge ni skill cheyatam ledu vidyarthulu knowledge ni kill chestunnaru.
1: Students are not skilling their knowledge, they are killing their knowledge.
0: Knowledge ni kill cheyatam valle balance tappothundadi.
1: As they kill the knowledge, the balance is lost.
0: Ee balance tappipotam valle inside poi outlook vastundadi.
1: As this balance is lost, the inner view inside is gone, he develops external vision.
0: Ee yokka outlooks ku moola karanam ide.
1: This is responsible for all the outlooks
0: externally. Manam nirantaramu kudanu బయట దృష్టిలోనే ఉంటున్నాము.
1: కంటిన్యూస్లీ వీ ఇండల్జ్ ఇన్ ది ఎక్స్టర్నల్ విజన్.
0: కాదు, బయటది ప్రత్యేకమైనటువంటిది కాదు, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. దీని తత్వాన్ని గుర్తించాలి.
1: సర్టెన్లీ నాట్ ఆల్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఈజ్ నాట్ దేర్, ఇట్ ఈస్ జస్ట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక ఈ రిఫ్లెక్షన్ ని చూసి నువ్వు రియల్ గా నీవు భావిస్తున్నావు.
1: యు ఆర్ క్యారీడ్ అవే బై ది రిఫ్లెక్షన్, టేకింగ్ ఇట్ యాజ్ ద రియల్.
0: రియల్ ను మర్చిపోతున్నావు.
1: యు ఆర్ ఫర్గెటింగ్ ది రియల్ వన్.
0: చేతిలో ఉన్నటువంటి పిట్టనే పొట్టలో ఒక విధమైనటువంటి దీంట్లో పొదలో కనిపిస్తుంటుంది.
1: ద బర్డ్ ఆన్ హ్యాండ్ అపియర్స్ ద సేమ్ ఇన్ ద బుష్ దేర్.
0: కానీ ఈనాటి మానవుడు పొదలో ఉన్న పిట్టను పట్టే కోసం చేతిలో ఉన్న పిట్టను వదిలిపెడుతున్నాడు.
1: మ్యాన్ టుడే లూజెస్ ద బర్డ్ ఆన్ హ్యాండ్ వ్యూయింగ్ ద బర్డ్ ఇన్ ద బుష్.
0: ఇంత అజ్ఞానిగా మారిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ హాస్ బికమ్ సచ్ అన్ ఇగ్నోరెంట్ వన్.
0: కాదు కాదు, ఇది కాదు మానవత్వానికి సరైన విశిష్టత.
1: దిస్ ఇస్ నాట్ ది ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్.
0: దానిని కూడా నువ్వు తనపైన తాను విశ్వసించాలి.
1: హీ షుడ్ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఎక్కడెక్కడో దీనిని మనం విశ్వసించడానికి ప్రయత్నించకూడదు.
1: లెట్స్ నాట్ హావ్ ఫెయిత్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్.
0: నీవెవరు నీవెవరు నీవెవరని చూచిన వాళ్ళంతా ప్రశ్నిస్తూ పోతున్నాం.
1: టుడే వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూమ్ సో ఎవర్ యూ మీట్.
0: కానీ నేనెవరు అనేటువంటి ప్రశ్న నీవు తెలుసుకోలేకపోతున్నావు.
1: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హూ ఎమ్ ఐ హూ రియల్ యూ ఆర్.
0: కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియం, అంతఃకరణ, ఈ అన్నింటినీ కూడా మనం ప్రశ్నలు వేసుకుంటూ పోతున్నాం.
1: సో వి గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్ ద బాడీ, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ద ఇన్నర్ సెన్సెస్.
0: ఇవన్నీ నీ ఉపాధులే.
1: దే ఆర్ ఆల్ మెయిర్లీ యువర్ వెస్టెస్.
0: నీ ప్రాపర్టీస్. దే
1: ఆర్ యువర్ ప్రాపర్టీస్.
0: నీవే దానికి ఓనరు.
1: యువర్ ద ఓనర్.
0: దిస్ ఇస్ మై బాడీ, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, మై అంతఃకరణ. ఈ మై అదే న్యూ మాస్టర్.
1: When you say my body, my mind, my senses, my inner senses, meaning you are the master.
0: My body, my mind, my buddhi, my chitta, my indriya. But who am I? Question vesukunte neeku teliyatam ledu.
1: Then when you say my body, my intelligence, my intellect, then you question yourself, who am I? You don't know who you are.
0: Nee illu antunnavu.
1: You say, this is my house.
0: Neevu evaru dehamane nenu anukotam kalagadu aa bhavana padutunnavu.
1: Because you mistake yourself with the body, because you have that feeling.
0: Ee yokka inti paina edaina oka cinema wall poster ni karipisthe nuvu vaadito jagada vestunnavu.
1: If any wall poster is stuck to the wall, you fight with him.
0: Idi enta varaku nee abhimanamu.
1: How far you have
0: ఈ ఇల్లు నాది నాది అనే అభిమానం ఉండినంత వరకు అతనితో నీవు జగడ వేస్తున్నావు.
1: యు ఫైట్ విత్ దట్ పర్సన్ బికాజ్ యు గాట్ ద ఐడెంటిటీ అటాచ్డ్ టు యువర్ హౌస్.
0: ఆ ఇల్లును అమ్మి వేస్తే దానిపైన బాంబు పడి పగిలేకూడదు, నీవు విచారణ చేయవు.
1: వెన్ వన్స్ యు సెల్ అవుట్ యువర్ హౌస్, ఈవెన్ ది హౌస్ ఇస్ బాంబ్డ్, యు ఆర్ నాట్ మైండ్ఫుల్.
0: ఆనాడు విచారానికి, ఈనాడు అవిచారానికి కారణం ఏమిటి? అది నాది కాదు అనేటువంటి అభిమానం, అది నాది అనే అభిమానం. ఈ అభిమాన దురభిమానమే దీనికి మూల కారణము.
1: At one time you had pleasure, later you grieve. What is that responsible? It is only attachment.
0: కానీ ఈ యొక్క అభిమానం అనేటువంటిది ఇంటిపైన ఒక విధమైన దేహం పైన ఉండకూడదు.
1: You should not have attachment on the house or the body.
0: నీ పైన నీకు అభిమానం ఉంటే దేహం కూడా సుక్షేమంగా పెరుగుతుంది.
1: If you have got that attachment on the self, the body also will grow.
0: కానీ నీ పైన నీకు విశ్వాసం లేక,
1: without faith in yourself,
0: ఇంకా మిగిలిన దానింతా అభివృద్ధి పరచాలంటే ఇది అసాధ్యము, అసాధ్యం.
1: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ అదర్ ఆస్పెక్ట్స్, ఇట్స్ ఇంపాసిబుల్, ఇంపాసిబుల్.
0: అదే నిజమైనటువంటి గొప్పతనము.
1: దట్స్ రియల్ గ్రేట్నెస్.
0: నీ పైన నీకు విశ్వాసము,
1: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: పైన విశ్వాసము,
1: ఫెయిత్ ఇన్ ది సెల్ఫ్.
0: ఫెయిత్ ఇన్ యూ, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: Faith in you, faith in God is the secret of greatness.
0: ఈ గ్రేట్నెస్ మనం తెలుసుకోవాలి.
1: We should understand that greatness.
0: ఈ సీక్రెట్ మనం తెలియటం ప్రయత్నించడం లేదు.
1: We are not making an effort to know that secret.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: సమస్త విశ్వము కూడా మీలోనే ఉంటుండాలి.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఇన్ యూ.
0: మీరు కేవలం అల్పులమని కాని,
1: యూ షుడ్ నాట్ టేక్ కన్సిడర్
0: కేవలం ఒక మానవ శరీర దారులు కాని భావించకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ.
0: దేహాలు కేవలం వాటర్ బబుల్స్ వంటివి.
1: బాడీస్ ఆర్ మియర్లీ వాటర్ బబుల్స్.
0: దీని తర్వాత మైండ్ ఉంటుంది, ఇది మ్యాడ్ మంకీ వంటిది.
1: దెన్ కమ్స్ ద మైండ్ విచ్ ఇస్ మ్యాడ్ మంకీ.
0: కనుక మంకీ వంటి మైండ్ ను,
1: the mind that's like a monkey,
0: water bubble vanti dehanni,
1: the body, the water bubble,
0: vishwasinchavaddu.
1: You should never rely on that.
0: Nee vishwasinchavalsindi emti? Nee conscience.
1: What you should have faith is on conscience.
0: Nee atma vishwasam kalagali.
1: You should have self confidence.
0: Adi lekunda enni vishwasam untundi emi prayojanam?
1: Without that there is no use in having faith in other aspects.
0: Chakkaga alankaranga untundali.
1: The body is highly decorated.
0: Kavalsinta nagalanta dharinchinamu.
1: You have got so much of jewelry.
0: Manchi manchi vastralu dharinchinamu.
1: You have got very good dress.
0: Kani uchvasam nishwasamle lekapothe deeniki emi vilu untunda?
1: But when there is no breathing, inhalation, exhalation, what value the body has?
0: Adi reetigane.
1: Similarly,
0: విశ్వాసం అనేటువంటిదే మన శ్వాసము.
1: సో ద ఫెయిత్ ఈస్ ద బ్రెత్.
0: విశ్వాసం లేనిటువంటి దేహం ఎన్ని ఘనకార్యం చేసినా ఇది శ్వాసం లేని దేహమే.
1: Without faith, even if the mighty things are accomplished with the body, ఏదో
0: ప్రాప్త శక్తులు దీన్ని ఆడిస్తూ ఉంటుందనే కాని,
1: ఓన్లీ ది ఫిజికల్ పవర్
0: స్వయంగా ఆడేటువంటిది కాదు.
1: దే డోంట్ డాన్స్ ఆన్ దేర్ ఓన్.
0: క్లాక్ దానికి కీ ఇచ్చి పెట్టినప్పుడు ఆ మూడు ముళ్ళు తిరుగుతూ ఉంటుండాయి.
1: When you apply the key to the clock,
0: ఇది తెలియనంత లైఫ్ ఉందనే?
1: Because the hands move, can you call it alive?
0: ఈ ఉన్నంత వరకు తిరుగుతుంది.
1: The hands move, the, because of the key.
0: క్లాక్ కు కీ నే లైఫ్.
1: The key is the life of the clock.
0: కనుక మన మానవుడు ఇన్ని పనులు చేస్తున్నాడు, ఇన్ని విచారణ సలుపుతున్నాడు, ఇన్ని విధమైనటువంటి ఘనకార్యం సాధిస్తున్నాడు.
1: Man does so many things, accomplishes, investigates.
0: ఏది లైఫ్ సోర్స్?
1: What is the life source?
0: అది ఆత్మ.
1: That is the self.
0: అదే కాన్షియస్నెస్.
1: That is consciousness.
0: ఆ కాన్షియస్నెస్ అనేటువంటి లోపల ఉండటం చేతనే ఈ దేహం ఇన్ని పనులు చేస్తూ ఉంటుండాలి.
1: Because of the consciousness that is latent, he is able to do many. This consciousness.
0: ఏ నీవు అని నీకు బోధిస్తుండాలి.
1: It only teaches you that you are the consciousness.
0: ఆ కాన్షియస్నెస్ భౌతిక రూపంలో ఏ రీతిగా నీకు వ్యక్తమవుతుండాలి?
1: How does that consciousness expresses?

0: ఇదియే మన యొక్క కాన్షియస్నెస్. సో హమ్, సో దట్, దట్ మీన్స్ గాడ్. హమ్ ఐ, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్. ఈ కాన్షియస్నెస్ నీకు అంతర్వాడిగా బోధిస్తూ ఉంటుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఫిజికలీ బై వే ఆఫ్ ది సోహం ఇన్ అవర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇది దీనిని హంస గాయత్రి అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై స్వాన్ హంస?
0: అనగా మంచి చెట్లను విభాగం చేసేటువంటిది హంస.
1: దాట్ విచ్ డిఫరెన్షియేట్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: అనగా దేహాత్మభావమును జీవాత్మభావమును వేరుగా చేస్తుండాలి.
1: మీనింగ్ ఇట్ సెపరేట్స్ ద బాడీ ఫీలింగ్ అండ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది సెల్ఫ్.
0: అనగా ఇది ఉపాధి, దేహము.
1: This is vestia, the body.
0: ఇది ఆధారము, దేహి.
1: This is the basis.
0: దేహి దేహమును రెండింటిని కూడా విభాగం చేసేటువంటి హంస.
1: It is only swan that distinguishes the
0: Gayatri. గాయత్రి. ఏమిటి ఈ గాయత్రి?
1: Next comes గాయత్రి. What is
0: ఈ గాయత్రి? అనగా మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: గాయత్రి meant master of senses.
0: ఈ గాయత్రికి రెండో పేరు సావిత్రి.
1: The second name of గాయత్రి is
0: master of life.
1: That master of life.
0: ఈ గాయత్రికి సరస్వతి అని మూడో పేరు.
1: The గాయత్రి has third name.
0: గాయత్రి, సావిత్రి, సరస్వతి. సరస్వతి మించు వాగ్దేవతా స్వరూపిణి.
1: సరస్వతి ది ప్రిసైడింగ్ డేటి ఆఫ్ ద వరల్డ్.
0: కనుకనే ఈ సెన్సెస్ కు మాస్టర్, లైఫ్ కు మాస్టర్, ఇంకా వాక్కు మాస్టర్ అయినటువంటి ఒక తత్వము గాయత్రి తత్వం. నీలో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉంటుండాలి.
1: మాస్టర్ ఆఫ్ ద బాడీ, మాస్టర్ ఆఫ్ ది లైఫ్, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ ఐస్ జస్ట్ లైస్ ఇన్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: భూర్భువస్వః అన్నాడు గాయత్రి.
1: This in Gayatri Mantra is also called Bhur Bhuvasvaha.
0: Bhur, body.
1: The first Bhur, body.
0: Bhuvaha, life.
1: Second Bhuvaha, life.
0: Mudodhi, Prajna.
1: Third awareness, Prajna.
0: Dhirini, radiation, vibration, materialization annaru.
1: This is also called
0: radiation, adhe Prajna Shakti.
1: Radiation, that is awareness.
0: Vibration, అదే ప్రాణశక్తి.
1: Vibration, the life force.
0: దేహమే మెటీరియలైజేషన్.
1: Body stands for materialization.
0: భూర్భువస్వః, ఎక్కడో భూలోకము, భూర్లోకము, స్వర్గలోకం కాదు, మన దేహమే భూర్భువస్వర్లోకము.
1: Therefore, భూర్భువస్వః are not the three worlds lying apart from you.
0: మూడు లోకములు మన యందే ఉంటుండాలి.
1: All the three worlds are in you.
0: ముమ్మూర్తులు మన యందే ఉంటుండాలి.
1: They are present in this, in your body.
0: మూడు కాలములు మన యందే ఉంటుండాలి.
1: All the three times are in you.
0: కనుకనే మానవుడు సామాన్యుడు కాదు.
1: సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: మానవుడు సాక్షాత్ చైతన్య స్వరూపుడే.
1: ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: ఇట్ ఇస్ కాస్మిక్ డివైన్.
1: ఈజ్ కాస్మిక్ డివైన్ ఫార్మ్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: ద హ్యూమన్ ఫార్మ్ విచ్ ఇస్ వెరీలీ ది వెరీ డివైన్.
0: అల్పమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సుఖం నిమిత్తమై ఈ యొక్క దివ్యత్వాన్ని మనము పాడు చేసుకుంటున్నాము.
1: వి ఆర్ వేస్టింగ్ దిస్ డివినిటీ ఫర్ మీన్ లో ఫిజికల్ సెన్షన్.
0: మాణిక్యముల వంటి మానవత్వాన్ని మనం మసిబొగ్గులు అనేటువంటి సుఖానికి అమ్ముకుంటున్నాము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద ప్రెషస్ జెమ్ ఇస్ సింప్లీ సోల్డ్ అవుట్ ఫర్ కోల్.
0: కనుక మనము దీనికి కాదు అమ్ముకోవాల్సినటువంటిది.
1: ఇట్స్ నాట్ ఫర్ దట్ వీ షుడ్ సెల్ ఇట్ అవుట్.
0: సర్వము మాణిక్యం, మాణిక్యంగానే ఉంటుంటాయి.
1: ద జెమ్ షుడ్ రిమైన్ ఎ జెమ్.
0: అది నిరంతరము ప్రకాశించేటువంటిది.
1: ఇట్ షైన్స్ కంటిన్యూస్లీ.
0: దీనికి ఏ యొక్క సమయమునందు కానీ ఏ విధమైన మార్పులు రావు.
1: ఎనీ టైమ్ ఇట్ అండర్గోస్ నో
0: దానిని సత్ అన్నారు.
1: దట్ ఇస్
0: అనగా బీయింగ్, బీయింగ్ ఉన్నది, ఉన్నది, ఉన్నది, మార్పు చెందేటువంటిది కాదు.
1: దట్ ఈస్ ది సత్ బీయింగ్, బీయింగ్ చేంజ్లెస్.
0: కనుక అట్టి మానవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎనఫ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దట్ హ్యూమన్ లైఫ్.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: మానవుడు మాధవుడే.
1: Human being is very God.
0: దేవుడు అనగా వేరు, దేశమందు లేదు.
1: God is not present in a foreign land.
0: దేవుడు అనగా తనదు దేహమంది.
1: God is present in his body.
0: పాపం అనగా వేరు, పరదేశమును లేదు.
1: Sin is not present in a foreign land.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: It lies in the actions he does.
0: కనుక పుణ్యం కాని పాపం కాని అన్ని మన యొక్క యాక్షన్ లోనే ఉంటుంది.
1: So the merit and the sin, they lie in one's own actions.
0: మనము దివ్య భావంతో ఉంటుంటే మంచి కార్యములే చేస్తాం.
1: ఇఫ్ యూ హావ్ డివైన్ ఫీలింగ్స్ యూ సర్టన్లీ అండర్టేక్ గుడ్ యాక్షన్స్.
0: మనం కేవలము ఒక పశుభావంతో ఉంటుంటే పశు కార్యములు చేస్తాం.
1: ఇఫ్ యూ హావ్ యానిమల్ ఫీలింగ్స్ యూ డూ యానిమల్ యాక్టివిటీ.
0: కనుక మనలో ఉన్నటువంటి భావ మార్పులు కలగాలి.
1: సో దేర్ షుడ్ బి చేంజ్.
0: మన పరిణామం అనేటువంటిది మనస్సుకు అతీతంగా పోవాలి.
1: సో దిస్ ప్రోగ్రెస్ అడ్వాన్స్మెంట్ షుడ్ బి బియాండ్ ద మైండ్.
0: ఈ మనస్సుతో ఉండినంత కాలం కూడా మనం మాలిన్యమే చేరి ఉంటుంటారు.
1: సో లాంగ్ ఇట్ సెంటర్స్ అరౌండ్ ద మైండ్ దేర్ ఇస్ బౌండ్ టు బి డర్ట్.
0: ఈ మాలిన్యం పోవాలంటే
1: to get away from this dirt,
0: పరిశుద్ధమైనటువంటి ఒక చిత్ స్వరూపం తోపల దీన్ని పరిశుద్ధం గావించాలి.
1: యూ షుడ్ ప్యూరిఫై విత్ దట్ అవేర్నెస్.
0: చిత్, చిత్, చిత్. ఏమిటి ఈ చిత్?
1: వాట్ ఈస్ దిస్ చిత్ అవేర్నెస్?
0: ఇదే చిత్తుకు అవేర్నెస్ పేరు అంతే.
1: చిత్ ఇస్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై అవేర్నెస్?
0: పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ అవేర్నెస్.
1: ఇట్ ఈస్ టోటాలిటీ కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్.
0: ఇది ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్న వేసినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఇస్ దిస్, యూ సే ఇట్స్ పీస్ ఆఫ్ క్లాత్.
0: ఇది కాదు అవేర్నెస్.
1: దిస్ ఇస్ నాట్ అవేర్నెస్.
0: ఈ పీస్ ఆఫ్ క్లాత్ అనేటువంటి చెప్పడం వల్ల సర్వము తెలిసిందని అనుకోకూడదు. ఇది అహంకారం.
1: బై సేయింగ్ దట్ ఇట్ ఇస్ పీస్ ఆఫ్ క్లాత్ అండ్ ఫీలింగ్ దట్ యు నో ఎవ్రీథింగ్, ఇట్ ఇస్ ఈగో.
0: ఇది పూర్తి విప్పి చూసినప్పుడు ఇది హ్యాండ్ కర్చీఫ్. ఇది అవేర్నెస్.
1: వెన్ యూ అన్ఫోల్డ్ ఇట్ దెన్ యూ అండర్స్టాండ్ హ్యాండ్ కర్చీఫ్, దట్ ఇస్ అవేర్నెస్.
0: దీని స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి అప్పుడే అవేర్నెస్ అంటారు.
1: ద టోటాలిటీ ఫుల్ అండర్స్టాండింగ్ ఇస్ అవేర్నెస్.
0: మానవత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే దీనిని అవేర్నెస్ అని చెప్పవచ్చు.
1: సో హ్యూమన్నెస్ షుడ్ బి అండర్స్టాండ్ ఇన్ ఫుల్, దట్ ఇస్ అవేర్నెస్.
0: ఈనాడు మానవత్వం అంటే ఏమిటో తెలియటం లేదు.
1: టుడే నో వన్ నోస్ వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ.
0: నేను అన్ని తెలుసుకున్నాను అనుకోవటం కేవలం వెర్రితనము.
1: ఇట్స్ ఓన్లీ ఫూలిష్నెస్ టు ఫీల్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్.
0: కనుక ఇది అవేర్నెస్ కింద రాదు.
1: This doesn't come under awareness.
0: Awareness ఎప్పుడు సత్తుతో కూడి ఉంటుంటాయి.
1: Awareness is always
0: అవేర్నెస్ ఉండదు.
1: Awareness doesn't lie apart for a moment.
0: అవేర్నెస్ ఎప్పుడు శాశ్వతమైన దాంతో చేరి ఉంటుంటాయి.
1: సో అవేర్నెస్ ఇస్ ఆల్వేస్ ఇన్ కాంబినేషన్ విత్ దట్ పర్మనెంట్ వన్.
0: సత్తు చిత్తు అని రెండింటికి సంబంధం పోచారు.
1: దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ సత్ అండ్ చిత్.
0: సత్తుకు పక్కన చిత్తు ఉండే ఉంటుంటాయి.
1: The chit is by the side of the sat.
0: కనుకనే ఈ సత్తుకు శాశ్వతమైనటువంటి ఒక తత్వం.
1: సో బీయింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ చిత్తు కూడా శాశ్వతమైనటువంటి ఒక ప్రజ్ఞానము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఆల్సో పర్మనెంట్.
0: రెండింటినీ మనం అర్థం చేసుకున్నప్పుడే
1: వెన్ వీ అండర్స్టాండ్ బీయింగ్ అండ్ అవేర్నెస్
0: ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద బ్లిస్ ఒరిజినేట్స్ విత్ ఇన్ యూ.
0: దీనినే సత్ చిత్ ఆనందం అన్నారు.
1: This is called being awareness.
0: దీనిని వేదాంతిక పరిభాషలో అస్థి భాతి ప్రియము అన్నారు.
1: This in Vedantic parlance called asti bhati priyam.
0: ఈ రెండింటికి మధ్య లోపల రూప నామములు చేరటం చేత
1: in between the two because of the name and form
0: ఈ యొక్క సత్య చిత్త ఆనందం యొక్క ప్రకాశములు కూడాను కొంతవరకు కోల్పోతున్నాయి.
1: The radiance, the brilliance of the being awareness and bliss are also lost.
0: కనుక మనము ఆకారమును ప్రాధారంగా తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిలై ఆన్ ద ఫామ్.
0: మా వైస్ ఛాన్సలర్ మానవత్వమునకు మాధవత్వమునకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని స్వామి కొంతవరకు ప్రబోధించాలి అన్నారు. దీనికి ఏమాత్రం భిన్నత్వమే లేదు.
1: వైస్ ఛాన్సలర్ ప్రేడ్ స్వామి టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యుమానిటీ అండ్ ద డివినిటీ.
0: రిలేషన్షిప్ లేదు అక్కడ.
1: దేర్ ఇస్ నో రిలేషన్.
0: రియాలిటీ ఉంటుండాలి.
1: ఓన్లీ రియాలిటీ లైస్ దేర్.
0: అది ఒకటి ఇది ఒకటి వేరుగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ వస్తుంది.
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సెపరేట్ లై అపార్ట్
0: రెండు ఒకటైనప్పుడు రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది?
1: వెన్ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్ వేర్ ఇస్ రిలేషన్?
0: మానవుడు దేవుడు.
1: మ్యాన్ ఇస్ గాడ్.
0: జీవుడు దేవుడు.
1: ఇండివిజువల్ ఇస్ గాడ్.
0: క్షేత్రము క్షేత్రజ్ఞము.
1: ఇట్స్ ఓన్లీ ది ఫీల్ నోవేర్ అండ్ నో.
0: అన్ని ఏకత్వంతోనే ఉంటున్నాయి.
1: ఆల్ లైస్ ఇన్ యూనిటీ.
0: కనుక ఏకత్వాన్ని గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యు కెన్ అండర్స్టాండ్ ది హ్యూమన్నెస్.
0: ఇలాంటి విశాల భావమును ఈనాడు గుర్తించుకోలేకపోవటం చేతని ప్రపంచములు అనేక భిన్నత్వములు అనేక ద్వేషములు అనేక విధమైనటువంటి బాధలు అభివృద్ధి అవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఫీలింగ్స్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ జెలసీస్ హేట్రెడ్ అండ్ డిఫరెన్సెస్.
0: అశాంతి
1: ఎవ్రీవేర్.
0: ఎక్కడ చూసినా భయము.
1: ఎవ్రీవేర్ దిస్ ఫియర్.
0: ఎక్కడ చూసినా కూడా దిగులు. ఎక్కడ చూసినా కూడా ఒక విధమైనటువంటి ఆందోళన బయలుదేరుతుండాలి.
1: దేర్ ఇస్ ఎజిటేషన్ ఆల్ ఓవర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: దీనికి మూల కారణం భిన్నత్వమే.
1: ద మెయిన్
0: భేదము భేదము
1: డిఫరెన్స్.
0: ఈ భేదము ఎప్పుడు కలుగుతుండాలి?
1: వెన్ డు యు ఫైండ్ డిఫరెన్స్?
0: స్వార్థం అభివృద్ధి కాయినప్పుడే భేదం ఆవిర్భవిస్తుండాలి.
1: వెన్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ ఆన్ ద రైజ్ యు ఫైండ్ డిఫరెన్సెస్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ స్వార్థం నశించాలి.
1: దేర్ఫోర్ దిస్ సెల్ఫిష్నెస్ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్.
0: పరాత్మను పెంచుకోవాలి.
1: వన్ షుడ్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్
0: యథార్థాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ అండర్స్టాండ్ దట్
0: ఈ నానాత్మలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ది డిఫరెన్స్ ఆస్పెక్ట్స్.
0: కనుక అన్నింటికి సత్యం సత్యం సత్యం.
1: For everything the truth is.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: The truth is one for everybody.
0: ఇది విద్యార్థి సత్యము, ఇది గృహస్థుని సత్యము, ఇది వానప్రస్థుని సత్యము, ఇది సన్యాస సత్యమని దీనికి విభాగం లేదు.
1: The truth cannot be distinguished. It cannot be called, cannot be limited to
0: ఇది అమెరికన్ సత్యము, ఇది ఇటలీ సత్యము, లేక ఇది పాకిస్తాన్ సత్యము, చైనా సత్యము, ఇండియా సత్యం అని దీనికి భేదాలు లేవు.
1: Truth cannot be identified with any region either.
0: సత్యము ఒక్కటే, ఒక్కటే సత్యం.
1: Truth is one alone.
0: Truth is God.
1: Truth is God.
0: ఆ సత్యమైన మార్గాన్ని మనం ప్రవేశపెట్టాలి.
1: We should tread along this path of truth.
0: కనుకనే భారతీయ సంస్కృతి యందు ప్రాచీన కాలం నుండి కూడాను సత్యం వద ధర్మం చెర ఈ రెండినే రెండు నేత్రాలుగా భావించి ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
1: Therefore, in Indian cultures, in ancient times, these two things are taught. Speak truth and unnecessary righteous action.
0: మానవునకు ఈ రెండు కన్నులు పోయినాయి.
1: Man has lost both the eyes today.
0: కనుకనే తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు.
1: So he is not able to protect himself.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: దృష్టి లేదు.
1: Because he has no vision.
0: ఈ దృష్టి లోపల కారణమేం లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: What is the reason behind this blindness?
0: తాను కేవలం సృష్టిలో ఉన్నాను అని భ్రమిస్తున్నాడు.
1: He is just deluded that he is in creation.
0: సృష్టిలో నీవు లేవు, నీలోనే సృష్టి ఉంటుందని.
1: You are not in this creation, the creation is in you.
0: నీవు సృష్టిలో ప్రవేశించడం లేదు.
1: You are not in creation.
0: నీవి నుంచినే సృష్టి ప్రవేశిస్తుంటుంది.
1: The creation came out of you.
0: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించాలి.
1: This truth has to be realized.
0: నేను జీవుడిగా ఉండి దేవునిలో ప్రవేశిస్తున్నాను సాధన చేత అని భ్రమించకూడదు.
1: Being an individual, I get into the divinity. You should not have that delusion.
0: నీవు ఆత్మలో ప్రవేశిస్తున్నానని భ్రమించకూడదు.
1: You should not be deluded with the feeling that you are
0: in the ప్రవేశించావు ఈ జగత్తుకు. ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: You came out of that ఆత్మ into this world. That truth has to be realized.
0: ఆత్మ నుండి వచ్చినటువంటి వాడు కానీ ప్రకృతి నుంచి ఆత్మలో ప్రవేశించేవాడు కాదు.
1: You came out of that ఆత్మ, but you are not getting into ఆత్మ from this nature.
0: You may worship a picture as a god, but not God as a picture.
1: So Swami says you may worship picture as God, but not God as the picture.
0: This cloth is God.
1: This cloth is God.
0: This flower is God.
1: This flower is God.
0: The plate is God.
1: This plate is God.
0: ఈ అన్నింటినీ పైకి పంపించేసి.
1: Just take them up to the heights.
0: అంతేకాని God is flower, God is cloth, God is plate. కిందికి దింపొద్దు దీన్ని.
1: So don't bring down God, calling it as God is flower, God is cloth. No.
0: Look up. అది నీ యొక్క state.
1: So Swami says, look up. That is the main thing.
0: ఉన్నత స్థాయిలో నీవు పోవాలి.
1: Go to noble heights.
0: Low aim is crime. అది నీకు పాపం.
1: Low aim is crime. That is sin.
0: నీవు లోపలికి దిగవద్దు, పైకి పంపించండి.
1: Never go down. Take it up.
0: ఇది ఉన్నత స్థాయి. ఊర్ధ్వమూలం అతశాఖ అని భగవద్గీత చెప్తూ వచ్చింది.
1: It also refers to reaching the noble heights.
0: కనుక ఎవరిని ఏ విధంగా కూడా మనం బాధించకూడదు.
1: We should not hurt, harm anyone.
0: ఎవరిని ఏ విధంగా కూడా మనం హింసించకూడదు.
1: We should not be violent towards anyone.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: The self is one and the same in everyone.
0: కనుక మానవత్వం లోపల ఇంకా ఎలాంటి పవిత్రమైన శక్తులు ఉంటున్నాయి అనేటువంటిది మున్ముందు మనం విచారించుకుందాం.
1: In the coming days we will be certainly thinking of the sacred powers latent in human life.
0: ఇప్పుడు కేవలము ఒక విధమైనటువంటి అవుట్లైన్స్ మాత్రమే.
1: Swami has given outline to the topic this morning.
0: ఇదంతా ఓన్లీ ఒక మాస్టర్ ప్లాన్ మాత్రమే.
1: Swami has designed the master plan.
0: ఇదంతా కేవలం రా మెటీరియల్ మాత్రమే.
1: Swami has placed in front of us the raw material.
0: ఈ రా మెటీరియల్ మనం తోక చేసుకున్నాము.
1: We collected the raw material.
0: ఇంకా యథార్థమైనటువంటి స్వరూపాన్ని మనం ప్రొడక్షన్ చేయాలి.
1: Then we should project the true form.
0: Production.
1: Production.
0: Not projection.
1: Production next step, the true form.
0: దీన్ని ఒక పదార్థంగా రూపొందింప చేయాలి.
1: We should make it into a material, an object.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి
1: the students should know this.
0: జగత్తుకు ఆదర్శప్రాయులుగా నిలిచి
1: they should be ideal to the world.
0: ఈ సత్యాన్ని యావత్ ప్రపంచానికి కూడాను చాటి
1: they should also publicize this.
0: ప్రపంచంలో శాంతి భద్రతను నెలకొల్పాలి.
1: And establish the peace and security.
0: మనం కేవలం ఒక భారతదేశమే శాంతిగా ఉండాలని కోరకూడదు.
1: వీ షుడ్ నెవర్ ప్రే దట్ భారత్ షుడ్ బి పీస్ఫుల్.
0: అదే నారో మైండ్.
1: దట్ ఈస్ నారో మైండ్.
0: విశాలమైన భావం. లోక సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: యూ షుడ్ హావ్ ఎ బ్రాడ్ ఫీలింగ్ లెట్ ఎవ్రీవన్ బి హ్యాపీ.
0: అప్పుడే అందరి సుఖంలోనే నీ సుఖం కూడా ఆవిర్భవిస్తుంది.
1: యువర్ హ్యాపీనెస్ లైస్ ఇన్ అదర్స్.
0: అంతేకాకుండా లోకం ఎట్లపోతే ఏమి, నా సుఖం నాకు కావాలని ఆ విధంగా ప్రార్థించకూడదు.
1: యూ షుడ్ నెవర్ ప్రే విత్ ద ఫీలింగ్ వాట్ ఇఫ్ వాట్ మే హ్యాపెన్ టు ద వరల్డ్ బట్ ఐ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
0: లోకంలో ఉండిన అందరికీ ఎందుకు, నీవు ఒక వ్యక్తి.
1: యు ఆర్ ఆల్సో ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇలాంటి సమస్తి భావంతో
1: with that community feeling,
0: ఇలాంటి విశాల భావంతో,
1: that broad feeling,
0: ఇలాంటి అనంతమైన భావంతో,
1: infinite feeling,
0: మీరు కొంతవరకు భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: You should develop that broad feelings.
0: కేవలం లౌకిక చదువులు చదివినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you have this worldly knowledge.
0: కేవలం ఈ చదువులంతా కూడాను దేనికి?
1: What for is this education?
0: జ్ఞానము పొట్ట కోసం.
1: It's only for the stomach to fill the belly.
0: ఈ స్టమక్ ని ఫిలప్ చేసుకోవడానికి ఇంత చదువు చదవాలనా?
1: టు ఫిలప్ దట్ మచ్ ఆఫ్ స్టమక్ షుడ్ యు హావ్ ఎడ్యుకేషన్?
0: మనం పొందాలనా?
1: షుడ్ యు హావ్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఇంత ప్రపంచంలో మనం ఈ ఉద్యోగాల కోసం వెతకాలనా?
1: షుడ్ యు సర్చ్ ఫర్ ఎ జాబ్ ఫర్ ఆల్ దిస్?
0: వెతకనక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ.
0: చదవనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్
0: స్టడీ. తిరగనక్కర్లేదు.
1: యు నీడ్ మూవ్ అబౌట్.
0: నీవు నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే అక్కడే సాక్షాత్కారించు.
1: యు నో యువర్ ఓన్ ట్రూత్. దేర్ ఇట్ మానిఫెస్ట్.
0: చదువులన్నీ చదివి
1: having studied all
0: chaala vivekiyai
1: being highly intelligent
0: magidi tannaru kuda mandamathudu
1: is a foolish one who does not know himself
0: enta chaduvu chadivi
1: with all the scholarship
0: ye neeti unnanu
1: he may be in any way
0: heeruni gudambu manaledu
1: mean man shall never change his
0: tarachi chaduvu chaduva
1: with all the education
0: tarkavadame kaani
1: it's just argumentation
0: gnanam eppudu pondaledu
1: you will never get comprehensive
0: chaduvu chaduvu chadivi chaavanganeetiki chaavuleni chaduvu chaduvole
1: why should one die with all this education he should study to be deathless
0: ఏమిటి ఈ ఎడ్యుకేషన్
1: What is your education?
0: ఈ ఎడ్యుకేషన్ ఎక్కువ కావటం వల్ల ఎడ్యుకేషన్ కూడా ఎక్కువైపోతుంటుంది.
1: Because of education is more, there is more of agitation also.
0: ఈ ఎడ్యుకేషన్ లో ఎలివేషన్ కావాలి మనకు.
1: Education should lead to elevation.
0: అదే మన ఆదర్శము.
1: That is the ideal.
0: అదే నిజమైనటువంటి విద్య.
1: That is the true education.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం.
1: The spiritual education is the true education.
0: ఈ లౌకిక విద్యలు కూడా కావాల్సిందే.
1: The world education is necessary.
0: ఇదొద్దని చెప్పకూడదు.
1: You should not say no.
0: దానితో పాటు
1: along with that
0: దీన్ని కూడా చేయాల్సింది
1: you should do this also
0: భుజించాలంటే అన్నం ఒకటి ఉండాలి
1: to eat food is
0: ప్రధానమైనటువంటి మ్యాటర్
1: that is main
0: అది ఇంపార్టెంట్ మెయిన్
1: that is important item
0: అయితే దాంట్లోకి పులుసు రసము పచ్చడి పెరుగు ఇవన్నీ కొన్ని అవుట్ సైడ్ ఉండాలి కదా కొన్ని కలుపుకోవడానికి రుచికి
1: along with the rice you need పులుసు సాంబార్ రసం to mix and eat
0: అదే విధంగానే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి అన్నాన్ని మనం తయారు చేసుకోవాలి
1: సౌత్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: లౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా ఈ కూరల వంటివిగా దాన్ని చేర్చుకోవాలి
1: సో మోరల్ ఎథికల్ ఫిజికల్ సైంటిఫిక్ ఆర్ ఐటమ్స్ లైక్
0: ఇవన్నీ కేవలం మన టేస్ట్ జిహ్వ చాపల్యం కోసం చేస్తున్నావు
1: దే ఆల్ లాక్ టు యువర్ టేస్ట్
0: నీ భ్రాంతుల కోసం చేస్తున్నావు
1: జస్ట్ ఫర్ యువర్
0: నీ రుచుల కోసం చేస్తున్నావు
1: బికాజ్ యూ లైక్ ఇట్
0: నీ వాంఛన కోసం చేస్తున్నావు
1: బికాజ్ యూ డిజైర్
0: ఈ విధంగా వాంఛను చల్లార్చుకున్నప్పుడే
1: వెన్ యూ పాసిఫై డిజైర్
0: మనస్సు స్తంభించిపోతుంది
1: దెన్ మైండ్ వుడ్ కమ్ టు హోమ్
0: అప్పుడే అమనస్కుడైపోతావు
1: దెన్ యూ విత్డ్రా ద మైండ్
0: అప్పుడే ఓవర్ మైండ్
1: దట్ ఈస్ ఓవర్ మైండ్
0: ఈ ఓవర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఓవర్ మైండ్
0: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఇల్యూమినేషన్ మైండ్
0: ఇంకా హయ్యర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: హయ్యర్ మైండ్
0: ఇంకా సుపీరియర్ మౌండ్ అనేటువంటి దాన్ని
1: అండ్ సుపీరియర్
0: ముందు మనం తెలుసుకోవాలి
1: విల్ హ్యావ్ టు నో ఇన్ ఫ్యూచర్
0: అన్నింటి యొక్క అర్థములు మనం గుర్తించిన తర్వాతనే పూర్ణతత్వం ఏకమైపోతుంది
1: వెన్ యూ అండర్స్టాండ్ మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్ దెన్ యూ విల్ హ్యావ్ ది టోటల్ అండర్స్టాండింగ్
0: కనుక ఆధ్యాత్మిక మార్గము అత్యవసరమైనటువంటిది
1: స్పిరిచువల్ పాత్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్
0: ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మీకు చక్కగా విపరీతంగా విభజించి చెప్పే నిమిత్తమై ఈ సమ్మర్ క్లాసులు పెట్టుకోవటం
1: ఓన్లీ టు టీచ్ యూ క్లియర్లీ The spiritual part, the summer classes are held.
0: భౌతిక విద్యలు అంతా కూడా మీ క్లాస్రూమ్ లో మీ అధ్యాపకులతో జరుగుతూనే ఉంటున్నాయి నిత్యం.
1: The world education you will have in your daily routine.
0: కానీ ఇది ప్రధానమైనటువంటిది.
1: But this is chief one.
0: నదీ నామ సాగరో గతిహి. నదులు అనేక నదులుగా ఉంటుంది అనేక రూపనామంతో ప్రవహిస్తాయి.
1: The rivers have different names. They flow in different directions.
0: సముద్రము ఒక్కటే.
1: ఓషన్ ఇస్ వన్
0: కాబట్టి మీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఒక్కొక్క నదులు వంటివి
1: దేర్ఫోర్ ఫిజిక్స్ బాటనీ జువాలజీ ఇంగ్లీష్ దే ఆర్ లైక్ రివర్స్
0: ఇవన్నీ చేరి ఆధ్యాత్మ విద్య అనే సముద్రంలో ఏకమైపోవాలి
1: అల్టిమేట్లీ దే షుడ్ యూనిఫై విత్ దట్ ఓషన్ ది స్పిరిచువల్ నాలెడ్జ్
0: అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ
1: That is unity in diversity.
0: మీరు అందరూ చూస్తూనే ఉంటున్నారు.
1: Here you are all watching.
0: ఇక్కడే మీరు యూనిటీ ఇన్ డైవర్సిటీని మీరు చక్కగా గుర్తించవచ్చును.
1: Here you can clearly recognize unity in diversity.
0: ఈ ఒక ప్రశ్న వేసుకోండి.
1: You put your question one.
0: Beings are many. But breath is one. చూసారా? ఈ గాలి ఒక్కటిగానే ఉంటుండదు అందరికీ.
1: The air is one to everybody.
0: మీ గాలి నా గాలి వేరు లేదు.
1: My air is not separate from yours.
0: అదే రీతికని అన్నింటిని ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: So we should understand this unity.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల
1: in this
0: చింతన చేస్తూ
1: thinking of the Lord
0: ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల నీ హృదయాల్ని పవిత్రమైన పరివర్తన చేసుకుని తద్వారా ఈ లోకానికి తగిన రీతిలో చాటడానికి పూనుకోవాలి.
1: We should sanctify, we should purify, change our hearts and show an ideal to the world.
0: సెల్ఫ్లెస్ జీవితాన్ని గడపాలి.
1: We should lead selfless life.
0: ఈ విధంగా గడపడానికి ఒక ఆధ్యాత్మిక తత్వం తప్ప మరొక మార్గంలో ఈ సెల్ఫ్లెస్ చేయడానికి వీలే కాదు
1: టు లీడ్ సెల్ఫ్లెస్ లైఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ది ఓన్లీ వే

0: ఎవరు? పుణ్యులు కారు, పాపులు కారు, సౌఖ్యము కాదు, దుఃఖము కాదు.
1: నో వన్ ఇస్ మెరిటోరియస్, నో వన్ ఈజ్ ఎ సినర్, నో వన్ ఈజ్ అబ్సల్యూట్లీ హ్యాపీ, నో వన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్ మిజరీ.

0: ఎవరు? మంత్రస్వరూపులు కారు, తీర్థ స్వభావులు కారు.
1: నో వన్ ఈస్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ ఎనీ మంత్ర.
0: ఎవరు? వేద స్వరూపులు కారు, దాన స్వరూపులు కారు, యజ్ఞ స్వరూపులు కారు.
1: నో వన్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ కంపాషన్ ఆర్ చారిటీ ఆర్ యజ్ఞ.
0: నహం భోజనం నైవ భోజ్యం న భోక్తం. మీరు ఆహార విహారం చే అభివృద్ధిగాంచినటువంటి భోజన స్వరూపులు కాదు, భోక్తులు కారు, భోక్తులు కారు.
1: యు ఆర్ నాట్ ది వన్ హూ హ్యావ్ గ్రోన్ బికాస్ ఆఫ్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్. యు ఆర్ నీదర్ ద ఫుడ్ నాట్ ద వన్ హూ పార్టేక్స్ ఫుడ్.
0: సదానందరూపం శివోహం శివోహం. మీరందరూ కూడాను సదానంద స్వరూపులు, శివస్వరూపులు, సత్యస్వరూపులు, సుందర స్వరూపులు, అద్వైత స్వరూపులు.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, లవ్ అండ్ బ్యూటీ, నాన్ డ్యూయాలిటీ.
0: పాప భయంబు పోయే పరిపాకైపోయను దుష్కృతం బిలన్. పాప భయంబు పోయే పరిపాకైపోయను దుష్కృతం బిలన్. శ్రీపతి భక్తి పోయే వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకమున. వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకమున. తాపసలోక శరణ్యుడైన ఆ శ్రీపతి నామచింతనమే

0: There is no fear of sin today. You find the wicked activity has become a part of daily routine. There is no devotion. All the wrong activity, bad deeds are beyond all description today in this world. Therefore, repeating God's name, chanting God's name is the only refuge for everybody.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినియులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ మెన్ అండ్ విమెన్,
1: దృశ్యగోచరమైనటువంటి ఈ ప్రకృతి యందు అనేక విధములుగా మానవుడు శోధించాలని, సాధించాలని, రూపించాలని ఎన్నియో భావములు పొందుతున్నాడు.
0: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ విచ్ ఇస్ ఎఫీమరల్ మ్యాన్ ఇస్ ట్రైంగ్ టు ఇన్వెస్టిగేట్. Man is trying to accomplish and he wanted to actually picturize.
1: Kevalamu manavudu bujabalamunu buddhibalamunu adhikara balamunu dhana balamunu janabalamunu aasayinchi ee vidhamga taanu shodhinchutaku bodhinchutaku anni vidhamula prayatnam chestunnadu.
0: Basing on his physical strength, the intellect, authority, position and people are around, he wants to accomplish
1: Kani,
0: and he wants to teach.
1: Sadhinchina emiti?
0: What is that he achieved?
1: Daivanugrahame leka, daiva sahayame leka, manavudu ye matram kudanu etti karyamuni endu kudanu alpa maninam kudanu vijayanni sadhinchaledu.
0: Without God's grace and mercy we cannot achieve anything in this world.
1: Bhagavantudu సానుభూతుడైనప్పుడే ఎట్టి మానవుడైనా ఎట్టి కార్యమునైనా కూడాను సాధించడానికి ప్రయత్నిస్తాడు.
0: ఇఫ్ యు ఆర్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ యు విల్ అచీవ్ ఎనీథింగ్ ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్.
1: ప్రకృతి ఎవరి సొత్తు కాదు.
0: నేచర్ డజంట్ బిలాంగ్ టు ఎనీవన్, సోలీ
1: భగవంతుని యొక్క సొత్తు.
0: ఇట్ బిలాంగ్స్ టు గాడ్.
1: కనుకనే భగవత్ అనుగ్రహాన్ని మొట్టమొదట పొందిన తర్వాతనే ప్రకృతిని మనము వశం చేసుకోవడానికి వీలవుతుంది.
0: Therefore, we should have God's grace first, then understand the world next.
1: Prakriti anaga panchabhuta swaroopam kaadu.
0: The world doesn't mean the five elements alone.
1: Panchaprana swaroopam kaadu.
0: Not five life breaths.
1: Panchakosha swaroopam kaadu.
0: Not the five life sheets.
1: Panchendriya swaroopam kaadu.
0: Not the five senses.
1: Prakriti paramatma swaroopame.
0: The nature is the very form of God.
1: Atti saundaryamainti ee prakritini, atti sundaramainatundi ee prakritini మానవుడు ఆకర్షించి వశము గావించుకున్నటకై అనేక విధములుగా కృషి చేస్తున్నాడు.
0: మ్యాన్ వాంట్స్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ సో బ్యూటిఫుల్ మెజెస్టిక్.
1: దీనిని ప్లేటో సత్యం, మంచితనం, సుందరం అని ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ అనేటువంటి దీంట్లో జనులకు ప్రబోధిస్తూ వచ్చాడు.
0: This is taught by Plato in these three words, truth, goodness and beauty.
1: Aristotle yokka shishyudainatundi Alexander kudanu ide tattvanni jagatnaku prabodhistu vachadu.
0: The disciple of Aristotle, Alexander, taught the same philosophy to the world.
1: Kani ee prakrutiki ee saundaryam ekkada nunchi vachindi?
0: Where from this nature got its beauty?
1: God is beauty. కనుకనే నేచర్ ఈజ్ బ్యూటీ అయిపోయింది.
0: గాడ్ ఈజ్ బ్యూటీ, దేర్ఫోర్ నేచర్ ఈజ్ బ్యూటిఫుల్.
1: కనుక భగవంతుని యొక్క స్వరూపమే ఈ ప్రకృతి యందు ప్రతిబింబిస్తూ ఉంటుండాలి.
0: దేర్ఫోర్ గాడ్ ఈజ్ పర్సోనిఫైడ్ ఇన్ దిస్ నేచర్ రిఫ్లెక్టెడ్.
1: ఇట్టి ప్రకృతిని పరమాత్మని యొక్క అనుమతి లేకుండా పొందడానికి ప్రయత్నించటము, తద్వారా విఫలము కావటము, తద్వారా అనేక విధములైనటువంటి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు ఉరిగావటము రామాయణం చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది.
0: రామాయణ టీచర్స్ వెరీ వెల్ దిస్ ప్రిన్సిపల్. వితౌట్ గాడ్స్ పర్మిషన్ మ్యాన్ అటెంప్ట్స్ టు ఇన్వెస్టిగేట్ ద నేచర్, దేర్ ఫోర్ హీ ఫేసెస్ ఫెయిల్యూర్ అండ్ పుట్ టు లాస్ అండ్ సఫరింగ్.
1: భగవంతుడైన రామును విస్మరించి ప్రకృతిని ఆరాధించి ప్రకృతి స్వరూపమైనటువంటి సీతను పొందడానికి ప్రయత్నించాడు.
0: They have forgotten Rama, God himself, and they wanted to exercise control authority over the nature, Sita herself.
1: Bhagavantuni sottainatundi ee yokka prakrutini ఎవడు వశం కావించుకోవడానికి సాధ్యమవుతుంది?
0: నేచర్ ఇస్ గాడ్స్ ప్రాపర్టీ, హూ కెన్ ఎక్సర్సైజ్?
1: ఇది కేవలం ప్రకృతిని వశం కావించుకోవటం అనేటువంటిది ఒక అజ్ఞాన విషయమైనటువంటి విషయం.
0: టు హ్యావ్ ఎ కంట్రోల్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఇది వశము గావించుటకు ఎవరికి సాధ్యము కాదు.
0: నో వన్ కెన్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ నేచర్.
1: రావణుడి గతి ఏమైపోయింది?
0: వాట్ హ్యాపెన్ టు రావణ అల్టిమేట్లీ?
1: తన కులమును, తమ సోదరులను, తమ పుత్రులను, తమ రాజ్యమును, సర్వమును కూడా భస్మం గావించుకున్నాడు.
0: వాట్ హ్యాపెన్ టు రావణ? హి హస్ రూయిన్డ్ హిస్ కింగ్డమ్. హిస్ బ్రదర్స్ డైడ్, హిస్ సన్స్ డైడ్, హిస్ రిలేషన్స్ డైడ్.
1: కనుకనే మొట్టమొదట ప్రకృతిని స్వాధీనం గావించుకోవడానికి పూర్వము భగవత్ అనుగ్రహాన్ని పాత్రుడు కావాలి.
0: Therefore, we should receive God's grace first and then think of nature later.
1: దేహమే ప్రకృతి.
0: The body is nature.
1: ప్రాణమే పరమాత్మ.
0: Life is God.
1: ఈ ప్రాణమునేటువంటి దేహము దేనికి నీ పనికిరాదు.
0: The body without life is useless.
1: కుక్కలు నక్కలు కూడా చూడవు.
0: The dog and fox will not look at it.
1: కనుకనే పరమాత్మ అనేటువంటి ప్రాణం ఉండినంత వరకే ఈ ప్రకృతి అనేటువంటి యొక్క సీతకు విలువ.
0: Therefore, so long there is God the life, the nature Sita will have value.
1: ఈ దేహమే తన యొక్క స్వతంత్రంలో ఉండినప్పుడు, తన దేహంలో ఏ భాగంలో కొంచెం దోషం కలిగినప్పటికీ దేహము దానిని సరి చేసుకోగలుగుతుందా?
0: If you think that the body is independent, when there is any defect in any one of the limbs of the body, can it correct it on its own?
1: లేదు, లేదు.
0: No.
1: కేవలము కర్త కర్మ క్రియలు కూడా భగవత్ స్వాధీనంలోనే ఉంటున్నాయి.
0: The subject, predicate and object are in the control of God.
1: Karta matrame kaadu.
0: Not merely the subject.
1: Kriya matrame kaadu.
0: Not merely action.
1: Karma kudanu bhagavat swadhinam nande untundadi.
0: The action is under God's control.
1: Karma phala pradhayanamaha ani bhagavantuniki peru.
0: We call God as the giver of the results of our action.
1: Neevu kayamuto karmanu aacharistunnave kaani aa karmala yokka phalitamunu bhagavantude anugrahistunnadu.
0: You undertake activity with this body,
1: ee satyanni gurtinchukovali murkhulu kevalam prakrutini vasham gavinchukunnamani aneka vidhamulaga aadambaram chestunnaru.
0: Fools who do not understand this principle, they are full of self aggrandizement, thinking that they have authority over nature.
1: Tama shaktulu chetanu, tama yokka medha shaktulu chetanu, tama yokka vijnana shaktulu chetanu prakrutini vasham gavinchukuntunnamani bhavistunnaru.
0: They feel that they have got a control over nature with the use of their faculties, intelligence, science and technology.
1: Scientist yokka Hiranyakashipude aanade idini prayatnapurvakanga sadhinchalani chuchadu.
0: A great scientist of eminence, of Hiranyakashipu, wanted to exercise authority over nature.
1: Panchabhutamunu kudanu tana hastagatam gavinchukunnadu.
0: He could catch hold of five elements.
1: Kaani.
0: But
1: ప్రకృతిని మాత్రం వశం చేసుకోలేకపోయాడు.
0: బట్ యూ కుడ్ నాట్ కంట్రోల్ ద నేచర్ కంప్లీట్లీ.
1: దానికి తన కుమారుడైనటువంటి ఒక చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు కూడా చెప్పాడు.
0: ప్రహ్లాద ఇస్ సన్ సో యంగ్ టెండర్.
1: లోకములన్నీ గడియలోన జయించిన వాడవు.
0: యు కుడ్ కాంకర్ ఆల్ ద వరల్డ్స్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
1: చిత్తము అనగా నీ చిత్తాన్ని నీ వశం చేసుకోలేకపోతున్నావు.
0: బట్ యు కుడ్ నాట్ కంట్రోల్ యువర్ మైండ్.
1: ఏమి ప్రయోజనము?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: లోకములన్నీ గడియలో జయించిన వాడవు.
0: విత్ ఇన్ ఎ మూమెంట్ యు కాంకర్డ్ ఆల్ ద వరల్డ్.
1: నీ చిత్తము గెలువ నేరవు.
0: యు కుడ్ నాట్ కాంకర్ యువర్ మైండ్.
1: ఈ చిత్తం అనేటువంటిది ఏమిటి? అక్కడనే దైవ శక్తి ఉంటుండేది.
0: వెర్ ఇస్ దిస్ మైండ్? దేర్ యు ఫైండ్ గాడ్.
1: దానిని జయించినప్పుడే ఈ ప్రకృతిని జయించిన వాడవుతాడు.
0: వెన్ వన్స్ యు కంట్రోల్ యువర్ మైండ్, you will be exercising authority over nature.
1: Kanukane
0: so
1: mottamodata prana tattvam ainatundi yokka bhagavantuni sadhinchadaniki poonukovali, atani anugrahaniki paatrudu kavali.
0: Therefore we should earn, work for God's grace, which is the life principle.
1: Tane prabhuvu, tane vibhudu, tane sadakudu, tane bhojyudu.
0: He is the doer, he is the lord, he is the king, he is the experiencer.
1: Bhaktulaku taanu vasudaipothadu.
0: He submits himself to a devotee.
1: Viruddhamainatundi bhavamto unnatundi vaaniki taanu virodhi avutadu.
0: The one who entertains contradictory ideas.
1: Daanini kannada desamulo kudanu Purandar Dasu kuda cheppadu.
0: This is stated by Purandar Dasa.
1: O Rama, ninnu nammina Vibhishanuku neevu devudiga kanipinchavu.
0: O Rama, to Vibhishana, who reposed full faith in you,
1: ninnu nammani ravanasuniki neeve yemuduga maaripoyavu.
0: But to Ravana you look like Yama, the god of death.
1: Ramudu neeve, yemudu neeve.
0: You are Yama, the god of death, and you are born.
1: Tappa maroka yamudu ledu ee jagattulo.
0: There is no other yama beyond you.
1: Preminchina vaanini ramuniga pravistavu.
0: Naturally you look like Rama.
1: Virodhinchinatundi vaadiki ravanuga unne ravanunaku yamudiga maaripothavu.
0: To an enemy you transform yourself as yama, god of
1: sarvakala sarvavastariyendunu prarthinchinatundi prahladunaku భగవంతుడు నారాయణుడుగా కనిపించాడు.
0: At all times, at all periods, everywhere, Prahlada prayed to God.
1: అట్టి భగవంతుని విరోధంగా వించుకున్నటువంటి హిరణ్యకశిపునకు యముడిగా మారిపోయాడు.
0: But to Hiranyakashipu, who developed hatred, he appeared like Yama, the god of death.
1: కనుకనే భగవంతుడే యముడు, భగవంతుడే రాముడు.
0: Therefore, God is Rama.
1: దేవుడు తానే, యముడు తానే.
0: He is Yama, the god of death and also Rama.
1: దయా సంకల్పములు లేక నిర్భాగ్యముగా తన సోదరి అయినటువంటి యొక్క దీనిని ఖండించడానికి పోయినటువంటి కంసుడు కేవలం కృష్ణుడు యముడుగా మారిపోయాడు.
0: Without any compassion, without any second thoughts, Kamsa was prepared to kill his own sister.
1: ఆ కంసుని యొక్క తండ్రి అయినటువంటి యొక్క ఉగ్రసేనులకు దేవుడిగా చూపించాడు.
0: But Ugrasena, he appeared as God.
1: కనుక మంచి చెడ్డలు రెండు కూడాను మన మన భావములతోనే ఈవిడి ఉంటున్నాయి.
0: సో గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ కంటైన్డ్ ఇన్ అవర్ థాట్స్.
1: నిజముగా భక్తులు నిరంతరము కూడాను దైవ చింతనే చేస్తుంటారు.
0: Devotees think of God continuously.
1: భక్తికి ఒక పరిమితమైనటువంటిది లేదు.
0: Devotion has no limit.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకును భగవంతుని యొక్క చింతనగానే భావించాలి.
0: You should think of God everywhere, at every stage.
1: కానీ ఈ కలి ప్రభావము చేత,
0: because of this poor thinking,
1: కొన్ని పనులు తనవి, కొన్ని పనులు దేవునివి అని విభజిస్తున్నారు.
0: He classifies certain activities of his own, certain activities as
1: japam
0: the divine.
1: Cheyatamu, japam cheyatamu,
0: japa,
1: jhanam cheyatamu,
0: meditation,
1: pooja cheyatamu,
0: worship.
1: Ee vidhamainatundi karmalanni kudanu idi bhagavantuni karmalu ani bhavistunnaru.
0: We consider them as God's activities.
1: ఇంటి పనులు చక్కదిద్దుకోవటము, వ్యాపారం చేయటము, ఉద్యోగం చేయటము, వ్యవసాయం చేయటము, ఇవన్నీ నా పనులు అనుకుంటున్నాడు.
0: వీ కన్సిడర్ హౌస్ హోల్డ్ వర్క్, బిజినెస్, జాబ్ అండ్ అగ్రికల్చర్ యాజ్ అవర్ ఓన్ యాక్టివిటీ.
1: ఈ విభేదము చేతనే దైవత్వమైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: బికాస్ సచ్ క్లాసిఫికేషన్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
1: భక్తి లేనటువంటిదే భక్తి అని దీనికి అర్థం.
0: దట్ విచ్ ఇస్ నాట్ డివిజిబుల్ ఇస్ డివోషన్.
1: నీది నాది అనేటువంటి భేదం లేదు ఇక్కడ.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్ మైన్ అండ్ థైన్.
1: ఎందుకనగా ఏ పనులు చేసినప్పటికీ ఈ దేహంలో ప్రాణం అనేటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉంటున్నాడు.
0: యు మే డూ ఎనీ యాక్టివిటీ, బట్ దేర్ ఇస్ గాడ్ వన్ లైఫ్ ప్రిన్సిపల్. కనుకనే
1: ప్రాణోపాసన అన్నారు ఆనాటి ఋషులంతా.
0: దేర్ ఫోర్ ఇట్స్ కాల్డ్ ద వర్షిప్ విత్ లైఫ్.
1: ప్రాణోపాసన చేయటమే భగవంతుని యొక్క ఉపాసన.
0: దట్ ఈస్ యాక్చువల్ వర్షిప్ టు గాడ్.
1: కనుక భేదమును ఇందులో ఏమాత్రము భావించరాదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ యాజ్ ద ఫిజికల్ యాక్టివిటీ.
1: మరికొంతమంది ఇప్పుడు మీరు చూస్తుంటారు ప్రపంచంలో,
0: you see in this world,
1: ee policeulandaru kodanu duty paina vellinappudu vaari vaari arhataki dinaitunte oka dressulanta dharistaru.
0: Policemen on duty will have their uniform.
1: Kaani aa duty aina tarvata intiki vachi dani vadile petti tana dressunu taanu dharistadu.
0: After duty they will have their own dress.
1: Idi praakrutamainatunte oka kartavyamu annaru.
0: This is worldly duty.
1: అదే విధంగానే ఈనాడు యాత్రలకు పోయేటువంటి యొక్క మహనీయులందరూ కూడాను,
0: ఆల్ దోస్ దట్ అండర్టేక్ పిల్గ్రిమేజ్,
1: ఒక క్షేత్రయాత్ర పోతున్నారు,
0: దే గో ఆన్
1: తీర్థయాత్ర పోతున్నారు, బద్రీ నారాయణకు పోతున్నారు, అమర్నాథ్కి పోతున్నారు, కేదార్నాథ్కి పోతున్నారు, మానస సరోవరంకి పోతున్నారు, అన్నిటికీ పోతున్నారు. ఆ పోయే సమయంలో మాత్రము భక్తి అనే డ్రెస్ ని వేసుకుంటారు.
0: వి గో టు పిల్గ్రిమ్ సెంటర్స్ లైక్ అమర్నాథ్, బద్రీనాథ్, కేదార్నాథ్. వి పుట్ ఆన్ ద డ్రెస్ ఆఫ్ డివోషన్.
1: అక్కడ నుంచి తిరిగేటప్పటికీ ఆ అడ్రస్లు కూడా మర్చిపోతారు.
0: యాజ్ వి స్టార్ట్ రిటర్నింగ్ వి ఫర్గెట్ ది వెరీ అడ్రస్.
1: సంసారం వచ్చి నిలుస్తుంది ఈ యొక్క భావములో.
0: ద ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కమ్ దేర్.
1: ఈ గృహం యొక్క సంసారం యొక్క తత్వాలంతా కూడా హృదయంలో ప్రవేశిస్తుంటాయి.
0: ఆల్ ఫ్యామిలీ అటాచ్మెంట్ స్టెప్స్ ఇన్ టు యువర్ హార్ట్.
1: భక్తి
0: ఇస్ నాట్ డివోషన్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరి చింతనం.
0: ఎవ్రీవేర్, ఎవ్రీవేర్, ఇట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్. కనుకనే
1: ఈ భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావాన్ని ప్రాకృతమైన దేహంతోనే మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore we should make every effort to experience this devotion and steadfastness.
1: జీవుడు దేహమందు హృదయమందు దేవుడుండే.
0: Therefore this individual within this body in the heart is present God.
1: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే.
0: Both play together but however they will be apart.
1: ఆటలాడరు ఆడించే సూత్రధారి ఒకరికొకరు.
0: There is one director behind this action play.
1: ఇక్కడ పుణ్యపాపములు రెండు
0: The merit and the sin.
1: Rendintilone okade undu.
0: Only one remains in both.
1: కనుక భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఈ పుణ్యము పాపము అనేటువంటి రెండు ఉంటున్నప్పటికీ రెండింటి యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే.
0: దో వి ఫైండ్ టూ మెరిట్ అండ్ సిన్ బట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ బోత్ ఇస్ వన్.
1: కనుకనే దైవతత్వాన్ని చక్కగా గుర్తించాలనుకుంటే మన హృదయతత్వాన్ని మొట్టమొదటి విచారణ చేయాలి.
0: ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద డివినిటీ వీ షుడ్ అండర్స్టాండ్ అవర్ నేచర్.
1: అప్పుడే ప్రకృతి కూడా మనకు వశమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద నేచర్.
1: ప్రకృతి అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై దిస్ నేచర్?
1: మన యొక్క గుణములను మనం అరికట్టుకోవటం.
0: We should control our qualities.
1: మన యొక్క ఇంద్రియములను మనం అరికట్టుకోవటం.
0: We should have sense control.
1: సాధ్యమవుతుంది.
0: It is possible then.
1: అనుకనే దేహాన్ని కూడాను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. నీవు నా అంశమే తానా.
0: You are the spark of my divinity.
1: నీవు ప్రత్యేకంగా నాకు దూరమైన వాడు కాదు.
0: You are not separate from me.
1: నేను నీలో నీవు నాలో ఉంటున్నావు.
0: I am in you and you are in me.
1: కానీ ఈనాటి మానవుడు
0: But man today,
1: అంగదేశము వంగదేశాన్ని గురించి విచారిస్తున్నాడు కానీ తన దేశం ఏమిటో తాను విచారించడం లేదు.
0: ఈ థింగ్స్ ఆఫ్ వంగదేశ ద బెంగాల్ అంగదేశ డిఫరెంట్ కంట్రీ
1: పట్టణం చూడలేదు. ఈ పట్టణానికి పోవాలి ఆ పట్టణానికి పోవాలనుకుంటున్నాడు.
0: హీ వాంట్స్ టు విజిట్ వేరియస్ సిటీస్.
1: కానీ మానవుడు గుర్తించవలసింది ఒక్కటే.
0: బట్ మ్యాన్ హ్యాస్ టు నో వన్.
1: ఏ పట్టణాన్ని చూచినా చూడకపోయినా
0: వాట్ ఎవర్ సిటీ మే సీ ఆర్ నాట్
1: నీవు మాత్రం యమ పట్టణం మాత్రం చూడక తప్పదు.
0: You are bound to see that city of death, Yamapattana.
1: Oka chepa tana swasthanamainatundi yokka jalamunu vidichi oka chalamaina undaledu.
0: Fish cannot live apart from the water, its original place.
1: Tirigi tana swasthanamaina jalamulo praveshinchalani anneka vidhamla aarata padutuntadi.
0: It pines and yearns to go back to its original place of water.
1: Kaninati manavudu tana swasthanam ante emito aneetundi aatmasthananni visvarinchi haayiga jeevisthunnadu.
0: But man has forgotten his native identity, the spirit.
1: తన స్వస్థానాన్ని ఏ మాత్రం కూడా విచారం చేయటం లేదు.
0: He is not bothered about his original place.
1: చేపకున్న తెలివితేటలు లేకపోయింది కదా ఈనాటి మానవునకు.
0: Man today is not that much intelligent as that of a fish.
1: కనుకనే మొట్టమొదట మన స్వస్థానాన్ని మాత్రం మర్చిపోకూడదు.
0: We should now forget our original place.
1: ఆత్మస్థానము అది ఏ దైవస్థానము అది ఏ మన యొక్క అంత్యస్థానం.
0: That is our goal, that's our aim, that's God's place.
1: ఎన్ని చేసినప్పటికీ ఈ యొక్క ఇది మాత్రం తప్పదు.
0: వాట్ ఎవర్ యూ మే డూ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్.
1: దానికి చేరే తీరాలి.
0: యూఆర్ బౌండ్ టు రీచ్ దేర్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని విచారించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ ఇన్వెస్టిగేట్ దిస్ పాత్.
1: భగవంతుడు అంగములన్నీ కూడాను కమల స్వరూపమైనటువంటివని వర్ణిస్తూ వచ్చింది వేదము.
0: వేద డిస్క్రైబ్స్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ గాడ్. The face,
1: hasta kamalamu,
0: the lotus hands,
1: pada kamalamu,
0: lotus feet,
1: netra kamalamu,
0: eyes of lotus,
1: anta kamalam tu pochukuntu vachindi.
0: Every part is compared to that of lotus.
1: Ee kamalam ekkada puttindi?
0: Where is it born?
1: Murdalo puttindi.
0: It's born in mud.
1: Neeti pai nilchindi.
0: It just stands on water.
1: Neeru lekapoyina oka chanamaina nilavaledu.
0: Without water it will not live.
1: Murga lekapoyina oka chanamaina bratukaledu.
0: Without mud it cannot live.
1: కానీ రెండింటిలో దేనిని కూడా నువ్వు చేర్చటం లేదు.
0: బట్ యుల్ నాట్ టచ్ ఎయిదర్ ఆఫ్ ది టూ.
1: ఇది మానవుని యొక్క చక్కని రహస్య మార్గము.
0: దిస్ ద సీక్రెట్ ఇన్ హ్యూమన్.
1: జన్మాంతరం అనేటువంటి బురదలో పుట్టాడు మానవుడు.
0: మ్యాన్ ఈస్ బోర్న్ ఇన్ ద మడ్ ఆఫ్ పాస్ట్ లైఫ్.
1: ప్రస్తుతం సంసారం అనేటువంటి నీటిపై తేలి ఉంటున్నాడు.
0: హీ జస్ట్ ఫ్లోటింగ్ ఆన్ దిస్ ఫ్యామిలీ లైఫ్ వాటర్.
1: కానీ ఆ బురదను చేర్చుకుంటున్నాడు నీటిని చేర్చుకుంటున్నాడు. దీనికి ప్రత్యేకంగా తాను నిలచడానికి పూనుకోలేదు.
0: బట్ ఈస్ యాక్సెప్టింగ్ ద వాటర్ అండ్ ద మడ్. హీ డజంట్ వాంట్ టు లివ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ.
1: ఈ విధమైనటువంటి యొక్క అటాచ్మెంట్,
0: దిస్ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్,
1: ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యమును మానవుడే పెంచుకుంటున్నాడు.
0: దిస్ సార్ట్ ఆఫ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ హీ ఇస్ డెవలపింగ్ ఆన్ హిస్ ఓన్ అకార్డ్.
1: పెంచుకోవాల్సినటువంటివి కాదు, ఇవి కర్తవ్యములు జరిగిపోతూనే ఉంటాయి.
0: దే హ్యాపెన్ ఆన్ దేర్ నేచురల్ కోర్స్.
1: కనుక మానవత్వం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదట రుచి చూడాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు రికగ్నైజ్ ద డివినిటీ విత్ ఇన్ ద హ్యూమన్ లైఫ్.
1: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నములు చేస్తుంటాడు.
0: వి మేక్ మెనీ ఎఫర్ట్స్.
1: ఆ ప్రయత్నములు ఒక్కటి కూడా ఫలించటం లేదు.
0: నాట్ ఈవెన్ వన్ ఫ్రక్టిఫై.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: అనగా దైవానుగ్రహాన్ని ముందు ప్రయత్నపూర్వకంగా సాధించలేకపోవటమే దీనికి మూల కారణం.
0: యాజ్ హీ కుడ్ నాట్ ఎర్న్ గాడ్స్ గ్రేస్ హీ ఈజ్ మీటెడ్ అవుట్ ద ఫెయిల్యూర్.
1: పుట్టినప్పుడు ఏడ్చినాడు.
0: యు క్రై ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
1: చచ్చినప్పుడు ఏడ్చినాడు.
0: యు క్రై యాజ్ యు డై.
1: మధ్య మధ్య నిన్నెందుకు ఎందెందుకు ఏడ్చినాడు.
0: ఇన్ బిట్వీన్ యు క్రై ఫర్ వేరియస్
1: రీజన్స్. ధర్మజ్ఞాని కలుగుతుండగా ఉద్ధరింపై ఏడ్చినాడా?
0: వెన్ ధర్మ ఈజ్ లాస్ట్ డిడ్ యు క్రై ఫర్ ఇట్స్ emancipation?
1: దైవశ్చింతనకై ఏడ్చినాడ?
0: Do you really cry for God?
1: లేదు లేదు.
0: No.
1: దానికై మనం ఏడ్చాలి.
0: We have to cry for God.
1: కన్నుల నుంచినది ఎందుకు తెలుసా? అన్ని చూచేటందులక కాదు కాదు కైలాసవాసుని కన్నులారా కాంచేందుకురా?
0: You know why eyes are gifted is to watch everything, no, only to see God.
1: Enduku kannulu ichindedi?
0: Why eyes are given?
1: Andarni chuttanika.
0: Is to watch everybody.
1: Ninni chusukunte chalada?
0: Is not enough you see yourself?
1: Sarvam nilone unnade.
0: Everything is there within you.
1: Kalukune atti satyanni mottamotta gurtinchali.
0: First recognize this truth.
1: ఈ విధమైనటువంటి యొక్క మనస్తత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించేసేటువంటిదే ఈ ప్రకృతి అనేటువంటి సీత బోధించినటువంటి మహావాక్యము.
0: దిస్ ది టీచింగ్ ఆఫ్ ప్రకృతి, ది సీత, విచ్ స్పీక్స్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ మైండ్.
1: రావణుడు మరణించిన తర్వాత,
0: ఆఫ్టర్ డెత్ ఆఫ్ రావణ,
1: ఈ శుభవార్తను సీతకు అందించమని ఆజ్ఞ చేశాడు రాములు హనుమంతునితో.
0: రామ వాంటెడ్ హనుమాన్ టు కమ్యూనికేట్ దిస్ గుడ్ మెసేజ్ టు సీత.
1: ఒక్క జంపులో, అనగా ఒక్క ఎగురు లోపల ఈ యొక్క అశోకవనంలో చేరిపోయాడు హనుమంతుడు.
0: హనుమాన్ రీచ్ అశోకవనం జస్ట్ ఇన్ వన్.
1: ఆనందమైనటువంటి వార్తను ఏనాడు నేను సీత చెవిలో వేయగలనా అని కాచుకుని ఉన్నాడు. క్షణాలు కూడా లెక్కిస్తున్నాడు.
0: హనుమాన్ ఈజ్ వెయిటింగ్ ఎవ్రీ మూమెంట్ టు కన్వే దిస్ జాయ్ఫుల్ న్యూస్.
1: వెళ్లిన తక్షణమే,
0: ద మూమెంట్ హీ వెంట్,
1: సీతకు ఈ విజయవార్తను అందించాడు.
0: హీ కన్వేడ్ దిస్ గుడ్ న్యూస్.
1: తదుపరి వెనుకల్నే వెళ్లాడు విభీషణుడు.
0: విభీషణ ఫాలోడ్ హిమ్.
1: తల్లి, మీరు సిద్ధమై ఉండాలి రామును దర్శించడానికి, నేను విమానం తీసుకుని వస్తున్నానని అన్ని విధాలా నచ్చజెప్పి వెళ్లాడు.
0: విభీషణ సెడ్ మదర్ బీ రెడీ టు సీ రామ దేర్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ.
1: విభీషణుని భార్య అయినటువంటి సరమ
0: ద వైఫ్ ఆఫ్ విభీషణ,
1: త్రిజిట అజిట అనేటువంటి బిడ్డలు కూడాను ఆమెను అన్ని విధములుగా అలంకారాలు చేశారు.
0: త్రిజిట అజిట డాటర్స్ ఆఫ్ విభీషణ డెకొరేటెడ్ సీత ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: అప్పుడు ఆమె ఏడుస్తూ ఉండాలి పాపం. ఈ సంతోషం విన్నప్పటికీ పాతవన్నీ జ్ఞాపకం అంతా వస్తుంది.
0: సీత వాస్ క్రయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ది గుడ్ న్యూస్ బికాస్ షీఈస్ రిమైండెడ్ ఆఫ్ పాస్ట్ డిఫికల్టీస్.
1: ఏమని ఏడుస్తుండాలి?
0: ఈ
1: చెరలో నుంచి వెళ్ళేనానే ఇక రాముల కనుల చూచేనా.
0: I'm getting out of this jail and I'm going to see Rama.
1: Ee cheralo nunchi vellenaane ika ramula kanula choochena aa sri ramula kanula choochena naadu pendaadina ramudu eda naa jadalo raaka unnadu ennada tani kavgilada baaya kuntine పన్నుగ నేటికి 10 నెలలాయేగా ఈ చెరలో నుంచి వెళ్ళేనానే ఇక రాముల కన్న చూచేనా.
0: I'm coming out of this prison of Lanka Ashokavana. I'm going to see Rama with these, see Rama with these two eyes.
1: Oh, Namuddu Maradi, oh Lakshmana, Ninnu Masaladiti Darkuna. నోటి మాటలు ఎంతో నాటి వచ్చి తినని ఏమని దూరితివో విడచిపోతివ తండ్రి ఈ చెరలో నుంచి వెళ్ళెన నే ఇక రాముల కనుల చూచెన.
0: ఓ లక్ష్మణ, ఐ స్పోక్ వెరీ హార్ష్ వర్డ్స్, వాట్ హ్యాపెన్ టు యూ?
1: అని బాధపడుతున్నటువంటి ఈ హృదయానికి ఈ చల్లని వార్తను అందించాడు హనుమంతుడు.
0: హనుమాన్ కన్వేడ్ దిస్ కంఫర్టింగ్ గుడ్ న్యూస్ టు హర్.
1: తాను మాటలు రాలేకపోయింది.
0: షీ కుడ్ స్పీక్.
1: కదలలేకపోయింది.
0: షీ కుడ్ మూవ్.
1: ఏమి చేయాలనేటువంటిది తోచలేకపోయింది.
0: ఈ
1: శుభవార్తకై 10 నెలలు కాచుకొని ఉంటుండాలి.
0: షీ వెయిటెడ్ ఫర్ 10 మంత్స్ లాంగ్ ఫర్ దిస్ గుడ్ న్యూస్.
1: కానీ ఈ సరమ వాళ్ళందరూ బలవంతం చేసి ఆమెను సరైనటువంటి యొక్క రూపంగా తీర్చిదిద్దారు.
0: బట్ సరమ డిడ్ ఆల్ ప్రిపరేషన్స్ ఫర్ హర్ టు గో ఓవర్ దేర్.
1: విమానంలో కూర్చుంది.
0: షీ సాట్ దేర్ ఇన్ ప్లేన్.
1: ఏ విమానము? పుష్పక విమానము.
0: ఇట్ ఇస్ పుష్పక ప్లేన్.
1: తెచ్చింది అదే విమానంలోనే.
0: షీ ఇస్ బ్రాట్ దేర్ ఇన్ ద సేమ్.
1: కడపటికి అదే విమానంలో కూర్చున్నప్పటికీ పాతవన్నీ జ్ఞాపకం వచ్చాయి పాపం.
0: ద మూమెంట్ షీ సాట్ దేర్ షీ ఇస్ రిమైండెడ్ ఆఫ్ ద పాస్ట్ ఈవెంట్స్.
1: కానీ క్షణంలో పోయి చేరిపోయింది.
0: బట్ మూమెంట్ ఫెయింటెడ్.
1: చేరిందే కానీ రాములు ఈమెను చూడలేదు.
0: హావింగ్ రీచ్డ్ దేర్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
1: నేను సీతను చూడను.
0: ఐ డోంట్ సీ సీత.
1: ఎందుకంటే
0: వై?
1: నేను లోకోద్ధార నిమిత్తమై జన్మించినటువంటి వాడను.
0: ఐఎమ్ బోర్న్ ఫర్ ది మ్యాన్స్
1: ఫిజిక్. లోకానికి ఆదర్శాన్ని నిరూపించాలి.
0: ఐ హావ్ టు సెట్ ఎన్ ఐడియల్ టు ద వరల్డ్.
1: 10 నెలలు లంకలో ఉన్నటువంటి సీత ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటాదో.
0: 10 మంత్స్ సీత స్టేర్ దేర్.
1: అలాంటి సీతను తెచ్చుకున్నాడని లోకులు నన్ను వాదిస్తారు.
0: ద వరల్డ్ మే బ్లేమ్ మీ ఫర్ హావింగ్ బ్రాట్ హర్ హియర్.
1: చేయకుండా నేను మాత్రం తీసుకోను అన్నాడు.
0: ఐ డోంట్ యాక్సెప్ట్ హర్ వితౌట్ పుట్టింగ్ హర్ టు టెస్ట్.
1: కూలబడింది పాపం సీత.
0: And Sita sat there.
1: హనుమంతుని ప్రశ్నించింది. హనుమంత, ఈ వార్త నాకు అక్కడే చెప్పింటే అక్కడే నా ప్రాణం తీసుకుని ఉంది కదా.
0: ఈ క్వశ్చన్ హనుమాన్. హనుమాన్, హ్యాడ్ యూ కన్వేడ్ దిస్?
1: చెప్పించి ఈ వానరుల మధ్య, ఈ రాక్షసుల మధ్య నన్ను ఇంత అవమానపరచడం మరింత అవమానంగా ఉంటుండాలి.
0: హావింగ్ బ్రాట్ మీ హియర్ ఫర్ ఆల్ ద వే, ఐఎమ్ పుట్ టు షేమ్ ఇన్ ద మిస్టర్ ది మంకీస్ అండ్ ఎవ్రీబడి అరౌండ్.
1: ఇక్కడ
0: హియర్
1: విద్యార్థులు కానీ
0: స్టూడెంట్స్,
1: గృహస్థులు కాని,
0: హౌస్ హోల్డర్స్,
1: పెద్దలు కాని,
0: ఎల్డర్స్,
1: చిన్నలు కాని, చక్కగా గుర్తించవలసినటువంటి విషయం.
0: టు రికగ్నైజ్ వన్ పాయింట్ హియర్,
1: సీత విమానంలోంచి దిగుతుండగా
0: సీత వాస్ డిసెండింగ్ ఫ్రమ్ ద
1: అంగదుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, ఇంకా మిగతా వానరులందరూ కూడా తలలు వంచుకుని కూర్చున్నారు.
0: అంగద, సుగ్రీవ, జాంబవాన్, దే ఆల్ స్టూడ్ దేర్ విత్ బెంట్
1: కొంతమంది చిల్లర కోతులుగా ఉండేటువంటి వాళ్ళు, రాళ్లు రప్పలు ఎత్తుకుని వచ్చేటువంటి వాళ్ళు, సీతను చూడాలని ఒకరిపైన ఒకరు ఎగిరి దుంకుతూ చూస్తున్నారు.
0: చీప్ మంకీస్ విత్ ఆల్ ద స్టోన్స్ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ సీతా విత్ దేర్ రైజ్డ్ హెడ్స్.
1: అక్కడ రాములు వర్ణించాడు,
0: రామ,
1: గుణవంతుల యొక్క లక్షణం ఇది, దుర్గుణవంతుల యొక్క లక్షణం అది,
0: దిస్ ది క్వాలిటీ ఆఫ్ గుడ్ పీపుల్,
1: నరుల యొక్క లక్షణం ఇది, వానరుల లక్షణం అది,
0: దిస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యూమన్, దట్స్ ది క్వాలిటీ ఆఫ్ మంకీ.
1: నరుల లక్షణం ఏ విధంగా ఉంది? పెద్దలను చూచేటప్పటికి శిరస్సు ఉంచుకున్నారు.
0: ది హ్యూమన్ క్వాలిటీ ఇస్ టు బెండ్ డౌన్ హెడ్ యాజ్ యు కమ్ అక్రాస్
1: లక్ష్మీదేవి,
0: షీ ఇస్ ది గాడెస్ ఆఫ్ వెల్త్.
1: ఆమె శ్రీరాముని యొక్క పత్ని,
0: ద కాన్సర్ట్ ఆఫ్ శ్రీరామ్,
1: ఆమెను కన్నులెత్తి చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ లుక్
1: లక్ష్మణ్ కూడా తల ఉంచుకున్నాడు.
0: లక్ష్మణ్ ఆల్సో
1: లక్ష్మణ్ కూడా 10 నెలలు 10 సంవత్సరాలు ఉండినప్పటికీ ఆమెను ఒక్కనాడైనా చూచిన వాడు కాదు.
0: దో హీ స్టేడ్ ఇన్ ద కంపెనీ ఫర్ 10 ఇయర్స్ హీ నెవర్ లుక్డ్ ఎట్ హర్.
1: కనుకనే చూపులలోనే ఉంటుంది అది మేపుడు.
0: Therefore, you find the consequence because
1: చూపులు అంత విషమైనటువంటిగా ఉంటున్నాయి.
0: Looks are poisonous.
1: చాలా మంది ఆంధ్రాలో కూడా అనుకుంటుంటారు, వాడి దృష్టి ఏమో తగిలిందిరా, నాకు ఇప్పుడు జ్వరం వచ్చింది అంటారు. అనగా దృష్టి అంత చెడ్డది.
0: There in Andhra it is say the evil eye is so bad.
1: కనుకనే దృష్టిని చాలా అదుపులో పెట్టుకోవటం అత్యవసరం.
0: So we should have full control over looks.
1: తరువాత
0: నెక్స్ట్
1: రాముడు లక్ష్మణ్తో చెప్పంపించాడు.
0: రామ సెండ్ ద మెసేజ్ త్రూ లక్ష్మణ.
1: చిటి పేర్చు.
0: Fire, get it ready.
1: ఈ అగ్నిలో తాను ప్రవేశించాలి.
0: Let her jump into the fire.
1: అగ్నిదేవుడు మెచ్చుకోవాలి.
0: And the god of fire.
1: నేను సీతను తీసుకుని అయోధ్యకు వెళ్ళాలి.
0: And I should get back my Sita, take her to Ayodhya.
1: అంతవరకు నేను అయోధ్యకు ఈమెతో పోను.
0: Till then I don't go to Ayodhya along with her.
1: ఆ మాట వినేటప్పటికి లక్ష్మణ్ కొడుకును మండిపోయాడు, చాలా క్రోధంతో.
0: Having heard this, Lakshmana was furious. He never spoke in front of Rama, never disobeyed him.
1: Rama,
0: Rama,
1: నీకేమైనా పిచ్చి పట్టిందా లేక మతి తిరిగిపోయిందా?
0: Rama, are you mad? What happened to you?
1: ఏమిటి నీవు చెప్పేటువంటి విషయము?
0: What is that you say?
1: నీకైనా కొంతవరకు చలనం కలిగి ఉందేమో, కానీ ఆ సీతామహాకాళికి కించిత్ మాత్రం కూడా చలనం లేదు.
0: There may be some sort of wavering.
1: మహాసాధ్యమణి.
0: She is own pious.
1: ఈమె ఆదర్శవంతురాలైనటువంటి ఒక స్త్రీ.
0: She is an ideal woman.
1: స్త్రీ అని నీవు అంత చులకనగా మాట్లాడుతున్నావా?
0: Never take her chips.
1: ఆ విధంగా వశమయ్యేటువంటిది అయితే ఈ 10 నెలలు ఎందుకు ఈ కష్టాలను అనుభవించాలి?
0: If so cheap, why should you suffer for 10 long months?
1: మాత్రం నీవు కనుక్కోలేకపోయావా?
0: Don't you understand that?
1: ఎంత గొప్పవారైనా కూడా నువ్వు జనరల్ నాలెడ్జ్ జీరో అయిపోతుంటుంది అప్పుడప్పుడు.
0: Though you are so great, sometimes in general you are a zero at times.
1: అని లక్ష్మణుడు పలికేటప్పటికీ
0: లక్ష్మణ్ సెడ్ సార్,
1: రాముడు చెప్పాడు.
0: రామ సెడ్
1: లక్ష్మణ్ యొక్క హృదయం రాముడికి తెలుసు, రాముని యొక్క హృదయం లక్ష్మణుడికి తెలుసు.
0: రామ నోస్ ద హార్ట్ ఆఫ్ లక్ష్మణ, సో ఆల్సో లక్ష్మణ ద హార్ట్ ఆఫ్ రామ. లక్ష్మణ,
1: మనం ఆదర్శ మానవులుగా బ్రతుకుతున్నాం.
0: వీఆర్ లివింగ్ హియర్ యాజ్ ఐడియల్ మెన్.
1: ఆదర్శాన్ని కూడా నువ్వు నిరూపించి చూపించాలి.
0: వీ షుడ్ ఆల్సో షో ఇట్ అప్.
1: కనుకనే ఆమె గొప్పతనం నాకు తెలుసును.
0: ఐ నో హర్ నొబిలిటీ.
1: అయితే గొప్పతనంలో కూడా మంచితనం కూడా నిరూపించాలి.
0: ద నొబిలిటీ అండ్ గుడ్నెస్ మస్ట్ బి డెమోన్స్ట్రేటెడ్.
1: గొప్పవాడు వీడు మంచివాడు ఉంటారు.
0: వి సే దే ఆర్ గ్రేట్, దే ఆర్ గుడ్.
1: కానీ గొప్పవాడి కంటే మంచివాడే గొప్పవాడు.
0: సో గుడ్ ఈజ్ బెటర్ దాన్ ద గ్రేటర్ వన్.
1: కనుక ఈమె గొప్పదే కానీ మంచిది కూడా నిరూపించాలి.
0: సో యూ షుడ్ నాట్ ఓన్లీ బి గ్రేట్, యూ షుడ్ ఆల్సో బి గుడ్
1: అని చెప్పేటప్పటికీ ఆమె కంఠధారలు కార్చుకుంటూ ఆ స్థితికి ప్రదక్షిణ చేసి, నేను నిజంగా సత్యస్వరూపమే అయిపోతే నా మనసులో ఎట్టి భావములు ఎట్టి సమయం నందు కూడాను ఏ దుర్భావములు కూడాను ఇందులో కళంకం లేకుండా పోతే అప్పుడు ఈ అగ్ని కూడాను చల్లారును కాక అని ఒక్కతూరి దుమికింది అగ్నిలో.
0: సీత వెంట్ రౌండ్ దట్ ఫైర్ ద ఫైర్ అండ్ షీ సెడ్ లైక్ దిస్, ఇఫ్ ఐఎమ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్, ఇఫ్ దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్ మై థాట్స్, ఐ విల్ జంప్ ఇన్ ద ఫైర్ అండ్ కమ్ బ్యాక్.
1: రామనామము తప్ప అన్య చింతలు నాకు లేదు.
0: ఐ హావ్ నో అదర్ థాట్ అదర్ దాన్ రామాస్ నేమ్.
1: అయితే
0: హౌఎవర్
1: ఈ యొక్క చిత్రకూట పర్వతం నుంచి నన్ను కొని వచ్చే సమయం లోపల రావణుడు నన్ను ముట్టి దానిపైన వేసుకున్నాడు.
0: As we start returning from Chitrakuta mountain, Ravana abducted me.
1: అది నా దోషము కాదు.
0: Is not my mistake.
1: నేనేం చేయగలను?
0: What can I do?
1: అంతేకాదు అప్పుడు కూడా నీ చింతన తప్ప మరొక చింతన లేదు.
0: Even at that moment I thought of you, nothing else.
1: అలాంటి నన్ను పరీక్షించడానికి పూనుకుంటువా?
0: You want to test me now.
1: అని చెప్పి, సరే నీ ఆజ్ఞను శిరసావహిస్తానని అగ్నిలో పడింది.
0: I will follow your command. There Sita jumped into the fire.
1: దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు.
0: All angels appeared.
1: రాముల్ని విమర్శించారు.
0: దే క్రిటిసైజ్డ్ రామ.
1: రామా నీకు అన్ని తెలిసి కూడాను నీవింత మూర్ఖంలో ప్రవేశించావు.
0: రామా యు ఆర్ ఆల్ నోయింగ్ బట్ యు ఆర్ ఫూలిష్ నౌ.
1: ఇది మగవారి యొక్క బుద్ధులు అన్నారు.
0: దట్ ఈస్ ది బిహేవియర్ యాటిట్యూడ్.
1: తనలో ఉన్నటువంటి దోషం ఎన్ని ఉండినప్పటికీ నీ చెప్పుకోరు.
0: దేర్ మెన్ డోంట్ డిక్లేర్ దేర్ ఓన్ డిఫెక్ట్.
1: ఇది బైబుల్లో కూడా ఒక కథ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ స్టోరీ ఇన్ బైబుల్.
1: బజార్లో నిలబెట్టి ఒక స్త్రీ పైన రాళ్లంతా రువుతున్నారు అందరు పిల్లలు.
0: Everybody started pelting stones at a woman there on the street.
1: Jesus vachadu.
0: Jesus was passing by.
1: Nilapandi.
0: Stop there.
1: ఎందుకోసం ఆమెను రాళ్లతో విచ్చుతున్నారు?
0: వై డు యూ పెల్ స్టోన్స్ ఎట్ హర్?
1: ఈమె చాలా చెడ్డది.
0: షీ ఇస్ ఎ సిన్నర్.
1: ఈ విధమైనటువంటి చెడ్డ కార్యంలో ప్రవేశించింది.
0: షీ ఇస్ ఇన్ ఎ లాంగ్ పాత్
1: అన్నారు.
0: దే సెడ్.
1: అప్పుడు చెప్పారు.
0: దెన్ దే సెడ్,
1: మీరు ఎవరి చెడ్డ కార్యంలో ప్రవేశించలేదో ఒక్కరు మీకు చెప్పండి.
0: ఇఫ్ నో వన్ ఇస్ ఎ సిన్నర్ కమ్ ఫార్వర్డ్.
1: గుండెపై చేయి వేసుకుని నేను చేయలేదు, ఇలాంటి చెడ్డ కార్యం చేయలేదని చెప్పేటువంటి వారు ఉంటే అప్పుడు వారు విసరడానికి రైట్ ఉంటుంది.
0: ఇస్ దేర్ ఎనీవన్ హూ కెన్ డిక్లేర్ ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ హి హస్ నాట్ కమిటెడ్ ఎ సిన్? Full of sin.
1: భావం నిండా దుర్భావములే.
0: All feelings are bad.
1: ఇలాంటి వారు ఇంకోరిని దోషమని విచారించడానికి ఏమి అర్హత ఉంటుందా?
0: Such people, what authority they have to point out their fingers at others.
1: కనుక కేవలం తన యొక్క వ్యక్తి తృప్తి నిమిత్తమే వారు పాటుపడుతుంటారు, కానీ సమాజం యొక్క తృప్తి కోసం కాదు.
0: They only satisfy themselves, not
1: కానీ రాముడు అట్లు కాదు.
0: Rama is not like
1: రాములకు తృప్తి.
0: Rama is satisfied.
1: సీత మంచిదే.
0: సీత ఇస్ గుడ్.
1: అందుకోసమని ఇన్ని అవస్థలు పడి ఇన్ని విధమైన కష్టములకు గురి అయిపోయి అన్నపానాదులు వదలి ఈ లంకకంతా కూడా ప్రవేశించి ఈ రాక్షసుతో ఇన్ని దెబ్బలు తిన్నాడు.
0: ఫర్ దట్ రీజన్ హీ సఫర్డ్. హీ సాక్రిఫైస్డ్ ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ హీ ఫేస్డ్ ఆల్

0: నాడు ఇంద్రజిత్తుతో పోరాడుతున్న సమయం లోపల రావణులకు ఒళ్ళంతా కూడా రక్తంతో స్నానం చేసినట్టుగా కనిపిస్తుండాలి.
1: When there was war with the Indrajit, the Ravana appeared as if there is full of blood all over the body.
0: చూచేటప్పటికి లక్ష్మణుడు పడిపోయాడు.
1: Watching that form, Lakshmana fainted.
0: ఇంత ప్రేమ తత్వంతో కూడినటువంటి వారి ఇరువురు,
1: they are full of love.
0: ఇన్ని అవస్థను ఎందుకోసం పడ్డారు?
1: Why should they suffer?
0: ఈ యొక్క లంకకు దీని సముద్రానికంతా వంతెన ఎందుకు కట్టించారు?
1: Why should they construct the bridge across the ocean? Is it for
0: ఈ సత్యం నాకు తెలుసును.
1: I know this truth.
0: ఈ పవిత్రత నాకు తెలుసును.
1: I know your sanctity.
0: కానీ లోకులో కాకులు.
1: But people are crows.
0: అప్పుడు చెప్పింది ఈ యొక్క సీత చక్కని మాట.
1: Then Sita.
0: ఇంద్రజిత్తుతో పోరాడుతున్న సమయం లోపల రావణులకు ఒళ్ళంతా కూడా రక్తంతో స్నానం చేసినట్టుగా కనిపిస్తుండాలి.
1: When there was war with the Indrajit.

0: మాట.
1: Then Sita said nicely,
0: కాకులు కూతలు కూస్తున్నాయని కోకిలు తన గానము తాను మానుకుంటుందా రామా?
1: Because crows, they go on crowing. Will nightingale ever keep quiet?
0: నోకులు కాకులు వాళ్ళు కాకులు మాదిరి కూస్తున్నారు.
1: People are like crows, they go on crying.
0: కానీ నీవు కోకిలవు కదా, నీవు కూడా నువ్వు దానికోసం భయపడటం ఎందుకు?
1: But you are a nightingale, why should be afraid of this situation?
0: అందరు కూడా నువ్వు విభీషణుడు, వీరందరూ కూడా సత్యం సత్యం సత్యం అన్నారు.
1: విభీషణ, everybody said it is truth and truth.
0: తనలోని దోషములు తనకు కనిపించవు.
1: You don't know your own mistakes.
0: పరులోని దోషములే పెద్దగా కనిపిస్తుంటాయి.
1: But you find mistakes in others.
0: కానీ రాములకు అట్ట కాదు. రాములో ఆ దోషం కూడా లేదు.
1: Rama has no mistake at all.
0: కానీ ఆదర్శాన్ని ప్రజలకు అందించాలి.
1: But the ideal has to be demonstrated to the society.
0: అందువల్ల ఆమె అగ్నిలో ప్రవేశింపజేసేటప్పటికి అగ్ని కూడా చల్లారింది.
1: The moment Sita jumped to the
0: fire, అగ్నిదేవుడే వచ్చి రాములకు చెప్పాడు.
1: The god of fire appeared.
0: పవిత్రమైనటువంటి వనిత ఈ యొక్క సీతాదేవి.
1: సీతాదేవి హైలీ సెక్రెట్.
0: సాక్షాత్ లక్ష్మీదేవి.
1: షీఈస్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లక్ష్మీ.
0: రహితమైనటువంటి హృదయరాలు.
1: కలుషరహితమైనటువంటి
0: హృదయరాలు.
1: షీఈస్ గాట్ వెరీ ప్యూర్ హార్ట్
0: అని ప్రబోధించేటప్పటికి అప్పుడు సీతను తీసుకున్నాడు.
1: దెన్ హీ యాక్సెప్టెడ్ సీత.
0: ఇక్కడ ఇంకొక కథ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అనదర్ స్టోరీ హియర్.
0: హనుమంతుడు సీతకు ఈ మంచి వార్తను చెప్పేటప్పుడు వెళ్ళినప్పుడు,
1: వెన్ హనుమాన్ ఈస్ టీచింగ్ ఇన్ ఎ గుడ్ వే టు సీత,
0: తల్లి ఈ శుభవార్త నీకు అందించాను.
1: మదర్, ఐ హావ్ పాస్డ్ ఆన్ దిస్ గుడ్ మెసేజ్.
0: కానీ ఒక్క నాకు ఆజ్ఞను ప్రసాదించాలి.
1: బట్ గివ్ మీ వన్ కమాండ్.
0: ఇంతకాలము నిన్ను బాధించినటువంటి ఈ రాక్షస స్త్రీలంతా కూడా హింసించదు.
1: ఆల్ ది విమెన్ ద డెమన్ హూ హావ్ హర్ట్ యూ,
0: వీరందరినీ ముక్కలు ముక్కలు చేస్తానన్నాడు.
1: ఐ విల్ సెటిల్ కిల్ దెమ్ టు పీసెస్.
0: సీత చెప్పింది, నాయన.
1: సీత సెడ్ సాన్,
0: వీరి దోషములు ఏమాత్రము లేదు.
1: ఇట్స్ నాట్ దేర్ ఫాల్ట్.
0: ప్రభువాజ్ఞను వీరు పాలిస్తూ వచ్చారు.
1: దే ఓబేడ్ ది కమాండ్.
0: ప్రభు దోషమే కానీ వీరి దోషములు కాదు.
1: ఇట్ ఇస్ ది మిస్టేక్ ఆఫ్ ది కింగ్, నాట్ దేర్స్.
0: వీరి సహజాన్ని వీరు పాటిస్తూ వచ్చారు.
1: దే జస్ట్ ఫాలో దేర్ కమాండ్.
0: నా సహజాన్ని నేను పాటిస్తూ వచ్చాను.
1: ఐ ఫాలో మై ఓన్ క్వాలిటీ.
0: ఒక కథ చెప్పింది.
1: దెన్ షీ నరేటెడ్.
0: ఒక వేటగాడు ఒక పులిని తరుముకొని వెళ్ళాడు.
1: ఏ హంటర్ వెంట్ ఆన్ హంటింగ్ ఆఫ్ ఇట్.
0: ఆ పులి పరిగెత్తి పరిగెత్తి సాధ్యం కాకుండా ఆ వేటగాడు ఇంకా చెట్టును ఎక్కాడట.
1: ద టైగర్ ర్యాన్ అండ్ ర్యాన్. అల్టిమేట్లీ ది హంటర్
0: ఆ చెట్టు ఎక్కేటప్పటికి పులి చెట్టు క్రింద ఉంటుండాలి.
1: అండ్ ద టైగర్ ఇస్ దేర్ బినీత్.
0: కానీ ఎంతసేపటికి పులి పోలేదు.
1: బట్ ది టైగర్ డిడ్ రిటర్న్. హౌ లాంగ్ ఇట్
0: ఈ వేటగాడు పైకి చూచాడు. పైకి ఒక
1: ఆన్ ది
0: ఒక మృగం ఉంటుండాలి.
1: ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ దేర్స్ అనదర్ అనిమల్ దేర్.
0: ఆ ఒక మృగం చేత ఇతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.
1: అండ్ హీ కుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ ది
0: వెలుగుబంటు. వెలుగుబంటు
1: దట్ ఈస్ బేర్.
0: బేర్ వెలుగుబంటు ఉంటుండాలి ఆ చెట్టు పైన.
1: దేర్ బేర్ ఇస్ ఇన్ ద టాప్ ఆఫ్ ద ట్రీ.
0: అప్పుడు ఈ పులి వెలుగుబంటును ప్రశ్నించింది.
1: అండ్ ద టైగర్ క్వశ్చన్ ద బేర్.
0: ఓ వెలుగుబంట,
1: ఓ బేర్,
0: నేను ఇంత దూరం దాన్ని శ్రమపడి తరుముకొని వచ్చాను.
1: ఐ కేమ్ రన్నింగ్.
0: ఇప్పుడు ఇది నీ చెట్టు పైన ఎక్కింది.
1: నౌ యూ ఆర్ ఆన్ ది మౌంటెయిన్.
0: నీవు కిందకి పంపించు, నేను దాన్ని భుజించాలి అని.
1: యు పుల్ హిమ్ డౌన్, ఐ వాంట్ టు ఈట్ హిమ్.
0: అప్పుడు వెలుగుబంట చెప్పింది.
1: ద బేర్ సెడ్,
0: ఓ పులి,
1: ఓ టైగర్,
0: ఇది నా వృక్షం, ఈ యొక్క నా హృదయము, నా యొక్క ఇల్లు,
1: దిస్ ట్రీ
0: నా నివాసము,
1: దిస్ ట్రీ ఇస్ మై రెసిడెన్స్.
0: ఈ నివాసమునకు అతిథిగా వచ్చిన అది ఈ యొక్క వేటగాడు.
1: దిస్ హంటర్ కేమ్ యాజ్ మై గెస్ట్.
0: కనుక నాకు అదను అతిథి.
1: దెర్ఫోర్ ఇస్ మై గెస్ట్.
0: అతన్ని రక్షించడం నా యొక్క స్వభావము.
1: టు ప్రొటెక్ట్ హిమ్ ఇస్ మై క్వాలిటీ.
0: కాబట్టి అతన్ని క్రిందికి నెట్టను అని.
1: సో ఐ విల్ నెవర్ పుష్ హిమ్ డౌన్
0: అనింది. ఈ పులి ఇంకా పోలేదు.
1: అండ్ ద టైగర్ దీన్
0: అక్కడే కూర్చున్నప్పటికి ఈ యొక్క వెలుగుబంటకు నిద్ర వచ్చింది పాపం.
1: ద బేర్ ఫెల్ అస్లీప్.
0: అప్పుడు ఈ పులి ఆ వేటగాడికి చెప్తుండాలి.
1: ద టైగర్ స్టార్టెడ్ టెలింగ్ టు హంటర్,
0: ఏ వేటగాడా, నాకు కావాల్సింది ఆహారమే.
1: ఓ హంటర్, ఐ వాంట్ ఫుడ్.
0: నీవైతే ఏమి, ఇంకొకరైతే ఏమిటి.
1: ఎదర్ యూ ఆర్ సంబడి.
0: నిన్ను నేను బ్రతికిస్తాను.
1: ఐ
0: కానీ ఆ నిద్రపోయేటువంటి యొక్క దీనిని క్రిందికి నెట్టేసి తప్పక దాన్ని భుజించి నేను వెళ్ళిపోతానన్నాడు.
1: బట్ దట్ పుష్ ద స్లీపింగ్ బేర్, ఐ విల్ ఈట్ ఇట్ కిల్ ఇట్.
0: ఈ వేటగాడు దుర్గుణంతో కూడినటువంటి వాడు.
1: ద హంటర్ హస్ గాట్ దిస్ బ్యాడ్
0: తన స్వార్థం చేత, తనను రక్షించుకునే నిమిత్తం చేత అది నిద్రపోతున్నటువంటి వెలుగుబంటను నెట్టాడు కిందికి.
1: అవుట్ ఆఫ్ హిస్ ఓన్ సెల్ఫిష్నెస్ హస్ పుష్డ్ దట్ బేర్ అవుట్ ఆఫ్ ది ట్రీ.
0: ఆ వెలుగుబంట క్రింద పడుతూ ఒక కొమ్మును ఆధారం చేసుకుని పట్టుకుంది పాపం.
1: యాజ్ ఇట్ వాస్ ఫాలోయింగ్, ఇట్ స్టిల్ హ్యాంగింగ్ టు ఎ బ్రాంచ్ ఆఫ్ ది ట్రీ.
0: మంచితనమునకున్నటువంటి యొక్క రక్షణ.
1: దిస్ ఈస్ ది ప్రొటెక్షన్ టు ఎ గుడ్ క్వాలిటీ.
0: గుడ్ క్వాలిటీ ఉంటుండాలి ఆ వెలుగుబంటుకు.
1: బేర్ హెస్ గాట్ గుడ్ క్వాలిటీ.
0: దీనిని రక్షించింది.
1: ఇట్ ప్రొటెక్టెడ్ దిస్.
0: ఆ ఉపకారమునకు ఉపకారం తప్పకపోదు.
1: అండ్ దేర్ ఫోర్ ద హెల్ప్ రెండర్డ్ విల్ నెవర్ గో ఇన్ వెయిన్.
0: అప్పుడు తిరిగి ఎట్లో మరి పైకి ఎక్కింది.
1: హౌ ఇట్ క్లైమ్డ్ అప్ ది ట్రీ.
0: ఎక్కేటప్పటికి ఈ పులి చెప్తుండాలి.
1: ద టైగర్ స్టార్టెడ్ టెలింగ్.
0: ఓ వెలుగుబంట,
1: ఓ బేర్,
0: నీవు ఇంత ఉపకారం చేసినప్పటికీ నీకు ఈ యొక్క ఇది తోడు వీడు నీకు అపకారమే చేస్తున్నాడు.
1: ఓ బేర్, దో యు హెల్ప్ దిస్ హంటర్,
0: ఈ వేటగాడికి కృతజ్ఞుడు.
1: This arm is ungrateful wretch.
0: నీవు చేసిన ఉపకారాన్ని కూడా నువ్వు మర్చిపోయాడు.
1: హెస్ ఫర్ గోట్ ఇన్ ద హెల్ప్ రెండర్డ్ బై.
0: కాబట్టి నేను కిందకి పంపించేసేయాలి.
1: పుష్ హిమ్.

0: ఓన్లీ సెడ్ టైగర్ సెడ్
1: అప్పుడు ఆ వెలుగు బంతి చెప్పిందట
0: దెన్ వేర్ స్టార్టెడ్
1: నాయన ఎవరి పాపం వారిది ఎవరి పుణ్యం వారిది
0: ఈచ్ వన్ విల్ హ్యావ్ హిజ్ ఓన్ సిన్ హిజ్ ఓన్ మెరిట్
1: ఉపకారం చేయటం నా స్వభావము
0: టు హెల్ప్ ఇస్ మై క్వాలిటీ
1: అపకారం చేయటం వాడి స్వభావము
0: హార్మ్ ఇస్ హిస్
1: నేచర్ వాడిది నా పుణ్యం నాది
0: హి విల్ ఫేస్ హిస్ డెస్టినీ ఇన్ దిస్ మై నేచురల్ క్వాలిటీ
1: నెట్టను అన్నాడు
0: ఐ విల్ నెవర్ పుష్ హిమ్ డౌన్
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: నా స్వభావము దయా స్వభావము
0: మై నేచర్ ఇస్ వన్ ఆఫ్ కంపాషన్
1: హనుమంతుడా మీరు ఎన్ని విధములు నన్ను బాధించినప్పటికీ వీరిని బాధించమని నేను నిన్ను కోరను
0: ఓ హనుమాన్ దో దే హావ్ పుట్ మీ టు సఫరింగ్ ఐ విల్ నెవర్ హార్మ్ దెమ్
1: బాధించడం వారి స్వభావము
0: To harm is their
1: soul. శాంతంతో అనుభవించడం నా స్వభావము.
0: To pass through with all the peace
1: అందుకోసమే
0: is my quality.
1: సీత అయిపోయినాను.
0: So I am
1: మీరు రాక్షసులైనారు.
0: You are demons and I am
1: Sita. వారి స్వభావం వారిది నా స్వభావం నాది ఎవరిని మీరు శిక్షించకూడదు అని
0: హనుమాన్ అండర్స్టుడ్ ది బ్రాడ్ మైండెడ్నెస్ ఆఫ్ సీత అండ్ అప్రీషియేటెడ్ హర్
1: కనుకనే లోకం లోపల ఉపకారం పొందినటువంటి వాడు కూడా అపకారం చేస్తుంటాడు
0: సో ఇన్ దిస్ వరల్డ్ ది పీపుల్ హు రిసీవ్డ్ హెల్ప్ విల్ హార్మ్
1: వాడే ఒక రాక్షస కృత్యుడు
0: హీ ఈజ్ అ వెరీ డెమన్
1: ఉపకారి అపకారి కూడా ఉపకారం చేసేటువంటి వాడే దైవ స్వరూపుడు
0: ఈజ్ ద డివైన్ హూ హెల్ప్స్ ద పర్సన్ హూ యాక్చువల్లీ హార్మ్ హిమ్
1: కనుకనే ఈ విధంగా తాను చేసి అనేక విధములుగా రామును సంతృప్తిపరిచి
0: వచ్చున్నారు అండ్ దే ఆల్ సాట్ దేర్
1: వచ్చినారు
0: దే కేమ్
1: ఈ వచ్చేటప్పటికి
0: యాజ్ దే కేమ్
1: మధ్యలో
0: ఆన్ ద వే
1: భారద్వాజ ఆశ్రమంలో దిగారు
0: దే గాట్ డౌన్ భారద్వాజ
1: ఆశ్రమంలో కూడా భారద్వాజ ఆశ్రమంలోనే విందుని తీసుకుని పోయాడు
0: వైల్ గోయింగ్ ఓవర్ దేర్ దే స్టాప్ దేర్ ఇన్ భరద్వాజ
1: భరద్వాజుడు ఎంతనో ఆనందించాడు
0: భరద్వాజ వాజ్ ఎక్స్టాటిక్
1: చాలా సంతోషించి అతని దగ్గర ఉన్నటువంటి అస్త్రములు కూడా ఇచ్చాడు
0: వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ గేవ్ సమ్ వెపన్స్ టు రామ
1: తరలోపల్లే శుభస్త శీఘ్రం అనేటువంటి దీంట్లో మీ యొక్క పట్టాభిషేకం జరుగుగా కాని ఆశీర్వదించాడు
0: అండ్ హీ బ్లెస్డ్ హిమ్ దట్ హీ వుడ్ బి కరోనేటెడ్ వెరీ సూన్
1: అయోధ్యకు సమీపించే ముందుగానే
0: అదో రీచింగ్ అయోధ్య
1: 14 సంవత్సరం కరెక్ట్ గా జరిగింది
0: 14 ఇయర్స్ ఎండెడ్ ఎగ్జాక్ట్లీ టు ద డేట్
1: సిద్ధముగా ఉంటున్నాడు ఈ యొక్క భరతుడు
0: భరత వాజ్ రెడీ
1: 14 సంవత్సరం దాటిన తర్వాత క్షణమైన నేను ఇంకా బ్రతకను
0: ద మూమెంట్ ఐ పాస్ సెకండ్ ఆఫ్టర్ 14 ఇయర్స్ ఐ విల్ నాట్ లివ్
1: అగస్త్యాశ్రమం లోపల కొంత ఇదిగా ఉంటుంట చేత
0: బికాస్ యూస్ దేర్ అగస్త్యాశ్రమ
1: కొంత ఆలస్యమైంది
0: దేర్ వాజ్ సమ్ డిలే
1: భరతుడు స్థితి పెంచుకున్నాడు చితి
0: భర్త వాజ్ రెడీ
1: అందులో అగ్నిలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు
0: వాజ్ అబౌట్ టు జంప్ ఇన్ టు ద ఫైర్
1: అప్పుడే హనుమంతుని వేగంలో పంపించాడు
0: అండ్ హనుమాన్ ఇస్ సెంట్ దేర్ టు రీచ్ ద స్పాట్ వెరీ ఫాస్ట్
1: వాయు వేగం విమాన వేగం కంటే అధికమైనటువంటిది
0: దేర్ఫోర్ ది ఫాస్ట్నెస్ విత్ విచ్ విండ్ మూవ్స్ ఇస్ ఫాస్టర్ దాన్ ద ఫ్లై
1: విమానం ఇంకా ఎంత ఆలస్యం అవుతుందో ఏమిటో
0: ఐ మే బి డిలేడ్ ఫర్ సమ్ రీజన్
1: హనుమంతరా నీవు ముందు పోయి వస్తున్నాడు రాముడు అని ఈ వార్తను తెలపమని చెప్పాడు
0: సో హనుమాన్ యు గో వెరీ ఫాస్ట్ అండ్ కమ్యూనికేట్ దిస్ మెసేజ్
1: భరతుడు కాచుకున్నాడు అన్నిటినీ సిద్ధం చేశాడు
0: భరత వాజ్ వెయిటింగ్ అండ్ రెడీ విత్ ఆల్ ప్రిపరేషన్స్
1: ఇక్కడ రెండు సత్యాలు చక్కగా గుర్తించాలి
0: హియర్ వీ హావ్ టు అండర్స్టాండ్ టూ ట్రూత్స్ హియర్
1: భరతుడు భక్తి ప్రపత్తుడు
0: భరత స్టాండ్స్ ఫర్ డివోషన్ అండ్ సరెండర్
1: లక్ష్మణుడు సేవకా నాయకుడు
0: లక్ష్మణ ఈజ్ ది లార్డ్ ఆఫ్ ది సర్వీస్
1: లక్ష్మణుడు సాకార స్వరూపాన్ని ఆరాధించేటువంటి వాడు
0: లక్ష్మణ వర్షిప్ ద గాడ్ విత్ ఫామ్
1: భరతుడు నిరాకార స్వరూపుడు
0: ద వన్ వర్షిప్ ద వన్ వితౌట్ ఎ ఫామ్
1: నిరంతరం కూడాను రాత్రిం పగలు కన్ను మూయకుండా కూడాను రామసీతను కాపాడుకుంటూ వచ్చాడు
0: డే అండ్ నైట్ హీస్ సేఫ్ గార్డెడ్ రామ అండ్ సీత
1: 14 సంవత్సరంలో నిద్ర అనేటువంటిదే ఎరుగడు
0: ఫర్ 14 ఇయర్స్ హీ నెవర్ స్లెప్ట్
1: అలాంటి మహాత్యాగి అయినటువంటి సోదరుడు సాకార స్వరూపుడు
0: ద వన్ ఆఫ్ సాక్రిఫైస్ ద వన్ హూ వర్షిప్ గాడ్ విత్ ఫామ్ ఈజ్ లక్ష్మణ
1: ఇంకా నిరాకార స్వరూపుడు భరతుడు
0: భరత వర్షిప్ గాడ్ వితౌట్ ఫామ్
1: భరతుణ్ణి అయోధ్య వాసులు ఎవ్వరు కూడా ఈ 14 సంవత్సరం చూడలేదు
0: The inhabitants of Ayodhya never looked at Nandi
1: Gramamlo chinna kutiram veskoni andulone ram ram ram ram ani ramachintana chesukuntu kurchunnadu
0: He built a small hut in that Nandi village and ruled the kingdom
1: ana Bharatini manasanta ramula paina pettadu
0: Bharata's mind concentrated on Rama
1: Lakshmana dehamanta ramulu kandinchadu
0: Lakshmana surrendered his body to Rama
1: Idi yokka vyathyasam
0: That is the difference between the two
1: Idaru dehanni ramulu kandinchadu
0: He surrendered his body to Rama
1: నీ దాసుడను
0: ఐఎమ్ యువర్ సర్వెంట్
1: సర్వ విధంలో నన్ను ఉపయోగపెట్టుకో
0: మేక్ యూజ్ ఆఫ్ మీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే
1: అంటే మరొక ప్రాణం లేదు
0: ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్
1: నేను నీకు 6వ ప్రాణము అన్నాడు
0: ఐఎమ్ యువర్ 6th లైఫ్ ప్రిన్సిపల్
1: ఇక్కడ భరతుడు అట్ట కాదు
0: భరత ఇస్ నాట్ లైక్ దాట్
1: నా దేహమే లేదు
0: ఐ హావ్ నో బాడీ
1: నేనంతా నీలోనే ఉన్నాను
0: ఐఎమ్ ఇన్ యూ
1: అని రామచింతన చేస్తూ వచ్చాడు
0: He went on thinking of Rama all the while.
1: Ide Brahma vit Brahmaiva bhavati.
0: Nor the Brahman becomes Brahman himself.
1: Ee 14 samvatsaramulu Ramachintana chestu raga రాముని వలె ఈ భరతుడు కూడా నీలమేఘ శ్యాముడైపోయాడు.
2: As Bharata went on thinking of Rama for 14 years, he looked like Rama exactly.
1: రథమును తీసుకుని ఈ యొక్క సరయు నది తీరమునకు వెళ్లాడు ఇసుక దిన్నెల పైన.
2: He went in a chariot along the shores of Sarayu River.
1: అక్కడ కూర్చోబెట్టుకున్నాడు రాముణ్ణి.
2: There Rama sat there.
1: ఈ భరతుడే దాని రథము నడుపుతూ వస్తున్నాడు.
2: Bharata is driving the chariot.
1: అయోధ్య వాసులు చూచారు.
2: All inhabitants of Ayodhya saw.
1: ఆశ్చర్యమేసింది.
2: They were surprised.
1: ఎవడు రాముడు ఎవడు భరతుడు?
2: Who is Rama and who is Bharata?
1: అన్ని విధాలు కూడా రాముల వలె తయారైపోయాడు.
2: Bharata is exactly looking like Rama.
1: యతి వేషమును ధరించాడు.
2: In the form of a sage.
1: ఈ యొక్క వెంట్రుకలంతా కూడా చాలా జడలు కట్టినాయి. రామునుకు జడలు కట్టినాయి. అంత సాక్షాత్ రాములుగా
2: తయారైపోయాడు.
1: ఆ పురవాసులంతా వచ్చి రామునుకు గార్లాండ్ లో మాలలు వేసి నమస్కరించి స్వాగతం చేయాలని వచ్చారు.
2: ఆల్ సిటిజన్స్ కేమ్ ఓవర్ దేర్ టు గార్లాండ్ రామా అండ్ వెల్కమ్ హిమ్ టు అయోధ్య.
1: సూక్ష్మ బుద్ధి గల భరతుడు చూచి చూచి మృక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పర. ఆ సూక్ష్మబుద్ధి గల భరతుడు చూచాడు. అందరూ భరతునికి మాలను వేయడానికి వచ్చారు.
2: ఇంటెలిజెంట్ భరత వాచ్డ్ దిస్. ఎవ్రీవన్ వాస్ ప్రిపేర్డ్ టు గార్లాండ్ భరత.
1: ఆ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి భరతుడు అన్నగారు వెనుక విన్నారు, వారికి వేయండి అన్నాడు.
2: భరత అండర్స్టూడ్ వాట్ ఆల్ దట్ ఇస్ హ్యాపెనింగ్.
1: అప్పుడు అతను రాముడు ఇతను భరతుడు అని అందరికీ తెలిసింది.
2: భరత పాయింటెడ్ అవుట్ టువర్డ్స్ రామ, దెన్ పీపుల్ అండర్స్టూడ్ హూ ఇస్ రామ.
1: కనుక అంత సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వారు ఆ సోదరులు.
2: సో ఇంటెలిజెంట్.
1: అందరూ దైవాంశ సంభూమితులే.
2: ఆల్ ఆర్ స్పార్క్స్ ఆఫ్ దివైన్.
1: ఎవరు సామాన్యులు కారు.
2: దే ఆర్ నాట్ ఆర్డినరీ.
1: అక్కడ నుంచి వెళ్లాడు. మీరందరికీ అభ్యంగ స్నానం చేశారు. భరతుడు కూడా చేశాడు.
2: ఆల్ హెడ్ హెడ్ బాత్
1: వశిష్ఠ రామనాథన్. వీరందరూ కూడా అన్ని విధములైన యొక్క ఈ నగలు ధాన్యములు అన్ని తీసుకుని వచ్చారు.
2: ఆల్ సేజెస్ బ్రాట్ ఆల్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్.
1: కాలమే లేదు, ఇదే దినమే పట్టాభిషేకం చేయాలన్నా.
2: హీ షుడ్ బి కారునేటెడ్ దిస్ డే ఇట్సెల్ఫ్.
1: ఆ విధంగా
2: లైక్ దట్
1: అందరినీ తీసుకుని వెళ్లి అనేక విధములైన ఆభరణములతో ఈ విధంగా చేశారు.
2: All were taken, all preparations
1: were made. There's
2: one mystery here.
1: వానరులందరూ నరులుగా మారిపోయారు.
2: All monkeys transformed into human
1: అందరూ
2: beings.
1: ఏనుగులపైన ఒంటెలపైన గుర్రాలపైన అంతా కూడా ప్రొసెషన్ లో వస్తున్నారు.
2: They were all coming in a procession on horses and elephants.
1: ఎవరు వానరులు ఎవరు నరులు?
2: And who are human beings and who are
1: వివేకం గలవాడే నరుడు, అవివేకం గలవాడే వానరుడు.
2: The one who are intelligent are humans. The one who are sensible
1: చంచల చిత్తుడే వానరుడు, స్థిరచిత్తుడే నరుడు.
2: ద వన్ విత్ వేవరింగ్ మైండ్ ఇస్ ద మంకీ, ద వన్ విత్ స్టడీ మైండ్ ఇస్ హ్యూమన్.
1: ఇట్టి సత్యాన్ని నిరూపించే నిమిత్తమై రాములు అనేక అనుగ్రహములు నిరూపిస్తూ వచ్చారు.
2: డెమోన్స్ట్రేట్ దిస్ ట్రూత్ రామ విల్డ్ సర్వ్.
1: పట్టాభిషేకం జరిగింది.
2: కరోనేషన్ వాజ్ ఓవర్.
1: ఈ పట్టాభిషేక సమయం లోపల
2: డ్యూరింగ్ దట్
1: అనేక మంది అనేక విధమైనటువంటి బహుమతులు ఇస్తూ వచ్చారు.
2: మెనీ స్టార్టెడ్ రిసీవింగ్ గిఫ్ట్స్.
1: 100 కోట్ల కాసులు, బంగారు కాసులు బ్రాహ్మణులకంతా పంచాడు రాములు.
2: 100 crores ఆఫ్ గోల్డ్ అండ్ కాయిన్స్.
1: ఒక కోటి కాదు, 100 కోట్లు.
2: నాట్ 1 crore, 100 crores
1: అందరికి ఇచ్చాడు. కొన్ని లక్షల గోవులంతా కూడా దానం చేశారు.
2: లాక్స్ ఆఫ్ కౌస్.
1: భరతుడు పట్టలేకపోయాడు.
2: భరత వాజ్ వెరీ హ్యాపీ.
1: ఇవంతా ఎవరి కోసం ఇవ్వాలి?
2: For whose sake?
1: రాముడు రావటమే నా భాగ్యము.
2: ఇట్స్ మై వెరీ లైఫ్.
1: అంతా దాన ధర్మం చేస్తూ వచ్చారు.
2: సో హీ నెవర్ వాంటెడ్ టు కీప్ ఎనీథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్.
1: ఉపరాజులంతా ఒకవైపున కూర్చున్నారు.
2: ఆల్ అదర్ సైడ్ ఆన్ వన్ సైడ్.
1: మంత్రులంతా ఒకవైపున కూర్చున్నారు.
2: మినిస్టర్స్ ఆన్ వన్ సైడ్.
1: రాముని యొక్క గౌరవము బహుమతులు ఎట్టివి?
2: వాట్ టైప్ ఆఫ్ గిఫ్ట్స్?
1: ఋషులంతా ఒకవైపున కూర్చున్నారు.
2: సేజెస్ ఆన్ వన్ సైడ్.
1: ఈ ఋషులు కూర్చున్నటువంటి వైపున తల వంచాడు.
2: అలాంగ్ ద డైరెక్షన్ వేర్ సేజెస్
1: వాడుకే లేదు.
2: And he had no practice of
1: doing namaskar. తల వంచాడు.
2: He saw sages there and
1: bent down. విధేయుడను అని. విధేయుడను.
2: It means he is humble.
1: రాజును చూచాడు.
2: He looked at kings.
1: నవ్వినాడు.
2: He smiled.
1: అది అతని బహుమానము.
2: That is the smile is the gift.
1: ఇంకా ప్రజలను చూచాడు.
2: He looked at people.
1: ఆశీర్వదించాడు.
2: He blessed them.
1: ఇంకా కొంతమంది స్త్రీలను చూచాడు.
2: There were women there.
1: స్త్రీలను చూచేసి తల అర్ధ భాగం మాత్రమే వంచాడు.
2: And he has bent his head halfway.
1: ఈ విధంగా రాముని యొక్క గౌరవం అనేటువంటిది అనేక విధమైనటువంటి యొక్క చర్యలతో నిరూపిస్తూ వచ్చింది.
2: The respect that Rama had towards all the classes of people is demonstrated like this.
1: జనమునందు కూడాను రాములు ఒక చక్కని కొన్ని కోట్ల విలువైనటువంటి యొక్క ముత్యాల హారము సీతకు అందించాడు.
2: అండ్ దేర్ Rama presented a necklace worth of few crores to Sita.
1: అప్పుడు ఆమెను చెప్పుకోరాడు. నీకు ఎవరికి ఇష్టమో వారికి దీన్ని అందించమని చెప్పాడు.
2: Rama said you can give this necklace to anybody whom you like.
1: అక్కడ ఒక పరీక్ష.
2: That is a test for her.
1: ఎవరు నాకు ఇష్టము, నాకు రాములే ఇష్టము.
2: ఐ లైక్ రామ ఓన్లీ.
1: కానీ అది కూడా చెప్పాడు రాములు, నేనంటే నీకు ఇష్టమే కానీ నాకు కాదు, ఈ జనంలో ఎవరికి నీకు ఇష్టమో వారికి అందించమని చెప్పాడు.
2: ఐ నో యూ లైక్ మీ బట్ గెట్ యూ కెన్ ప్రెజెంట్ దిస్ నెక్లెస్ టు ఎనీ వన్ అమంగ్ దిస్ ఆడియన్స్.
1: పాదాల దగ్గర కూర్చొని పాదములు ఒత్తుతున్నటువంటి హనుమంతునికి అందించింది ఆమె.
2: హనుమాన్ హూ వాస్ దేర్ ప్రెసింగ్ ది ఫీట్
1: రఘుపతి కార్యం వీడే చిన్న కపిరాజ శిఖామణి నీవయ్యా.
2: యు ఆర్ ది కింగ్ అమంగ్ ద మంకీస్, యు ఫుల్ఫిల్ ద టాస్క్ ఆఫ్ రామ.
1: రఘుపతి కార్యం వీడే చిన్న కపిరాజ శిఖామణి నీవయ్యా.
2: యు ఆర్ ది నోబుల్ కింగ్ అమంగ్ ద మంకీస్, యు ఫుల్ఫిల్ ది టాస్క్ ఆఫ్ రామ.
1: పురికొని జగమున వెలసిన హనుమద్గురుడు నీవయ్యా.
2: యు ఆర్ ది వెరీ ప్రిసెప్టర్ టు దిస్ ఎంటైర్ వరల్డ్ ఇస్ హనుమాన్.
1: హరి పరి లంకాపురమున జొచ్చిన పురవర శౌర్యుండివయ్యా.
2: యు కుడ్ గో టు లంక విత్ ఆల్ ద వాలర్. ఈ విధంగా
1: హనుమంతుని అనేక రకంగా వర్ణిస్తూ వచ్చింది.
2: షీ వెంట్ ఆన్ ఎక్స్టోలింగ్ హనుమాన్.
1: హనుమంతునికి ఈ వర్ణం ఏమీ తెలియటం లేదు.
2: హనుమాన్ ఇస్ నాట్ బాదర్డ్ అబౌట్ ఆల్ దిస్.
1: ఆ ముత్యములు తీసుకున్నాడు,
2: స్కాచింగ్ ది పర్ల్,
1: ఒక్కొక్కటి ఒకటి కొరికేది, చెవుల దగ్గర పెట్టుకునేది పారేసే.
2: హి వాస్ బైటింగ్ ఈచ్ డైమండ్ అండ్ దే పుట్ ది క్రాస్ ఇయర్ అండ్ స్టార్టెడ్ థ్రోయింగ్ ఇట్
1: అవుట్. చూచాడు
2: రామ, సా దిస్
1: హనుమంత.
2: హనుమాన్,
1: ఇంకా నీ పాత లక్షణాలు ఇంకా పోలేదా అన్నాడు.
2: హనుమాన్, యు హావ్ నాట్ గివెన్ అప్ యువర్ ఓల్డ్ హ్యాబిట్స్.
1: ఈ కోతి గుణములు ఇంకా నీకు పోలేదా అన్నాడు.
2: మంకీ క్వాలిటీస్ ఆర్ స్టిల్ దేర్.
1: కాదు కాదు రామ.
2: హి సెడ్ నో నో రామ.
1: నేను నిరంతరం కూడా రామచింతనలో ఉండేటువంటి వాడిని.
2: ఆల్ ద టైమ్ ఐ
1: రామనామం స్మరణ చేసేటువంటి వాడిని,
2: శ్రవణం
1: చేసేటువంటి వాడిని.
2: వాట్ ఐ డూ,
1: నాకు నవ విధమైన మార్గములు ఎందుకు, ఇదే నాకు చాలా ముఖ్యమైనటువంటి.
2: అమంగ్ ది నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్ చాంటింగ్,
1: దాసుడనైనాను.
2: దట్స్ వై ఐ హావ్ బికమ్ యువర్ సర్వెంట్.
1: శ్రవణం,
2: లిసనింగ్,
1: కీర్తనం,
2: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
2: చాంటింగ్,
1: పాద సేవనం,
2: సర్వీస్,
1: వందనం,
2: సాల్యుటేషన్,
1: దాస్యం,
2: సర్వీస్,
1: స్నేహం,
2: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదన,
2: సరెండర్.
1: నీ దాసత్వాన్ని నేను పొందేటప్పటికే నేను నీకు స్నేహితుడైపోయాను.
2: దట్ వన్స్ ఐ హావ్ సరెండర్డ్ యు హావ్ బికమ్ యువర్ ఫ్రెండ్.
1: నీ దాసత్వమే నేను పొందకపోతే నేను నీకు స్నేహితుడు కాదు.
2: ఇఫ్ ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్ ఐ వుడ్ హావ్ బీన్ యువర్ ఫ్రెండ్.
1: నీకు నేను స్నేహితుడు అయిన తర్వాతనే నేను ఆత్మనివేదన చేస్తున్నాను.
2: ద మూమెంట్ ఐ బికేమ్ యువర్ ఫ్రెండ్ ఐ హావ్ సరెండర్డ్ మైసెల్ఫ్ టు యూ.
1: కనుక రామనామము తప్ప ఏ శబ్దము నేను వినడానికి ఇష్టపడదు.
2: ఐఎమ్ నాట్ రెడీ టు హియర్ ఎనీ అదర్ సౌండ్ అదర్ దాన్ యువర్ నేమ్.
1: రామనామం ఉందో లేదో అని చూస్తున్నాను అన్నాడు.
2: ఐఎమ్ జస్ట్ వాచింగ్ వెదర్ యువర్ నేమ్ ఈస్ దేర్ ఇన్ దిస్ ప్రెషస్ జెమ్ ఆర్ నాట్.
1: హనుమంతుని యొక్క భక్తి ప్రపత్తునంతా జగత్తునికంతా వ్యాప్తి చేయించే నిమిత్తమై ఈ రాముడు చెప్తున్నాడు, పిచ్చివాడా, ముత్యములో రామనామం ఉంటుందా అన్నాడు.
2: ఇన్ ఆర్డర్ టు మేక్ ద వరల్డ్ నో ద సిన్సియర్ ద డివోషన్ స్టెట్ ఫర్ హనుమాన్,
1: నేను ముత్యమంతా రామనామంగానే మారాలి.
2: ఎవ్రీ జెమ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటు
1: రామనామము లేనటువంటి ఈ ముత్యం రాళ్లతో సమానమని పారవేశాడు.
2: Bereft of Rama's name, every gem is just a stone.
1: నా దేహమంతా రామనామంతోనే ఉంటుందా స్వామి అన్నాడు.
2: మై బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ రామాస్ నేమ్.
1: వేలిపై ఉన్నటువంటి ఒక వెంటుకను తీశాడు.
2: హి జస్ట్
1: రాముల యొక్క చెవు దగ్గర పెట్టాడు.
2: హి ప్లక్డ్ అవుట్ ఎ
1: హెయిర్. ఆ వెంటుకు కూడాను రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అంటుండాలి.
2: హి ప్లక్డ్ అవుట్ ఎ సింగిల్ హెయిర్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ, కెప్ట్ వెరీ క్లోజ్ ద ఇయర్ ఆఫ్ రామ్.
1: అందుకని
2: హి స్టార్టెడ్ చాంటింగ్ రామాస్ నేమ్.
1: పరమ భక్తుడు హనుమంతుడు.
2: సచ్ ఎన్ ఆర్డెంట్ డివోటీ ఇస్ హనుమాన్.
1: అందువల్లే భగవంతునికి సన్నిహితమైనటువంటి స్నేహితుడిగా మారిపోయాడు.
2: దేర్ఫోర్ హి కుడ్ బికమ్ ఎన్ ఇంటిమేట్ ఫ్రెండ్.
1: ఎవరు ఎంత దూరంలో ఉండినా గానీ రాములు మాత్రం దూరంగా, హనుమంతుడు దూరంగా ఉండేవారు కాదు.
2: వన్ మే బి ఎట్ ఎ డిస్టెన్స్ బట్ నెవర్ హనుమాన్.
1: కనుక అందరికంటే సమీపుడు హనుమంతుడయ్యాడు.
2: హనుమాన్ వాజ్ వెరీ క్లోజ్ టు రామ్.
1: తోబుట్టినటువంటి లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా కొంత దూరంగా ఉన్నారు, కానీ
2: హిజ్ ఓన్ బ్రదర్స్
1: సీత కూడా దూరంగా ఉంది, కానీ హనుమంతుడు దూరం కాలేదు.
2: హిజ్ ఓన్ బ్రదర్స్ లక్ష్మణ, భరత, శత్రుఘ్న, కాన్స్టెంట్ సీత
1: నిరంతరము ఆ రామచింతని, రామసేవని. తన దేహము రామ దేహము ప్రత్యేకమైంది కాదు.
2: ఫర్ ద రీజన్ ఈస్
1: అప్పుడు
2: హనుమాన్ రామ సరుడు హిమ్.
1: రామ, ఓ హనుమంత, నీకు నేనేం బహుమతి ఇవ్వగలను?
2: ఓ హనుమాన్, వాట్ గిఫ్ట్ కెన్ ఐ గివ్ యూ నౌ?
1: నీకేమి ఇవ్వడానికి వీలు కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్
1: యూ. నన్ను నేనే ఇచ్చుకుంటున్నానని కౌగిలించుకున్నాడు.
2: ఐఎమ్ గివింగ్ మై సెల్ఫ్ టు యూ దేర్. హీ హగ్డ్ హిమ్.
1: ఈ దృశ్యంతో హనుమంతుడు మయమర్చిపోయాడు.
2: హనుమాన్ వాజ్ ఎక్స్టాటిక్
1: సమాధి.
2: దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్
1: సమాధి. ఎప్పుడు కుదురుతుంది?
2: వాట్ ఈస్ సమాధి వెన్ ఇట్స్ పాసిబుల్?
1: 10 సెకండ్లు ఒక వస్తువు పైన దృష్టి ఇచ్చినప్పుడు ధారణము అంటుంది. 12 సెకండ్లు
2: 12 seconds if you concentrate on a body, it is dharana.
1: Oka vastu paina
2: on an object.
1: Oka vastu paina 12 seconds sthiramga manchinchinappudu deeniki dharana antaru.
2: If you concentrate on an object for 12 seconds, it is dharana.
1: 12 dharanalu okka dhyanamu antaru.
2: 12 dharanas are equal to 1 dhyana.
1: 12 dhyanamule oka samadhi antaru.
2: 12 dhyanas constitute 1 samadhi.
1: Kabatti dharana, ధ్యానము, సమాధి, ఈ మూడింటికి ఉండినటువంటి వ్యత్యాసం ఇదియే.
2: దిస్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద ధారణ ధ్యాన అండ్ సమాధి.
1: ఒక్క నిమిషంలో ధారణా శక్తిని పోయాడు.
2: మినిట్స్ టైమ్ హి రీచ్డ్ ది ధారణ.
1: మరీ తెలిసి చూసేటప్పటికే సమాధి స్థితిలో ఉన్నాడు.
2: లేటర్ హి రీచ్డ్ సమాధి.
1: ఇటువంటి హనుమంతుని యొక్క భక్తి ప్రపత్తులు జగత్తునికంతా చాటుతూ వచ్చింది ఈ యొక్క నామనము.
2: ఇట్స్ ఓన్లీ రామ మేడ్ ది వరల్డ్ నో ది డివోషన్ ఆఫ్ హనుమాన్.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
1: भगवान श्री सत्य साई बाबा ने सन 1984 के अगस्त और सितंबर महीनों के दौरान श्रीमद भगवद गीता पर 34 महत्वपूर्ण प्रवचन प्रदान किए। ये प्रवचन गीता के सार को विविध सरल उदाहरणों के माध्यम से निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 10 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
2: भूमिका। पिछले प्रवचनों में सगुण निर्गुणोपासना तथा इंद्रिय नियंत्रण के महत्व को रेखांकित करने के पश्चात भगवान बाबा अपने इस मधुर प्रवचन में भक्तों का पथ प्रदर्शन करते हुए भक्त को पूर्ण श्रद्धा एवं संयम के साथ आध्यात्मिक मार्ग पर अग्रसर होने की प्रेरणा प्रदान करते हैं। इस क्रम में स्वामी प्रथमतः सामान्य भक्ति को परिभाषित करते हुए भक्त को पराभक्ति के स्तर तक पहुंचने का उपदेश देते हैं। स्वामी कहते हैं कि भक्त को कर्म मार्ग से गुजरते हुए भक्ति मार्ग पर आगे बढ़कर अंततः ज्ञान के शिखर पर पहुंचना चाहिए, जहां भक्त को ईश्वर में ऐक्य हो जाने का बोध होता है। इसी तथ्य को स्वामी दासोहम से सोहम की यात्रा के रूप में वर्णन करते हैं। इस प्रवचन में भगवान बाबा रामकृष्ण परमहंस से लेकर भोजन बनाने की विधि तक के अनेक सरल उदाहरण प्रस्तुत करते हुए गीता के सार तत्व को भक्तों के लिए सुबोध बनाते हैं। प्रवचन के समापन से पूर्व स्वामी कहते हैं कि गीता का संपूर्ण सार विशुद्ध प्रेम में ही निहित है, जिसे हृदय में विकसित करना भक्त का प्रथम कर्तव्य है।
3: तेषां सतत युक्तानां भजताम प्रीतिपूर्वकम दधामि बुद्धियोगम। यवडु निरंतरमु प्रीतिपूर्वकंतो नन्नु भजिंचुनो अट्टिवानिकी नेनु बुद्धियोगमुनु अंदिस्तानु अन्नाडु गीताचार्युडु। ఇంతియే కాదు, అతనిని నాతో చేర్చుకుంటానని కూడాను వాగ్దానం చేశాడు. బుద్ధియోగం అనగా ఆత్మ అనాత్మ వివేకమే. ఇది పవిత్రమైన భక్తవర్ణకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని కూడాను నిరూపించాడు. ముక్తి ప్రేరితమైనటువంటి అఖండ జ్ఞానమునకు సునిర్మల భక్తియే ఆధారమని కూడాను నిరూపించింది. సోహం తత్వమునకు దాసోహమే ఆధారమని కూడాను ప్రకటించింది.
2: తేషాం సతతియుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం. జో నిరంతర్ ముఝే ప్రీతిపూర్వక స్మరణ కరేగా ఉసే మై బుద్ధియోగ్ ప్రదాన్ కరుంగా. इतना ही नहीं, उन्होंने यह भी वचन दिया कि उसे अपने में ऐक्य कर लेंगे। आत्मा अनात्मा का विवेक ही बुद्धि योग है। यह भी निरूपित किया कि यह परम भक्तों को ही साध्य है। गीता ने यह निरूपित किया कि मुक्त की प्रेरणा देने वाला अखंड ज्ञान का आधार सुनिर्मल भक्ति ही है। उसने यह उद्घाटित किया कि सोहम तत्व का आधार दासोहम ही है।
3: भक्तिमान मे प्रियो नरहानि, यवर ना भक्तुडिगा उंटाडो वाडे नाकु अत्यंत प्रियुडनि कूडानु स्थिरं चेसिंदि। भक्ति अनगा एमिटि? प्रेम నశ్వరమైన పదార్థము పైన ప్రకరించినప్పుడు ఇది రాగమోహితంగా రూపొందుతుంది. శాశ్వతమైనటువంటి దీనిపైన ప్రకరించినప్పుడు ఇది ఏ భక్తిగా రూపొందుతుంది. భక్తి రెండు విధములుగా ఉంటున్నది. పుష్పములచే పూజలు గావించుతూ, ధూపదీప నైవేద్యములచే ఆరాధన సల్పుతూ, క్షేత్రములు దర్శించుతూ, పుణ్యనదీ తీర్థములు ఆచరించుతూ, మందిరములు యందు, పూజా రూములు యందు, దేవాలయములు యందు ఆచరించేటువంటి నిత్యత్వ షోడశోపచారములచే గావించినటువంటి కర్మల కంతయును సామాన్యమైన భక్తి అని సార్థక నామం. కానీ గీతాచార్యులు దీని అంతగా అంగీకరించటం లేదు. సదాచార సంపన్నమైనటువంటి పరాభక్తియే ప్రధానమని కూడా నిరూపిస్తూ వచ్చాడు.
2: భక్తి మాం మే ప్రియో నరః, జో మేరా భక్త్ రహేగా వహీ మేరే లియే అత్యంత ప్రియ హై के अर्थ को भी सुस्थिर किया. भक्ति का अर्थ क्या है? जब प्रेम नश्वर पदार्थ पर प्रसरित होता है तब वह राग मोह के रूप में परिवर्तित होता है. वही शाश्वत तत्व पर प्रसरित होने पर भक्ति में परिवर्तित होता है. भक्ति के दो रूप हैं, पुष्पों से पूजा करते हुए, धूप दीप नैवेद्य आदि से आराधना करते हुए, तीर्थ स्थानों का दर्शन करते हुए, मंदिरों में, पूजा गृहों में, देवालयों में नित्य किए जाने वाले षोडशोपचार कर्मों को ही सामान्य भक्ति कहा गया है. परंतु गीताचार्य इसे उतना स्वीकार नहीं करते हैं. सच्चरित्र सदाचार संपन्न पराभक्ति ही प्रधान है.
3: భక్తికి పరాభక్తికి ఉండినటువంటి వ్యత్యాసంను కూడాను మనం విచారించాలి. భక్తి అనగా కేవలము దృశ్యకల్పితమైన జగత్తునందు సృష్టింపబడినటువంటి పదార్థముల యొక్క ప్రయోజనము భక్తిగా నిరూపిస్తూ వచ్చింది. దీనికి ఉదాహరణము, మనము పూజిస్తున్నాము, భాష సంబంధమైనటువంటి పుష్పములు తెచ్చి భగవంతుణ్ణి పూజిస్తున్నాము. ఈ పుష్పములు ఎక్కడి నుంచి వచ్చినవి? నీవు సృష్టింపబడినటువంటివా లేక మరే విధమైనటువంటి దీంట్లో నీవు కల్పితం చేసినటువంటివా? కాదు కాదు, ఇది భగవత్ సృష్టికి సంబంధమైనటువంటి పుష్పములు. భగవంతుడు సృష్టింపబడినటువంటి పుష్పములు నీవు తెచ్చి భగవంతునికే అర్పితం చేయడంలో ఉండేటువంటి ఒక ఆశ్చర్యం ఏమిటున్నది, శ్లేషం ఏమిటున్నది? కనుక భగవంతుడు సృష్టింపబడినటువంటి పదార్థముల చేత భగవంతుణ్ణి ఆరాధన చేసేటువంటి యొక్క ప్రక్రియలకు సాధారణమైన భక్తిగా నిరూపిస్తూ వచ్చింది గీత. పరాభక్తి అనగా కేవలము నీ యొక్క ప్రయత్నము ద్వారా, నీ హృదయ బృందావనమునందు సత్య సదాచారమైనటువంటి గుణములను అభివృద్ధి గావించి దానిని పోషించి అట్టి పుష్పముల చేత భగవంతుని ఆరాధన చేసేటువంటి యొక్క ప్రక్రియకే పరాభక్తి అని కూడా చెప్తూ వచ్చాడు.
2: भक्ति और पराभक्ति के अंतर पर भी हमें विचारना चाहिए. इस दृश्य कल्पित जगत में सृजित वस्तुओं का उपयोग करते हुए प्रयोजन पाने का प्रयत्न ही भक्ति है. इसका उदाहरण हमारे द्वारा की जाने वाली पूजाएं ही हैं. बाह्य से संबंधित पुष्पों को लाकर ईश्वर की पूजा कर रहे हैं. ये पुष्प कहां से आए हैं? क्या तुमने इन्हें सृजा है या ये कल्पित हैं? नहीं नहीं, ये ईश्वर की सृष्टि हैं. ईश्वर से सृजे गए पुष्पों को लाकर ईश्वर को ही समर्पित करने में क्या विशेषता है? गीता ने कहा कि ईश्वर द्वारा सृजे गए पदार्थों से ईश्वर की पूजा करना सामान्य भक्ति है. अपने प्रयत्नों द्वारा अपने हृदय वृंदावन में सच्चरित्र सदाचार जैसे गुणों को विकसित कर उन गुण पुष्पों से ही ईश्वर की आराधना करने की प्रक्रिया को पराभक्ति कहा गया है.
3: ऐसे स्नानाध्यानम विशिष्यते अनि बालराज చెప్పాడు. స్నానమునకు ధ్యానమునకు ఉండేటువంటి వ్యత్యాసమును కూడాను మనం కొంత విచారించాలి. ధ్యానము లేక జ్ఞానము కుదరదు, జ్ఞానము లేక ధ్యానము సంభవించదు. ఈ విధమైన పరిస్థితి యందు ఏది మనము వదులు తీసుకోవాలి? ధ్యానం అనగా లోక సంబంధమైనటువంటి అర్థములను మనం పురస్కరించుకున్నప్పుడు ఏదో ఒక వస్తువును ఏకాగ్రత చిత్తుడై దానిని స్మరించి దానిని దర్శించి తద్వారా దివ్యత్వాన్ని పొందేటువంటి మార్గము అని. కానీ ఇది కాదు. దై చింతయాం ఇది ధ్యానమని, దై చింతయాం అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటిదే ధ్యానము. దై చింతయాం అనగా భగవంతుని చింతనే ధ్యానము అని దీని యొక్క అంతరార్థం. భగవంతుని చింతనే భక్తి అని కూడాను దీని యొక్క అర్థం. కనుక ఈ భక్తియే లేక అఖండమైనటువంటి జ్ఞానతత్వం మనకు ప్రాప్తించటం ఇది అసాధ్యం.
2: లేకిన్ బాలరాజునే కహా జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, పరంతు హమే జ్ఞాన్ ఔర్ ధ్యాన్ మే నిహిత్ అంతర్ పర్ విచారనా చాహియే. ధ్యాన్ కే బినా జ్ఞాన్ అసాధ్య హై, జ్ఞాన్ కే బినా ధ్యాన్ సంభవ నహీ హై. ఐసీ స్థితి మే హమే పహలే కిసే గ్రహణ కర్నా చాహియే? లౌకిక అర్థ మే దేఖా జాయే तो किसी वस्तु का एकाग्र चित्त से स्मरण करते हुए उसका दर्शन कर उसके माध्यम दिव्यत्व को प्राप्त करने का मार्ग ही ध्यान है. परंतु यह नहीं है. द्वय चिंतयाम स्थिति ध्यानम ही सही है. ध्यय चिंतयाम धातु से उत्पन्न शब्द ही ध्यान है. इसका अर्थ ईश्वर का चिंतन ही ध्यान है. इसका अन्य अर्थ ईश्वर का चिंतन ही भक्ति है. अतः इस भक्ति के बिना हमें अखंड ज्ञान की प्राप्ति असंभव है.
3: फलम मुनक मुख्यमें कानी इदि पुष्पम लेका फलम काने अर्थ कनक मोट्टमोट मनमु पुष्पमुन आश्रयिंचिनप्पुडे फलम मनकु दक्कुतुंदी. अदी विधंगाने पुष्पम वंटिदे भक्ति. భక్తిని ఆశ్రయించక అఖండ జ్ఞానం అనేటువంటి ఫలం మనకు ప్రాప్తించదు. కనుక పుష్పం వంటి స్థాయి ఎందు సాధకుడు తాను దాసోహం అనేటువంటి భావం నుండి తాను ప్రారంభించాలి. ఇలాంటి దాసోహం అనేటువంటి స్థాయి నుండి మనం ప్రారంభించి బ్రహ్మాహం అని లేక సోహం అనేటువంటి యొక్క స్థితిలో మనం చేరాలి.
2: ఫల హమారే లియే ఆవశ్యక్ హై, परंतु पुष्प के बिना फल नहीं बनता है. अतः पुष्प का आश्रय ग्रहण करने पर ही हमें फल प्राप्त होता है. भक्ति इस पुष्प के समान है. इस भक्ति का आश्रय ग्रहण किए बिना हमें
3: अखंड कनक पुष्पम వంటి స్థాయి ఎందు సాధకుడు తాను దాసోహం అనేటువంటి భావం నుండి తాను ప్రారంభించాలి.

0: इस पुष्प के समान है। इस भक्ति का आश्रय ग्रहण किए बिना हमें अखंड ज्ञान रूपी फल प्राप्त नहीं होगा। अतः साधक को इस पुष्प की स्थिति में दासोहम से प्रारंभ करना चाहिए। इस दासोहम से आरंभ कर हमें ब्रह्माहम अथवा सोहम की स्थिति में प्रवेश करना चाहिए।
1: विद्यारण्यवारो दासोहम दासोहम अनेक चिंतन तो प्रारंभ साधन का दासोहम अनेक मंत्र प्रारंभ साधन క్రమక్రమేణ సోహముగా మారిపోయింది. ఒకనాడు విద్యారణ్యుల వారు ఏమిటి ఆశ్చర్యమని తన యొక్క శిష్యులతో బోధిస్తున్నాడు. తమ శిష్యులు గురువును ప్రశ్నించారు, స్వామి ఇంతకాలము దాసోహం దాసోహం అనేటువంటి యొక్క సాధన చేత తాము ఇంత స్థాయికి వచ్చారు, కానీ ఈనాడు శివోహం శివోహం శివోహం లేక సోహం సోహం సోహం అనేటువంటి దీనికి తగినటువంటి మార్పునకు కారణమేమిటన్నారు. బిడ్డలారా, ఇంతకాలము నేను దాసోహం దాసోహం దాసోహం అని భగవంతునికి దాసుడై నేను పూజిస్తూ వచ్చాను. ఒకనాటి రాత్రి చిత్తచోరు బృందావన విహార్ గోపీమానస్ సంచారి వచ్చి ఆ దాను అపహరించి వెళ్ళాడు అన్నాడు. దాసోహం దాసోహం అనేటువంటి పదములో కృష్ణుడు దకారాన్ని అపహరించడం చేత సోహంగా మారిపోయింది అన్నాడు. ప్రారంభంలో నీవు దాసుడిగా ప్రయాణం సలిపావు నాయన, ఇప్పుడు నాకు సమీపించావు, నాతో ఐక్యుడైపోతున్నావు, కనుక నీవు సోహం సోహం అనేటువంటి మార్గాన్ని అనుసరించమన్నాడు.
0: విద్యారణ్య స్వామినే అప్ని సాధన ఇస్ దాసోహం దాసోహం की स्थिति से आरंभ की। दासोहम से आरंभ यह साधना कुछ समय के बाद सोहम में बदल गई। इससे विद्यारण्य स्वामी को बड़ा आश्चर्य हुआ। एक दिन जब वे अपने शिष्यों को पढ़ा रहे थे तो शिष्यों ने उनसे प्रश्न किया, स्वामी इतने दिनों तक दासोहम दासोहम की साधना करते हुए आप इस स्तर तक पहुंचे हैं, परंतु आज आप शिवोहम शिवोहम शिवोहम या सोहम सोहम सोहम कह रहे हैं, इस परिवर्तन का कारण क्या है? विद्यारण्य स्वामी ने कहा, बच्चों आज तक मैं दासोहम दासोहम दासोहम कहते हुए दास बनकर ईश्वर की पूजा करता आया हूं। एक दिन वह चित्तचोर वृंदावन विहारी गोपी मानस संचारी आया और उस दा को चुरा कर ले गया। दासोहम दासोहम के शब्द में से अक्षर दा को कृष्ण द्वारा चुरा लेने के कारण वह सोहम हो गया। आरंभ में तुमने दास बनकर यात्रा आरंभ की, वत्स अब तुम मेरे समीप आ चुके हो, मुझमें ऐक्य हो रहे हो, अतः अब सोहम सोहम के मार्ग का अनुसरण करो।
1: रामकृष्ण परमहंस దగ్గర కూడాను ఒక గృహస్థుడైనటువంటి భక్తుడు సన్యాసి అయినటువంటి భక్తుడు ఉండేటువంటి వారు. నాగమహాశయుడు గృహస్థ భక్తుడు, వివేకానంద సన్యాసి భక్తుడు. నాగమహాశయ నిరంతరం కూడాను దాసోహం దాసోహం దాసోహం అనేటువంటి నేను దాసాం దాసుడను అనేటువంటి దీంతో ప్రారంభిస్తూ వచ్చాడు సాధన. దాసోహం అనేటువంటి పదములో సాధనను ప్రారంభించినప్పుడు మానవుడి యందు అహంకార వృత్తులు శూన్యమవుతాయి. అహంకారం ఉండినంత వరకు ఆత్మజ్ఞానం ప్రాప్తించదు. ఈ అహంకారం అనేటువంటి గాంధీవును పారవేసి కరిష్యే వచనం తవా అని శరణాగతుడు కావటం చేతనే అర్జునుడు కృష్ణుడు కూడాను అనేక విధముల ధైర్యము ప్రోత్సాహమును అందిస్తూ వచ్చాడు. అహంకారం ఉండినంత వరకును ఆత్మస్థాయిలో పరమాత్మ స్వరూపం లభ్యం కాదు. పరమాత్మ అనుగ్రహం చిక్కిన అహంకారం ఉండుటకు వీలు లేదు.
0: రామకృష్ణ పరమహంస్ కే పాస్ భీ ఏక్ గృహస్థ ఔర్ ఏక్ సన్యాసి భక్త్ రహతే థే. నాగ మహాశయ గృహస్థ భక్త్ థే ఔర్ వివేకానంద సన్యాసి భక్త్. నాగ మహాశయ నే హమేషా దాసోహం దాసోహం మే దాసానుదాస్ హూ कहते हुए साधना आरंभ की। దాసోహం

0: शब्द के द्वारा साधना आरंभ करने पर मानव में अहंकार वृत्तियां शून्य हो जाती हैं। अहंकार के रहने तक आत्मज्ञान प्राप्त नहीं होगा। इस अहंकार रूपी गांडीव को फेंक कर करिष्ये वचनम तव कहकर शरणागत होने के कारण श्री कृष्ण ने अर्जुन को अनेक प्रकार से धैर्य, प्रोत्साहन और कर्तव्य का उपदेश दिया। अहंकार के रहने तक आत्मा के स्तर पर परमात्मा का स्वरूप प्राप्त नहीं होगा। यदि परमात्मा का अनुग्रह प्राप्त हुआ तो अहंकार के रहने की संभावना नहीं है।
1: वो के समय में नंदु, वो के प्रदेश मलो वेलुतुरु चीकटी उंडटकु वीलु कैदु कदा। कनुकने नाग महाशयुडु मोदलु दासोहम दासोहमनि तन స్థాయిని కొంత అల్పస్థాయికి తీసుకుని వెళ్లాడు. కానీ వివేకానందుడు శివోహం శివోహం శివోహం అనేటువంటి దీంట్లో లేక సోహం సోహం అనేటువంటి దీంట్లో తాను విశాలమైనటువంటి యొక్క హృదయుడుగా తయారయ్యాడు. విరిజానంద స్వామి ఈ రెండింటినీ ఆధారం చేసుకుని నాగమహాశయుడుకు వివేకానందుడు ఇరువురు కూడాను మాయా అనేటువంటి బంధన చేత కట్టుబడినారు. కట్టబడినటువంటి ఈ కట్టలో నుంచి నాగమహాశయుడు దాసోహం దాసోహమని స్వస్వరూపాన్ని ధరించి రూపల తప్పించుకుని వెళ్ళాడు. కానీ వివేకానంద శివోహం శివోహం శివోహం శివోహమని తన అఖండ స్వరూపాన్ని విశాలమైనటువంటి తత్వాన్ని అభివృద్ధి గావించుకొని ఆ మాయా బంధనమును ఛేదించుకుని వెళ్ళాడు.
0: ఏకహీ సమయమే ఏక స్థాన్ పర్ ప్రకాశ్ ఔర్ అంధకార్ नहीं रह सकते, है ना? इसीलिए नाग महाशय पहले दासोहम दासोहम कहते हुए स्वयं को कुछ अल्प स्तर तक ले गए, परंतु विवेकानंद शिवोहम शिवोहम अथवा सोहम सोहम की साधना में स्वयं विशाल हृदय वाले हो गए। स्वामी विरजानंद ने कहा कि नाग महाशय और विवेकानंद दोनों माया के बंधन में बंधे हुए थे। नाग महाशय दासोहम दासोहम कहते हुए अल्प रूप धारण कर बच निकले, जबकि विवेकानंद शिवोहम शिवोहम शिवोहम कहते हुए अपने अखंड स्वरूप और विशाल तत्व को विकसित करते हुए उन माया बंधनों का उच्छेदन कर गए।
1: అనగా నేనే దేవుడను అనేటువంటి ఉన్నత భావమును ఉత్తమ భావమును అభివృద్ధి పరుచుకున్నటువంటి వాడికి ఏ విధమైనటువంటి బంధనను అతన్ని బాధించవు. కేవలం మాటలతో చెప్పినంత మాత్రం ప్రయోజనం లేదు, అనుభూతికి రావాలి, దేహప్రాంతిని వీడాలి, ఇంద్రియ నిగ్రహం చేయాలి, సతడం యోగినః అనేటువంటి ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి. అట్టివాడే ఈ విధమైనటువంటి జ్ఞానమును పొందగలడు. అయితే భక్తుడైనటువంటి వాడు అహంకారమును దూరం చేసుకుని ఆత్మానందంలో లీనమవుతాడు. దీనికి ద్వైత విశిష్ట అద్వైత అద్వైతములనేటువంటి మూడు మార్గములను బోధిస్తూ వచ్చాడు.
0: అత జో మే ఈశ్వర్ హూ జైసి ఉన్నత భావన ఔర్ ఉత్తమ భావన కో వికసిత్ కర్తా హై ఉసే కిసి భీ ప్రకార్ కే బంధన్ బాధిత్ నహీ కర్తే హై. इसे बातों में कहने मात्र से कोई प्रयोजन नहीं है, यह अनुभूति में आनी चाहिए। देह भ्रम को त्यागना चाहिए, इंद्रियों को नियंत्रण में रखना चाहिए, सततम योगिना की भावना को विकसित करना चाहिए। ऐसा व्यक्ति ही इस प्रकार का ज्ञान प्राप्त कर सकता है। परंतु जो भक्त होता है वह अहंकार को दूर कर आत्मानंद में लीन हो जाता है। इसके लिए द्वैत विशिष्टाद्वैत और अद्वैत के मार्गों का उपदेश दिया गया है।
1: తస్వైవాహం అనగా నేను భగవంతుని భక్తుడను అని ప్రారంభంలో తాను చెప్పుకుంటాడు. ఇందులో భగవంతుడు వేరు తాను వేరుగా నిరూపించుకుంటాడు. తస్వైవాహం అనగా నేను ప్రత్యేకంగా ఉంటున్నాను, దేవుడు ఎక్కడో ఉంటున్నాడు, అతన్ని నేను చూడడం కోసమని అతని భక్తుడుగా నేను తయారవుతున్నాను అని భావిస్తాడు. క్రమక్రమేణ ఈ భక్తిని అభివృద్ధి గావించుకొని తవైవాహం అనేటువంటి దీంట్లో ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ వచ్చి, భగవంతుడా నేను నీ భక్తుడను, నేను నీ భక్తుడను అని ప్రారంభిస్తాడు. తవైవాహం అనేటువంటిది ఎదురుగా నిలిచి భక్తుడు భగవంతునితో నేను నీ భక్తుడనని ధీరంగా చెప్తున్నాడు. మూడవది త్వమేవాహం, నీవు నేనేను అంటున్నాడు. నేను నీ భక్తుడను అని అనుకోవటం విశిష్టాద్వైతం, నేను దైవ భక్తుడను అని అనుకోవటము ద్వైతం, నీవే నేను అనుకోవటమే అద్వైతం.
0: తత్వైవాహం అర్థాత్ ఆరంభ మే భక్త స్వయం కో మే ఈశ్వర్ కా భక్త హూ కహతా హై. ఇస్మే వహ ఈశ్వర్ కో అలగ్ ఔర్ స్వయం కో అలగ్ నిరూపిత కర్తా హై. తత్వైవాహం మే మే అలగ్ సే హూ, ఈశ్వర్ ఔర్ కహీ హై, ఉసే దేఖనే కే లియే మే ఉస్కా భక్త బన్ రహా హూ జైసీ భావనా కర్తా హై. ఇస్కే బాద్ ధీరే ధీరే అప్నీ భక్తి కో బఢా కర్ తవైవాహం కహతే హువే ఈశ్వర్ కే సామనే పహుంచకర్ భగవాన్ మే ఆప్కా భక్త హూ, మే ఆప్కా భక్త హూ ఐసా కహనే లగ్తా హై. తవైవాహం కహనే పర్ యహాన్ ఈశ్వర్ కే సామనే పహుంచకర్ భక్త నిడర్ హోకర్ మే తుమ్హారా భక్త హూ కహతా హై. తీసరా త్వమేవాహం హై, భక్త మే తుమ్హీ హూ కహ రహా హై. మే ఈశ్వర్ భక్త హూ కహనా ద్వైత హై, మే తుమ్హారా భక్త హూ కహనా విశిష్టాద్వైత హై, మే తుమ్హీ హూ కహనా అద్వైత హై.
1: కనుక మనము ద్వైతములో ప్రారంభం జరిపినప్పుడే అద్వైతంలో మనం ప్రవేశించడానికి అర్హులమవుతాం. కనుక మొట్టమొదట మనము సామాన్యమైనటువంటి భక్తితో మన యొక్క ఆరాధనను ప్రారంభించాలి. ఇది సాకార సగుణములు లేక నిరాకార నిర్గుణములు మనకు ప్రాప్తించవు. ఇది అసాధ్యము కూడా. కనుక మొట్టమొదట మనము ఒక విధమైనటువంటి యొక్క దాసులుగా మనము తయారు కావాలి. దీనికి మరొక ఉదాహరణ, ఒకవైపున పెద్ద సున్నం ఉంటుండాలి, దానికి ప్రక్కనే ఒక చిన్న జీరో ఉంటుండాలి. ఈ పెద్ద సర్కిల్ దైవం, ఈ చిన్నదే జీవుడు. ఈ జీవుడు అనేటువంటి వాడు దేవునికి కొంచెం ప్రత్యేకంగా ఉంటున్నాడు. ఇది ద్వైతం. విశిష్టాద్వైతం అనగా పెద్ద సున్న లోపల చిన్న సున్న ఉంటుండాలి, అనగా దైవములో జీవుడు ఉన్నాడు. అయితే ఈ జీవుడు దైవంతో చేరే విధానం ఏమిటి? ఈ చిన్న సున్న క్రమక్రమేణ విశాలమైనటువంటి భావం పెంచుకొని పెంచుకొని పెంచుకొని పోతూ ఈ పెద్ద సున్నలో లీనమైపోతుంది. ఇదే అద్వైతము అన్నారు. అనగా జీవతత్వమును దైవత్వముతో చేర్చడానికి తగిన కృషి చేయటమే ఈ భక్తి ప్రపత్తుల యొక్క మార్గము.
0: ద్వైత్ సే ఆరంభ కర్నే పర్ హీ హమ్ అద్వైత్ మే పహుంచనే కే యోగ్య హోంగే. इसलिए हमें सबसे पहले सामान्य भक्ति के साथ आराधना आरंभ करनी चाहिए. सगुण साकार के बिना हमें निर्गुण निराकार प्राप्त नहीं होंगे. इसलिए हमें पहले दास बनना चाहिए. एक छोटा सा उदाहरण, एक ओर एक बड़ा शून्य है, दूसरी ओर एक छोटा सा शून्य है. यह बड़ा शून्य ही ईश्वर है और छोटा सा शून्य जीव है. यह जीव ईश्वर से कुछ अलग है, यही द्वैत है. विशिष्टाद्वैत का अर्थ एक बड़े से शून्य में एक बहुत ही छोटा सा शून्य है. अर्थात ईश्वर में जीव है, परंतु इस जीव का ईश्वर के साथ जुड़ने का विधान क्या है? यह छोटा सा शून्य स्वयं को बढ़ाते बढ़ाते विशाल रूप धारण कर अंततः बड़े से शून्य में विलीन हो जाता है. इसी को अद्वैत कहा गया है. अर्थात इस जीव तत्व को दैवत्व से जोड़ने हेतु किए जाने वाले प्रयत्न ही भक्ति प्रपत्ति का मार्ग है.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించి దానిని దైవత్వంగా మనం విశ్వసించినప్పుడే ఈ జీవతత్వం అనేటువంటి యొక్క చర్యలు క్రమక్రమేణ అణుగుటకు అవకాశం ఉంటుండాలి. దేవోహి జ్ఞానం అభ్యాసాత్. ఈ జ్ఞానం అనేటువంటిది ఏ విధంగా వస్తుందంటే అభ్యాసం ద్వారా మనకు లభ్యమవుతుంది. ప్రపంచంలో ఏ చిన్న విషయానికైనా ఏ చిన్న స్థాయికైనా అభ్యాసం లేకుండా మనము ఆ స్థాయిని మనం పొందలేము. చదువుట కాని, వ్రాయుట కాని, నడచుట కాని, తింట కాని, ఇవన్నీ కూడాను అభ్యాసం ద్వారానే మనకు లభ్యమవుతున్నాయి. ఈ అభ్యాసమును మనం ప్రథమ సోపానంగా తీసుకున్నప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి యొక్క తత్వం మనకు కొంత అర్థమవుతుంది. అయితే ఈ జ్ఞానం అనేటువంటి దాంట్లో రెండు విధములైనటువంటి జ్ఞానం ఉంటున్నాయి. ఇది భౌతికమైనటువంటి జ్ఞానం ఒకటి, ఆధ్యాత్మిక జ్ఞానం మరొకటి.
0: మానవ మే నిహిత దైవత్వ సే అవగత హోకర్ ఉసే హీ ఈశ్వర్ మాన్కర్ విశ్వాస్ కర్నే పర్ హీ జీవ కే ఇంద్రియ వ్యాపార్ ధీరే ధీరే సమాప్త హోనే కీ సంభావనా హై. శ్రేయో హీ జ్ఞానం అభ్యాసాత్. యహ జ్ఞాన్ హమే అభ్యాస్ కే ద్వారా హీ ప్రాప్త హోతా హై. సంసార్ మే కోయి ఐసా ఛోటా సా భీ విషయ నహీ హై జిసే అభ్యాస్ కే బినా ప్రాప్త కియా జా సక్తా హై. పఢనా, లిఖనా, చలనా, ఖానా ఇత్యాది హమే అభ్యాస్ సే హీ ప్రాప్త హోతే హై. ఇస్ అభ్యాస్ కో ప్రథమ సోపాన్ కే రూప్ మే లేనే పర్ హీ హమే యహ జ్ఞాన్ కుచ్ హద్ తక్ ప్రాప్త హో సక్తా హై. పరంతు యహ జ్ఞాన్ దో ప్రకార్ సే హై. ఏక్ భౌతిక జ్ఞాన్ హై ఔర్ దూసరా ఆధ్యాత్మిక జ్ఞాన్.
1: ఆధ్యాత్మిక జ్ఞానమును విజ్డమ్ అంటారు, భౌతిక జ్ఞానము నాలెడ్జ్ అంటారు. ఇక్కడ వస్తువును పరిశీలన చేయటము, విచారించటము, ఇది సామాన్యమైనటువంటి జ్ఞానం. ఈ వస్తువు యొక్క అంతర్భాగమైనటువంటి మూలాధారమును గుర్తించి ఆ మూలాధారం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటము, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది లేకుండా మనము ఈ లౌకిక జ్ఞానం అనేటువంటి దాన్ని అభ్యసించటం కానీ దానిని అందుకోవటం కానీ ఇది అసాధ్యం. దీనిని అందుకున్న విధానమే ఈ కాయము చేత ఆచరించేటువంటి సమస్త సత్కర్మలు. ఈ శరీరం అనేటువంటిదే మనకు లేకుండా ఎట్టి సాధనలు కానీ మనం చేయలేము, ఎట్టి ప్రాప్తిని కూడా మనం పొందలేము. శరీర మాధ్యం కలుధర్మ సాధకం అని ఈ కర్మ సాధనకు శరీరం అత్యవసరం.
0: ఆధ్యాత్మిక జ్ఞాన్ కో విజ్డమ్ కహతే హై ఔర్ భౌతిక జ్ఞాన్ కో నాలెడ్జ్ కహతే హై. వస్తువు కా నిరీక్షణ కర్నా, విచారనా, యహ సామాన్య జ్ఞాన్ హై. ఇన్ వస్తువు కే అంతర్నిహిత మూలాధార్ కో పహచాన్ కర్ ఉస్కే తత్వ కో సమజ్నా హీ ఆధ్యాత్మిక జ్ఞాన్ హై. ఆత్మజ్ఞాన్ కే బినా ఇస్ లౌకిక జ్ఞాన్ కా అభ్యాస్ కర్నా యా ఉసే గ్రహణ కర్ పానా అసంభవ హై. ఇసే గ్రహణ కర్నే కే సారే ప్రయత్న హీ సత్కర్మ హై. శరీర కే బినా హమ్ కిసీ భీ ప్రకార్ కే కార్య నహీ కర్ సక్తే హై, కిసీ భీ ప్రకార్ కీ ప్రాప్తి కో గ్రహణ నహీ కర్ సక్తే హై. శరీర మాధ్యమ్ ఖలు ధర్మ సాధనం. కర్మ సాధనా కే లియే శరీర్ అత్యంత ఆవశ్యక్ హై.
1: పరోపకారాత్మం ఇదం శరీరమని ఈ పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించి ఇతరులకు ఉపకారములు గావించేటువంటి విషయంలో ఈ యొక్క దేహము అత్యవసరం. చిన్నపిల్లలకు అర్థం కావాలంటే దీన్ని మరొక రీతిలో ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మనం ఎక్కడికో ఒక పిక్నిక్ అని వెళ్ళాము, అక్కడికి భోజనంకు సంబంధించినటువంటి పదార్థములు అన్ని కూడా మనం తీసుకుని వెళ్ళాము. అక్కడ భోజన సమయానికి మనం వండుకోవటానికి ప్రయత్నించాము ఒక అడవిలో. అప్పుడు మనం ఏం చేయాలి? మూడు రాళ్లను తెచ్చి పెట్టుకోవాలి. ఈ మూడు రాళ్ల పైన పాత్రను పెట్టాలి, పాత్రలో నీరు పోయాలి, ఆ నీటిలో బియ్యం వేయాలి. ఈ మూడు రాళ్ల మధ్యలో పాత్రకు కింద మనం అగ్నిని పెట్టాలి. ఈ మంటను వేయటంలో ఉండేటువంటి అర్థరాత్రం ఏమిటి? ఈ మంట ద్వారా పాత్రలో ఉండినటువంటి యొక్క బియ్యము పక్వం కావటం కోసమని. అయితే ఈ యొక్క వేడి సరాసరి బియ్యమునకు తగిలి అవి అన్నముగా తయారు కావటం లేదు. ఈ కట్టెల వేడి ఈ యొక్క పాత్రకు సోకి, పాత్ర వేడి నీళ్లకు సోకి, నీళ్ల వేడి బియ్యములకు సోకి, బియ్యము అన్నంగా మారిపోతున్నాయి.
0: పరోపకారార్థమిదం శరీరం, పవిత్ర కార్య కర్నే కే ద్వారా దూసరో కా ఉపకార్ కర్నే కే లియే శరీర్ అత్యంత ఆవశ్యక హై. छोटे बच्चों को समझ में आने के लिए इसे एक उदाहरण से बताया जा सकता है. हम किसी पिकनिक पर गए हैं, हम अपने साथ भोजन की सामग्री ले गए हैं. एक जंगल में भोजन के समय हम पकाने का प्रयत्न करते हैं, तब हमें क्या करना चाहिए? तीन पत्थर लाकर रखने चाहिए. इन तीन पत्थरों पर बर्तन रखना चाहिए. इस बर्तन में पानी डालना चाहिए. इस पानी में चावल डालना चाहिए. इन तीन पत्थरों के बीच में बर्तन के नीचे हमें आग जलानी चाहिए. इस प्रकार आग जलाने में निहित अंतरार्थ क्या है? इस आग के द्वारा बर्तन में डाले गए चावल को पकाना ही उद्देश्य है. परंतु आग सीधे चावल तक पहुंचकर भात पक नहीं रहा है. आग की आंच से बर्तन गर्म होकर, बर्तन से पानी गर्म होकर, पानी से चावल गर्म होकर भात बन रहा है.
1: అదే విధముగానే జీవిత అరణ్యము లోపల మనం ఆహార నిమిత్తమై, ఆనందమనే ఆహార నిమిత్తమై ప్రాకులాడుతున్నాం. ఇక్కడ సత్వ రజో తమో గుణములే మూడు రాళ్ళు. మన దేహమే పాత్ర, మన యొక్క ఆశలే జలము, మన కోరికలే బియ్యము. ఈ మూడు రాళ్ల మధ్యలో పాత్రకు క్రింద మనం వేసేటువంటి మంటనే జ్ఞానం. ఈ జ్ఞానం అనేటువంటి ఒక వేడి దేహమనేటువంటి పాత్ర ద్వారా మన యొక్క వాంఛలు అనేటువంటి జలమును వేడి చేసుకుని, తద్వారా మన ఆశలు అనేటువంటి దీంట్లో ఈ యొక్క బియ్యం పక్వం గావించుకొని మనము శాంతిని పొందాలి.
0: ఇసి ప్రకార హం జీవన రూపీ జంగల్ మే ఆనంద రూపీ భోజన్ కే లియే తడప రహే హై. యహాన్ సత్వ, रज और तमोगुण ही तीन पत्थर हैं. शरीर ही बर्तन है, हमारी आशाएं ही पानी हैं, हमारी इच्छाएं ही चावल है. इन तीन पत्थरों के बीच में बर्तन के नीचे जलाई जाने वाली आग ही ज्ञान है. ज्ञान रूपी अग्नि से शरीर रूपी बर्तन के माध्यम से इच्छाएं रूपी पानी गर्म होकर, आशाएं रूपी चावल पकाकर శాంతి ప్రాప్త కర్నీ చాహియే.
1: కనుక ఈ జ్ఞానం అనేటువంటిది సరాసరి మనకు హృదయానికి చిక్కుటకు కాని దప్పుటకు కాని వీలు కాదు. ఇది దేహం ద్వారా, భావముల ద్వారా మన యొక్క కోరికలను వశము గావించుకోవాలి. క్రమక్రమేణ ఈ కోరికలను మనము అదుపులో పెట్టుకోవటమే ఇది సరి అయినటువంటి జ్ఞానములకు అర్థం. ఈ ఇంద్రియములను నిగ్రహించుకోవటం చేత, కోరికలను అదుపులో పెట్టుకోవటం చేతనే కర్మ ఫలత్యాగంగా సహజంగా మార్పులు కలుగుతుంటాయి. కర్మ యొక్క ఫలత్యాగం చేయటకు ఎవరికి కూడా సాధ్యం కాదు. ఫలము ఉండనే ఉన్నది. మా ఫలేషు అని చెప్పింది కానీ నా ఫలేషు అని చెప్పలేదు. కనుక ఫలితము ఉన్నది. అయితే ఫలిత నిమిత్తమై నీవు కర్మలు ఆచరించద్దు. నీ కర్తవ్యంగా నీవు భావించి కర్మలు ఆచరించు.
0: ज्ञान के सीधे तौर पर हमारे हृदय की पकड़ में आने या प्राप्त होने की संभावना नहीं है. देह के द्वारा और भावनाओं के द्वारा हमें अपनी इच्छाओं को भस्म करना चाहिए. इन इच्छाओं को धीरे धीरे नियंत्रण में रखने का अर्थ ही ध्यान है. इंद्रियों को नियंत्रण में रखने और इच्छाओं को वश में करने के कारण कर्मफल त्याग के रूप में अनेक परिवर्तन सहज में ही घटित हो रहे हैं. कर्मफल का त्याग करना किसी के लिए संभव नहीं है. फल है, मां फलेशु कहा गया है, न फलेशु नहीं कहा गया है. अतः फल है, परंतु तुम फल के लिए कर्मों का आचरण मत करो, बल्कि अपना कर्तव्य मानकर कर्मों का आचरण करो.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు వాంఛలు వచ్చినప్పటికీ దానిని స్వీకరించటంలో తప్పు లేదు. కర్మఫలమును త్యజించమని కాని లేక కర్మఫలము ఉండదని కాని గీత బోధించలేదు. ఈ కర్మఫల త్యాగమును సరిగా అర్థం చేసుకుని లేక అనేక మంది కర్మనే త్యాగం చేస్తున్నారు. ఈ కర్మ ఎంతవరకు ఉంటుండాలి? వంటలు అయ్యేంత వరకే కట్టెలతో మనకు అవసరం. వంట పరిపక్వం అయిన తర్వాత కట్టెలు మనకు అక్కరలేదు. అయితే కర్మ యొక్క రహస్యాన్ని కానీ కర్మ ఫలితం యొక్క రహస్యాన్ని కానీ గుర్తించేంత వరకే మనకు ఈ కర్తవ్యములు అత్యవసరం.
0: కర్తవ్య కా నిర్వహణ కర్తే సమయ इच्छाओं के उत्पन्न होने पर उन्हें स्वीकारने में कोई गलती नहीं है. कर्मफल का त्याग करो या कर्मफल नहीं होगा, गीता ने ऐसा उपदेश नहीं दिया. कई लोग इस कर्मफल त्याग को सही ढंग से नहीं समझ पाने के कारण कर्म को ही त्याग दे रहे हैं. फिर यह कर्म कब तक? खाना बनने तक ही जलावन से हमारा काम है. खाना बन जाने के बाद हमें जलावन नहीं चाहिए. कर्म और कर्मफल के रहस्य से अवगत होने तक ही कर्म आवश्यक है.
1: कनुक कर्म फल त्यागमनक कानी कर्म त्यागमनक कानी ज्ञानाभिवृद्धि कानी ज्ञानमनक कानी अन्निंटिकिनी प्रेमने प्रदानम. इक्कड शील सदाचारम उन्नारु. ఇదియే సత్యమునకు ప్రకటించేటువంటి యొక్క గుర్తులు. సత్యము కాని శాంతి కాని ధర్మము కాని ప్రత్యేకంగా లేవు. ఇవన్నీ కూడా ప్రేమపైననే ఆధారపడి ఉంటున్నవి. ప్రేమ మానవుని యొక్క ఆలోచనలో చేరినప్పుడు అది సత్యరూపాన్ని ధరిస్తుంది. ప్రేమ ఆచరణ రూపంలో ధరించినప్పుడు అది ధర్మమవుతుంది. ప్రేమను అర్థం చేసుకున్నప్పుడే అది శాంతి అవుతుంది. ప్రేమ యొక్క అర్థమే ఇది శాంతి. ప్రేమ యొక్క ఆచరణే ధర్మం. ప్రేమ యొక్క ఆలోచనే ఇది సత్యం. ప్రేమను తలంచుతూ పోయినప్పుడే నాన్ వైలెన్స్ అహింసగా మారిపోతుంది. కనుక సత్య ధర్మ శాంతి అహింసలకు నాలుగింటి కొను అంతర్వాహినిగా ప్రవహించేటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే. ఇట్టి ప్రేమను అభివృద్ధిగా ఉంచుకొని నన్ను చేరమనియే ఈ యొక్క బుద్ధి యోగము బోధిస్తూ వచ్చాడు భక్తి జ్ఞానంలో. కనుక ప్రియుడై ప్రేమతో దైవమును పొందేటువంటి మార్గమునకు ఈ యొక్క ప్రేమతత్వమునే పెంచుకోమని కూడాను శాసించాడు.
0: కర్మఫల్ కే త్యాగ్, కర్మ కే త్యాగ్, జ్ఞాన్ కీ వృద్ధి, ధ్యాన్, ఇన్ సబ్ కే లియే ప్రేమ హీ ప్రధాన హై. यहां शील और सदाचार कहा गया है. यही सत्य को प्रकट करने वाले चिन्ह हैं. सत्य, शांति और धर्म ये अलग से नहीं हैं. ये सब प्रेम पर ही आधारित हैं. प्रेम के विचार में सम्मिलित होने पर वह सत्य का रूप धारण करता है. प्रेम जब आचरण में सम्मिलित होता है तब वही धर्म होता है. प्रेम को समझे जाने पर वह शांति होता है. प्रेम का अर्थ ही शांति है. प्रेम का आचरण ही धर्म है. प्रेम का विचार ही सत्य है. प्रेम का चिंतन करते रहने पर वही नॉन वायलेंस अर्थात अहिंसा हो जाता है. इसलिए सत्य, धर्म, शांति, अहिंसा इन चारों में अंतरवाहिनी के रूप में प्रेम ही प्रवाहित है. इस प्रेम को बढ़ाते हुए मुझ में ऐक्य हो ऐसा उपदेश बुद्ध योग में दिया गया है. अतः यह आदेश दिया गया है कि प्रिय बनकर सप्रेम ईश्वर को पाने हेतु प्रेम को बढ़ाते ही रहो.
1: भक्तुडा नी चेतुलु चिन्नवि, ई रेंडु चिन्न चेतुलतो నా సేవను ఆచరించు. నీ యొక్క కన్నులు చాలా చిన్నది, నా సృష్టి యొక్క ఇది చాలా గొప్పది. ఇంత విశాలమైనటువంటి యొక్క జగత్తును నీ చిన్న రెండు కన్నుల ద్వారా చూస్తున్నావు. నీ చెవులు రెండు చిన్నవి, ఈ రెండు చెవుల ద్వారా నా యొక్క వాణిని శ్రవణము చేయమన్నాడు. నీ రెండు చిన్న పాదములు నా సమీపమునకు ప్రయాణం సల్పమన్నాడు. పాదములు రెండు కూడాను సన్నిధికి వచ్చినంత మాత్రం నా ప్రయోజనం లేదు. రెండు చిన్న కన్నుల ద్వారా విశాలమైనటువంటి యొక్క జగత్తును చూసినంత మాత్రం నా ప్రయోజనం లేదు. రెండు చిన్న చేతుల ద్వారా నా సేవలు కలిపినంత మాత్రం నా ప్రయోజనం లేదు. రెండు చిన్న చెవుల ద్వారా నా వాణిని ఆలకించి ప్రయోజనం లేదు. కానీ ఒక్క హృదయం ఉన్నది, ఆ ఒక్క హృదయంలో నన్ను ప్రవేశపెట్టుకుంటేవా ఈ యొక్క కర్మలు ఏమాత్రం కూడా నీకు అక్కరలేదన్నాడు.
0: ఈశ్వరునే కహా, భక్త్ తుమ్హారే హాత్ ఛోటే హై, ఇన్ దో ఛోటే హాథో సే మేరీ సేవా కర్ రహే హో. తుమ్హారీ ఆంఖే బహుత్ ఛోటీ హై, మేరీ సృష్టి బహుత్ మహాన్ హై. ఇతనే విశాల్ జగత్ కో అప్నీ ఇన్ దో ఛోటీ ఆంఖో సే దేఖ్ రహే హో. తుమ్హారే కాన్ బహుత్ ఛోటే హై, ఇన్ కానో సే మేరీ వాణీ కా శ్రవణ కర్ రహే హో. తుమ్హారే దో ఛోటే చరణో సే మేరే సమీప పహుంచనే కీ యాత్రా కర్ రహే హో. చరణో కే సమీప పహుంచనే మాత్ర సే కోయి ప్రయోజన నహీ హై. దో ఛోటీ ఆంఖో సే విశాల్ జగత్ కో దేఖనే మాత్ర సే కోయి ప్రయోజన నహీ హై. దో ఛోటే హాథో సే మేరీ సేవా కర్నే మాత్ర సే కోయి ప్రయోజన నహీ హై. దో ఛోటే కానో సే మేరీ వాణీ సుననే మాత్ర సే కోయి ప్రయోజన నహీ హై. పరంతు ఏక హృదయ హై, ఉస్ హృదయ మే ముజే ప్రవిష్ట కరాఓగే తో యే కర్మ తుమ్హారే లియే బిల్కుల్ ఆవశ్యక్ నహీ హై.
1: ఈ చేతులు, చెవులు, కన్నులు, నోరు ఇవన్నీ కూడాను కేవలము మానసిక సంబంధమైనటువంటి వృత్తులను అరికట్టుకునేటువంటి మార్గములు. కానీ హృదయములో ప్రవేశించిన తరువాత ఆ ఇంద్రియము తమంతకు తామే స్తంభించిపోతాయి. కనుక కర్మ ఫలత్యాగం కోసం మన ప్రత్యేకమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు. భక్తి మామే ప్రియో నరహ, నా యొక్క భక్తుడే నన్ను స్మరించుచు, నన్ను చింతించుచు, నన్ను ధ్యానించుచు, నా యొక్క చింతన ఎందే నీవు నిమగ్నుడైనప్పుడు సర్వము కూడాను నేనే చూచుకుంటానన్నాడు. దీనికి దృఢ నిశ్చయ అన్నాడు. దృఢ నిశ్చయుడు కావాలి.
0: ये हाथ, कान, आंखें, मुंह, ये सब मानसिक प्रवृत्तियों को वश में करने के मार्ग हैं, परंतु हृदय में प्रवेश करते ही ये इंद्रिय अपने आप स्तंभित हो जाएंगी. अतः कर्म फल त्याग के लिए हमें विशेषतः कोई साधनाएं करने की आवश्यकता नहीं है. भक्ति माम में प्रियो नरह, श्री कृष्ण ने कहा, मेरा भक्त होकर मेरा स्मरण करते हुए, मेरा चिंतन करते हुए, मेरा ध्यान करते हुए, मेरे चिंतन में निमग्न होने पर सब कुछ मैं ही संभालूंगा. दृढ़ निश्चय कहा, दृढ़ निश्चय वाला होना चाहिए.
1: పరిపూర్ణమైనటువంటి నమ్మకమే లేకుండా మనము ఈ పవిత్రమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకోలేము. భగవంతుడు పరిపూర్ణుడు. అట్టి పరిపూర్ణుని పొందాలనుకున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి మనస్సును మనం అభివృద్ధిపరచుకోవాలి, పరిపూర్ణ విశ్వాసమును పెంచుకోవాలి. అతని పరిపూర్ణుడై నీవు అపరిపూర్ణుడైనప్పుడు ఇవి రెండింటికి నీ ఏమాత్రమో పొత్తు కుదరదు. పరిపూర్ణుని పొందేటువంటి యొక్క మార్గములో పరిపూర్ణమైనటువంటి యొక్క భావమునే మనం సల్పకుండినా మనము భగవద్రోహులుగా మారిపోతాం. భగవంతుని యొక్క సర్వద్ధత్వమునకు, సర్వవ్యాపకత్వమునకు, సర్వశక్తిత్వమునకు మనం కళంకం కలిగించినటువంటి వారం అవుతాం. కనుక నీవు చింతించేటువంటి చింతన కూడాను పరిపూర్ణ హృదయుడే చింతించాలి. పరిపూర్ణ ప్రేమతో అతన్ని చెంత చేరాలి. భజతాం ప్రియో అనగా భజించినటువంటి వానికి ప్రియుడిగా తాను పొందుతాడు.
0: పరిపూర్ణ విశ్వాస్ కే నా హోనే పర్ హమ్ ఇస్ పవిత్ర ఆనంద్ కో ప్రాప్త నహీ కర్ సక్తే హై. ఈశ్వర్ పరిపూర్ణ హై, పరిపూర్ణ కో పానా హై తో హమే పరిపూర్ణ మన్ కో వికసిత్ కర్నా హై. పరిపూర్ణ విశ్వాస్ కో బఢానా చాహియే. उसके परिपूर्ण और तुम्हारे अपरिपूर्ण होने पर दोनों में स्नेह संभव नहीं है. परिपूर्ण को पाने के मार्ग में हम परिपूर्ण भावनाओं को विकसित नहीं करते हैं तो हम दैवद्रोही बन जाते हैं. ईश्वर की सर्वज्ञता, सर्वव्यापकता, सर्वशक्तिमत्ता को कलंक लगाने वाले बन जाते हैं. इसलिए तुम्हारा चिंतन भी परिपूर्ण हृदय से होना चाहिए. पूर्ण प्रेम के साथ उसके निकट पहुंचना चाहिए। भजताम प्रियो, अर्थात भजने वाले के लिए वह प्रिय हो जाता है।
1: अद्वेष्टा सर्वभूतानां, ఎవ్వరికూడను మనము ద్వేషించరాదు. ఇలాంటి సద్భావములతో 64 లక్షములు అనగా విద్యలు కూడినటువంటి యొక్క సాధకుడే నాకు మహాప్రియుడని కూడాను గీత బోధిస్తూ వచ్చింది. ఈ 64 గుణములు కూడాను మానవుడి యందు పరిపూర్ణతగా ఉంటున్నవి. అయితే ఈ పరిపూర్ణత్వాన్ని గుర్తించుకోవడానికి తగినటువంటి కృషి చల్పటం లేదు. సామాన్యమైనటువంటి లౌకిక కార్యములు ఎండే, లౌకిక కర్మలు ఎండే మన కాలము వ్యర్థం గావించుకుంటూ పోతున్నాం. ఇది విశేష కర్మలు ఎందు కూడాను కొంతవరకు ప్రవేశించాలి. దానిని అంతర్బహిర్ సర్వవ్యాప్య నారాయణ అని మనము బహిర్ముఖములో ఆచరించేటువంటి యొక్క చింతనలు కాని కర్మలు కాని అంతర్ముఖంలో కూడాను దానిని ప్రవేశపెట్టాలి. అప్పుడే రెండింటి యొక్క ఏకత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. దీనిని అర్థం గావించుకున్నప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
0: अद्वेष्टा सर्वभूतानाम, हमें किसी से द्वेष नहीं करना चाहिए. गीता ने उपदेश दिया कि ऐसी सद्भावनाओं के साथ 64 विद्याएं सीखा हुआ साधक ही मेरे लिए प्रिय है. इन 64 विद्याओं के होते हुए भी परिपूर्णता को पहचानने के प्रयत्न नहीं कर रहा है. सामान्य लौकिक कार्यों में ही समय व्यर्थ करते जा रहे हैं. अतः विशेष कार्यों में भी प्रवेश करना चाहिए. अंतर बहिश्च तत्सर्वम व्याप्य नारायण स्थितः, हम बाह्य में जो चिंतन और कार्य करते हैं वे अंतर्मुख होने चाहिए, तभी हमें दोनों की एकता समझ में आएगी. इसे समझने पर ही हमारा जीवन सार्थक होगा.
1: ఈ భక్తి యోగంలో ప్రేమనే ప్రధానమనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి. సత్యం కేవలం చెప్పటం మాత్రమే కాదు, ఇది కేవలం పలుకుతో మాత్రమే అంత్యమవుతుంది. ఇది తలంపుతో కూడాను లీనం కావాలి. నిరంతరం కూడాను ఆలోచనలో నిమగ్నుడైపోవాలి. ప్రేమతో ఆలోచన చేసినప్పుడే మనకు సహజమైనటువంటి సత్యము ఆవిర్భవిస్తుంది. ప్రేమతో ఆచరించినప్పుడే ఇది సరి అయినటువంటి ధర్మంగా రూపొందుతుంది. ప్రేమతో మనం అర్థం చేసుకున్నప్పుడే ఇది పరమశాంతిని బోధిస్తుంది. కనుక శాంతికి ప్రేమనే పుట్టినిల్లు, సత్యమునకు ప్రేమనే పుట్టినిల్లు, ధర్మమునకు ప్రేమనే పుట్టినిల్లు, అహింసకు కూడాను ప్రేమనే పుట్టినిల్లు. కనుకనే ప్రేమనే సర్వస్వము, ప్రేమనే దైవము, దైవమే ప్రేమ. కనుక మన ప్రేమను పెంచుకొని మనం అల్పజ్ఞులుగా ఉండినటువంటి యొక్క స్వరూపాన్ని అఖండత్వంగా మార్చుకుని తల్లీనం కావడానికి తగిన కృషి చేయమని బోధించటమే ఈ యొక్క భక్తి యోగం యొక్క సారాంశం.
0: అతః హమే ఇస్ సత్య పర్ విశ్వాస్ కర్నా చాహియే కి భక్తి యోగ మే ప్రేమ హీ ప్రధాన హై. సత్య కహనా హీ కాఫీ నహీ, వహ శబ్ద సే హీ అంత హో జాయేగా. ఇస్ విచార్ మే భీ లీన్ హో జానా చాహియే, निरंतर विचारों में निमग्न हो जाना चाहिए. प्रेम से विचारने पर ही सहज सत्य उत्पन्न होगा. प्रेम से इसका आचरण करने पर ही यह सही धर्म में रूपायित होगा. प्रेम से इसे समझने पर ही यह परम शांति का उपदेश देगा. अतः प्रेम ही शांति का मायका है, सत्य का मायका भी प्रेम ही है, धर्म का मायका भी प्रेम ही है, और अहिंसा का मायका भी प्रेम ही है. अतः प्रेम ही सर्वस्व है, प्रेम ही ईश्वर है, ईश्वर ही प्रेम है. अतः प्रेम को बढ़ाते हुए अल्पज्ञता में निहित स्वरूप को अखंड में परिवर्तित कर उसमें लीन हो जाने के लिए आवश्यक प्रयत्न करने का उपदेश देना ही इस भक्ति योग का सारांश है. उपसंहार. भगवान बाबा ने अपने इस अमृत तुल्य प्रवचन में सिद्ध किया कि प्रेम के महत्व से अवगत होकर उसका आचरण करने में ही जीवन की सार्थकता है. स्वामी ने कहा कि प्रेम और भक्ति भिन्न भिन्न नहीं है. श्री कृष्ण ने अर्जुन को और रामकृष्ण परमहंस ने विवेकानंद को जो उपदेश दिया वह इसी प्रेम का सारभूत तत्व है. इस प्रवचन में स्वामी ने जोर देकर कहा कि तथ्यों से अवगत होने में कोई प्रयोजन नहीं है, प्रत्युत भक्त को उन तथ्यों का आचरण कर लाभान्वित होना चाहिए। अंततः स्वामी ने कहा कि दासोहम से सोहम और सामान्य भक्ति से पराभक्ति तक पहुंचना ही भक्त का परम कर्तव्य है, जिसके लिए उसे प्रदत्त इस शरीर को एक प्रभावपूर्ण उपकरण के रूप में उपयोग करना चाहिए। अस्तु।
2: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 10 अगस्त 1984 को दिया गया प्रवचन सुना।
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
4: Prema Swarupular.
5: Embodiments of love.
4: Shanti ni lopalu unnadi kani bayata ledu.
5: Peace is within, not outside.
4: Outside no peace, only pieces.
6: Dear listener, Saidam and greetings from Prashanti Nilayam. Welcome to our program, Outside, Inside, Deep Inside. This is a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishu Prushti, and today's episode was first broadcast in March 2023.

0: స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతిని లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్ నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి మానవుడు తన యొక్క భౌతిక పరిస్థితి ఎందు మాత్రమే తన కాలమును జీవితమును గడుపుచున్నాడు.
1: మ్యాన్ టుడే ఈజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ అండ్ ఎఫర్ట్ థింకింగ్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: శరీర అభిమానము చేత దివ్యమైనటువంటి తన సస్వరూపాన్ని విస్మరించి భౌతికమైన లౌకికమైన ప్రాప్తికి సంబంధములో తాను మునిగి అనేక అవస్థలకు గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్ హీ ఫర్గెట్స్ హిస్ డివైన్ ఇన్నేట్ నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ స్పెండ్స్ టైమ్ ఇన్ దిస్ వరల్డ్లీ ఎఫిమరల్ ట్రాన్షియంట్ వరల్డ్లీ ఫీల్డ్.
0: ప్రతి రంగమునందులో ప్రతి మానవుడు కూడాను దేహమునే ప్రధానమైనటువంటి లక్ష్యం ఉంచుకొని అదియే తన యొక్క ధ్యేయముగా భావించి కాలమును గడుపుతున్నాడు.
1: మ్యాన్ ఇస్ స్పెండింగ్ టైమ్ థింకింగ్ దట్ ద బాడీ ఈజ్ పర్మనెంట్ అండ్ ద బాడీ ఈజ్ ది ఎయిమ్ అండ్ ద గోల్ ఇన్ లైఫ్.
0: దీనికి నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి కూడాను అనుభవించేటువంటి అనుభూతులు అనేకంగా ఉంటున్నాయి.
1: These are the daily experiences of every one of us which are varied.
0: Yavarena eduti vyakti vachi aya nee evaru ani prashninchinappudu dehaabhimanam cheta dehamunaku pettinatundi perunu parichayam gaavinchukuntu nenu ramayya krishnayya ani tanache peru che parichayam gaavinchukuntunnadu.
1: If anyone asks you who are you, you identify your body and introduce yourself as Ramaya and Krishnaya, which is christened given to you.
0: Inka kontha lotuluku dige prashninchinappudu nenu doctor, nenu lawyer, nenu vidyarthi, nenu vyavsayakudu ani taanu chese vrittula peru cheta taanu parichayam gaavinchukuntunnadu.
1: If we just ask him again, he would be replying that he is a doctor, that he is a lawyer, he is a student, a farmer, basing on vocation, profession.
0: ఇంకా కొంత లోతును చూచి ప్రశ్నించినప్పుడు నేను అమెరికను, నేను ఇండియను, నేను పాకిస్తాను, నేను జర్మనీ, నేను జపాను అని తన దేశమును గురించి తాను పరిచయం గావించుకుంటున్నాడు.
1: ఇఫ్ యూ క్వశ్చన్ హిమ్ డీపా, హీ వుడ్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ అమెరికన్, ఇండియన్, పాకిస్తానీ, జర్మన్ అండ్ జపానీస్.
0: నిజముగా ఈ పరిచయాన్ని బట్టి మనం విచారించినప్పుడు ఇవి ఏది కూడా సత్యము కాదు.
1: In fact, if we investigate, none of these answers are true.
0: Ramayya Krishnayya tallidandrulu dehamunaku pettinatundi peru maatrame kaani taanu aa peruku sambandhinchinavu kaadu.
1: Ramayya and Lakshmaya are the names given to you by your parents, and you are not the name.
0: Taanu chesetundi vruttulu kudanu tana yokka vruttunu puraskarinchukoni taanu parichayam gaavinchukuntunnadu kaani vrutti taanu kaadu.
1: You introduce yourself basing on the profession, and you are not the profession anyway.
0: Aithe ee jababulu edi kudanu satyam kaadu.
1: None of these answers are true.
0: Edi satyam?
1: What is truth?
0: Nenu aatma aneetvanti swasvaroopame pradhanamaitvanti pramanam.
1: The main answer is that your aatma, the eternal self,
0: itti tana swasvaroopanni vismarinchi bhautika laukika praaptamainatundi vruttulunu పేర్లను దేశాన్ని మాత్రము తాను ప్రకటించుకుంటున్నాడు.
1: దిస్ ట్రూ నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ ఇస్ ఫర్గాటన్ బట్ ది రిప్లైస్ ఆర్ బేస్డ్ ఆన్ దిస్ వరల్డ్లీ నేచర్.
0: దీనిని బట్టి ప్రతి మానవుడు కూడాను తన వృత్తిని ఆధారం చేసుకుని తన దేశమునకు పెట్టినటువంటి పేర్లను ఆధారం చేసుకుని తన దేశమును ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాడే కాని ఆత్మను ఆధారం చేసుకుని బ్రతకటం లేదు.
1: దేర్ఫోర్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ వన్ స్పెండ్స్ లైఫ్ depending on the profession, the country where he lives, and with the name. But ee
0: sambandham ekka unnadanaga car driver vachi car drive chestunnappudu car taanu kaadu kada.
1: When the car driver drives the car, he is not the car anyway.
0: Car veru, driver veru.
1: Car is separate from the driver.
0: Kare neenani ee ekka murkudu kodanu cheppadu.
1: No fool identifies himself with the car.
0: Idi naa car, నేను డ్రైవ్ చేసేవాడిని అంటాడు.
1: దిస్ ఇస్ మై కార్ అండ్ ఐ డ్రైవ్ దిస్.
0: అదే విధముగానే దేహం ఒక కారు వంటిది.
1: లైక్ వైజ్ బాడీ ఇస్ ద కార్.
0: దీన్ని డ్రైవ్ చేసేటువంటి ఆత్మ నీవు.
1: ఐఎమ్ దట్ ఆత్మ దట్ డ్రైవ్స్ దిస్ కార్.
0: కానీ నీవు డ్రైవర్ అనేటువంటి ఒక సత్యాన్ని విస్మరించి కారునే లక్ష్యం నందించుకొని కారే నేనని భావిస్తున్నావు వెర్రివాడే.
1: But most of the people today, like foolish people, identify themselves with the car, forgetting they are the driver.
0: ఇది ఏ సత్యాన్ని గాయత్రి మంత్రమునందు సుస్పష్టంగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
1: This truth is completely revealed, absolutely very clear in Gayatri Mantra.
0: Deha Bujyadi Dasoham. Aya, నేను దేహ సంబంధమైనటువంటి విషయం లోపల నేను ఒక మెటీరియల్ అనగా ఒక విధమైనటువంటి పదార్థం వంటి వాడను, నేను ఒక దాసుడను.
1: From the point of the body and the slave to this body, which is the matter.
0: జీవ బుద్ధ్యాది తదంశః. జీవబుద్ధితో నేను చూసినప్పుడు దాని యొక్క అంశమునే నేను.
1: When I look from the standpoint of the individual and the spark.
0: ఆత్మబుద్ధ్యాది త్వమేవాహం. ఆత్మబుద్ధితో చూసినప్పుడు నీవే నేను, నేనే నీవు.
1: From the standpoint of Atma, the spirit, I am you and you are me.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మూడు విధములైనటువంటి ఒక స్వరూపాన్ని ధరించి ఉన్నాడు.
1: Likewise, every man has put up himself three forms.
0: కనుకనే మన జీవితము మూడు అంతస్తుల మేడ.
1: Therefore, our life is a mansion with three stories.
0: ఈ బ్రహ్మచర్యం అనేటువంటిది భద్రమైనటువంటి పునాది వంటిది.
1: The state of brahmacharya, celibacy is the foundation.
0: దీని తరువాతనే గృహస్థ ధర్మమని ఫస్ట్ ఫ్లోర్ కడుతున్నాము.
1: On this is laid down the first floor of the householder.
0: కానీ దాని తరువాత వానప్రస్థము అనేటువంటి సెకండ్ ఫ్లోర్ కడుతున్నాము.
1: The second floor వానప్రస్థ, retirement is built.
0: తదుపరి సన్యాసం అని మూడవ అంతస్తు.
1: The third one is that of self-effacement, abnegation.
0: గృహస్థ వానప్రస్థ సన్యాసం అనేటువంటి భవనమునకు బ్రహ్మచర్యమే పునాది.
1: Therefore, for all the stages of household, the retirement and of renunciation, brahmacharya is the foundation.
0: పునాది యొక్క భద్రతను పురస్కరించుకునియే మిగిలినటువంటి భవనములన్నీ కూడాను క్షేమంగా ఉంటాయి.
1: Basing on the strength of the foundation, rest of the story is rest.
0: కనుక బ్రహ్మచర్యం అనేటువంటి పునాది చాలా భద్రమైనటువంటిది, అన్నిటికీ ఆధారమైనటువంటిది.
1: Therefore, the stage of celibacy, brahmacharya, it should be very strong.
0: ఇట్టి ఆధారాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు.
1: Man is forgetting the such foundation today.
0: భవనాన్ని చూచి ఆనందిస్తున్నాడు.
1: He is happy about the mansion built.
0: పునాది భద్రమైనటువంటి భవనం ఏనాడు కూలిపోతుందో.
1: The building without proper foundation is bound to collapse.
0: చెట్టును చూచి ఫలమును చూచి నీవు ఆనందిస్తే వేర్ల యొక్క బలమును చూచి నీవు ఆనందించాలి.
1: యు ఆర్ హ్యాపీ అబౌట్ ది ట్రీ అండ్ ద ఫ్రూట్స్, దెన్ హౌ అబౌట్ ద రూట్స్.
0: కనుకనే కనిపించే భవనమునకు పునాదులు కనిపించినటువంటివి.
1: దేర్ఫోర్ ద మ్యాన్షన్ విచ్ ఇస్ అపారెంట్, ద ఫౌండేషన్ ఇస్ నాట్.
0: కనిపించే వృక్షమునకు కనిపించినటువంటి వేర్లు ఆధారము.
1: ఫర్ ది కాన్స్పిక్యుయస్ ట్రీ ద హిడెన్ రూట్స్ ఆర్ ద ఫౌండేషన్.
0: అదే విధంగానే కనిపించేటువంటి ఈ దేహమునకు కనిపించినటువంటి ప్రాణము ఆధారము.
1: Therefore, the body which is apparent, life is not apparent as the foundation.
0: ప్రాణమునకు స్వరూపం లేదు.
1: Life has no form.
0: కానీ దేహమునకు స్వరూపం ఉన్నది.
1: The body has a form.
0: అయితే ఈ ప్రాణమునకు తగినటువంటి శక్తి సామర్థ్యం అందించేటువంటి ఒక ఆత్మతత్వం ఒకటి ఉంటుండాలి.
1: However, all the strength and capacities to this life are given by Atma.
0: దాని యొక్క శక్తి సామర్థ్యముల చేతనే ప్రాణము ఈ దేహములో చేరి దేహమును కదిలిస్తూ ఉంటుండాలి.
1: Because of that power of Atma, it is only this life principle that works.
0: దేహం కేవలం జడమైనటువంటిది.
1: Body is inert.
0: కొన్ని పదార్థముల యొక్క చేరిక అయినటువంటిది.
1: It is a combination of matter.
0: కనుకనే ఈ గాయత్రి మంత్రమందు ఓం భూర్భువస్సువః, భూర్భువస్సువః, భూర్ అనగా భూలోకమని, భూర్లోకమని, స్వర్గలోకమని, ఎక్కడో ఉన్నామని మనం భ్రమిస్తున్నాము.
1: We are deluded with the feeling that these three are different worlds, the earth and the heaven and so on.
0: భూర్ అనగా ఈ యొక్క శరీరమే.
1: భూర్ మీన్స్ ఇస్ ద బాడీ.
0: ఇదే పంచభౌతికమైనటువంటి శరీరము.
1: ఇస్ ద వన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభౌతికమైనటువంటి శరీరమే ప్రకృతి.
1: దిస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ ద నేచర్.
0: కనుక దేహమునకు దేశమునకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ బాడీ అండ్ ద నేచర్.
0: దేశములో ఏ విధమైనటువంటి పంచభూతములు ఉన్నావో అవే పంచభూతములు దేహమునందు కూడా ఉంటున్నవి.
1: యాజ్ ది ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద నేచర్, దే ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద బాడీ.
0: కనుక భూ అనగా దేహమే.
1: దేర్ఫోర్ భూ ఇస్ ద బాడీ.
0: భూవః,
1: భూవః
0: ఏమిటిది?
1: వాట్స్ దాట్
0: అనగా ఈ దేహమును కదిలించేటువంటి యొక్క ప్రాణశక్తియే, అది ఏ ఒక భూ.
1: ద పల్సేటరీ యాక్టివిటీ బిహైండ్ ద బాడీ ఇస్ ద లైఫ్ ఫోర్స్.
0: ఈ ప్రాణశక్తి ఉండినప్పటికీ జ్ఞానమే లేకుండినా ఈ దేహము ఏమాత్రము ఉపయోగం కాదు.
1: Though the life force may be present without awareness, it is useless.
0: దీనిని పరిష్కరించుకుని ఈ వేదములు ప్రజ్ఞానం బ్రహ్మానింది.
1: Basing on this Veda said, awareness is Brahman.
0: Not constant integrated.
1: Constant integrated awareness.
0: కనుక ఈ ప్రజ్ఞానం అనేటువంటి బ్రహ్మతత్వము ఉండటం చేతనే ఈ దేహము ఒక విధమైనటువంటి ప్రాణంతో చెలిస్తూ ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ద బాడీ ఫంక్షన్స్ విత్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: కనుకని ఈ పాంచభౌతికమైనటువంటి దేహము మెటీరియలైజేషన్.
1: దేర్ఫోర్ దిస్ బాడీ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ మెటీరియలైజేషన్.
0: దీనిని ఆడించేటువంటి యొక్క ప్రాణశక్తి అదే వైబ్రేషన్.
1: ద పల్సేటరీ యాక్టివిటీ లైఫ్ ప్రిన్సిపల్ ఇస్ ద వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ కు తగినటువంటి శక్తి సామర్థ్యం అందించేటువంటి రేడియేషన్ అదే జ్ఞానం.
1: The power behind the vibration is radiation, which is constant integrated awareness.
0: దేహము ప్రాణము జ్ఞానము మూడు కూడా మన యందే ఉంటున్నావు కానీ మనకంటే మించి వేరే ఒక చోట లేదు.
1: Therefore, the body, the life and atma are within us, not separate.
0: యావత్ ప్రపంచమంతా కూడా మన యందే లీనమై ఉంటున్నది.
1: The whole world is within us.
0: అందువలనే మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాము, శబ్దమును వినగలుగుతున్నాము, విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాము.
1: For that reason, you are able to see this world, listen to many of the sounds and understand.
0: శక్తి శక్తి కూడా మనయందే ఉంటున్నది.
1: Every faculty is within us.
0: మనకంటే మించినటువంటి శక్తి ఈ జగత్తులో మరొకటి లేదు.
1: There is no other power apart from us.
0: Reflection of the inner being. లోపల ఉన్నటువంటిది మనకు ప్రత్యక్షంగా గోచరమవుతుంటాయి.
1: This is the reflection of the inner being.
0: ఇది బయట నుంచి ఎక్కడ నుంచినో రాలేదు.
1: Is not the one originated out of the exterior.
0: అన్ని తనయందే ఉంటున్నవి.
1: So everything is within.
0: కనుక మానవత్వం అనగా ఇది నిజమైన దైవత్వము అని.
1: Human life is the true divinity.
0: దీనిని పురస్కరించుకునే వేదము దైవం మానుష రూపేణ అని.
1: Basing on this Veda said, God is in human
0: form. ప్రతి మానవుడు కూడా దైవ స్వరూపుడే.
1: Every human is divine.
0: కానీ దేహాభిమానం చేత తాను మానవుడిగా భ్రమిస్తున్నాడు.
1: Because of body feeling, he considers himself a human.
0: కానీ ఈ దేహం అనేటువంటి దానికి కదలికనిచ్చేటువంటి ప్రాణశక్తి ఎక్కడిది?
1: Where from you get this life force which
0: ఈ ప్రాణశక్తిని ఎవరు దీన్ని ప్రసాదించారు?
1: Whose gift is this wisdom?
0: అది ఆత్మశక్తి.
1: That is the power of Atma.
0: కనుకనే ఆత్మశక్తిని ఆధారం చేసుకుని ప్రాణశక్తి ఈ దేహశక్తిని అన్ని రకములుగా పనులను చేస్తున్నది.
1: Therefore the atmic power is responsible for the life principle which acts through the body.
0: గాయత్రి అనగా ఎవరది? గాయత్రి గాయత్రి అనుకుంటున్నారు.
1: యు థింక్ ఆఫ్ గాయత్రి.
0: కానీ ఇది ఒక దేవత కాదు.
1: Not a deity.
0: గాయత్రి చాందసం మాత. వేదముల యొక్క రసస్వరూపమే గాయత్రి.
1: గాయత్రి ఇస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ వేద.
0: ఎసెన్స్ ఆఫ్ వేదాస్.
1: ఎసెన్స్ ఆఫ్ వేదాస్.
0: కనుక ఆ గాయత్రి అనేటువంటి నాలుగు వేదముల యొక్క సారము.
1: ఇట్ ది ఎసెన్స్ ఆఫ్ ఫోర్ వేదాస్.
0: ఎక్కడ ఉంటున్నది?
1: Where does it
0: present? Gayatri Trayatri Gayatri. ఎక్కడ నీవు స్మరిస్తున్నావు అక్కడంత ఉంటుండాలి.
1: Wherever you chant it is present there.
0: అయితే ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నాయి.
1: This Gayatri has three names.
0: గాయత్రి సావిత్రి సరస్వతి అని.
1: గాయత్రి సావిత్రి సరస్వతి.
0: ఈ మూడు కూడా మన స్వరూపాలే.
1: They are the very three forms within us.
0: గాయత్రి అనగా గాయలుగా సెన్సెస్ ఇంద్రియముల యొక్క శక్తి.
1: Gayatri represents what? The strength of
0: Gayatri
1: the body.
0: మన ఇంద్రియములకు మాస్టర్.
1: It is the master of our senses.
0: సావిత్రి ప్రాణములకు మాస్టర్.
1: సావిత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్.
0: అనేక మంది మన భారతీయులకు తెలుసు సావిత్రి సత్యవంతుణ్ణి బ్రతికించుకుంది అని.
1: మెనీ భారతీయస్ నో ఇట్ ఈస్ సావిత్రి హూ బ్రాట్.
0: అనగా సావిత్రి సత్యమునకు ఉపాధిగా ఉంటుండాలి.
1: సావిత్రి సిగ్నిఫైస్ ట్రూత్.
0: సరస్వతి.
1: Then Saraswati.
0: Saraswati anaga vagdevata swarupini.
1: Saraswati is the presiding deity of speech.
0: Kanuka Gayatri Savitri Saraswati anaga emi trikarana shuddhiye Gayatri.
1: Gayatri Savitri Saraswati are the harmony of the three.
0: Mana manasloni bhavamu.
1: The feeling in the mind.
0: Mataloni palaku.
1: That what is said.
0: Chetuloni chestalu. Moodu kudu ekam kavali.
1: And the action of the body should all be
0: divided. The proper study of mankind is man annaru.
1: This is what is said. The proper study of mankind is man.
0: Kanuka ee Gayatri ki moodu perlu unnayante pratyekinchinatundi kaadu mana yende untunnavi.
1: The three names of Gayatri are not separate.
0: Mana indriyamale Gayatri.
1: Our senses are Gayatri.
0: Mana vakke Saraswati.
1: The speech faculty is Saraswati.
0: Mana yokka praname సావిత్రి.
1: లైఫ్ ఇస్ సావిత్రి.
0: ఈమెకు ఐదు ముఖములు ఉంటున్నవి అందువల్లనే ఈమెకు పంచముఖి అని పేరు.
1: ఇట్ హస్ ఫైవ్ ఫేసెస్ సో కాల్డ్ పంచముఖి.
0: పంచముఖి అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై పంచముఖి?
0: ఐదు ముఖములు అని.
1: ఫైవ్ ఫేసెస్.
0: ప్రపంచంలో ఎవరికైనా ఐదు ముఖములు ఉంటుంటాయా?
2: Do you find anyone in the world with five faces? No.
0: అదే విధంగా మన భారతీయ చరిత్రలో చూసినప్పుడు రావణాసునికి 10 తలలు ఉంటాం.
2: In the history of Bharata, I will come across
0: Ravana.
2: With 10 heads, how does he move about? How can he lie?
0: ఇది కాదు దీని యొక్క అంతరార్థము.
2: దాట్స్ నాట్ ద మీనింగ్.
0: నాలుగు వేదములు ఆరు శాస్త్రములు తెలిసినటువంటి వాడు కనుకనే అతనికి 10 తలలు అని పెట్టారు.
2: ద 10 హెడ్స్ స్టాండ్ ఫార్ 4 వేదస్ అండ్ 6 శాస్త్రాస్ సీక్రెట్ టెక్స్ట్.
0: అదే విధంగానే గాయత్రికులను 5 ముఖములు ఉన్నాయి.
2: లైక్ వైజ్ గాయత్రి హెస్ 5 ఫేసెస్.
0: అది ఏమిటి ఈ 5 ముఖములు?
2: వాట్ ఆర్ దే?
0: ఓ ఇది ఒక ముఖము.
2: ద ఫస్ట్ ఓ
0: ఇది ప్రణవము.
2: That pranam.
0: సర్వమునకు శబ్దమే మూల కారణము.
2: ఎవ్రీథింగ్ ఇస్ సౌండ్.
0: కనుకని శబ్ద బ్రహ్మమయ్యి చరాచరమయ్యి జ్యోతిర్మయ్యి వాంగ్మయ్యి నిత్యానందమయ్యి పరాత్పరమయ్యి మాయామయ్యి శ్రీమయ్యి అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటిది ఈ ప్రణవ తత్వము.
2: దిస్ ప్రణవ హెస్ గాట్ ఆల్ దిస్ 8 ఫ్యాకల్టీస్ 8 ఆస్పెక్ట్స్.
0: ఆ ఓం అనేటువంటిది ఒక ముఖము.
2: ఓం ఇస్ వన్ ఫేస్.
0: రెండవది భూర్భువస్వః.
2: ద సెకండ్ భూర్భువస్వః.
0: మూడవది తత్ సవితుర్వరేణ్యం.
2: థర్డ్ వన్ తత్ సవితుర్వరేణ్యం.
0: భర్గో దేవస్య ధీమహి.
2: భర్గో దేవస్య ధీమహి.
0: ధియో యోనో ప్రచోదయాత్.
2: ధియో యోనో ప్రచోదయాత్.
0: ఐదు కూడా ఆమెకు ముఖములుగా ఉంటున్నాయి.
2: దీస్ ఆర్ ది ఫైవ్ ఫేసెస్
0: అనేటువంటి యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించుకున్నప్పుడు పంచముఖము మన యందే ఉంటున్నవి.
2: వెన్ యూ అండర్స్టాండ్ ది ఇన్నర్ మీనింగ్ యూ విల్ నో దట్ ఆల్ ద ఫైవ్ ఫేసెస్ ఆర్ విత్ ఇన్ అస్.
0: ఈమెకు వర్ణన ఉంటుండాలి.
2: ఇట్ హస్ గాట్ డిస్క్రిప్షన్.
0: ఏమిటి వర్ణన?
2: వాట్ ఇస్ దాట్?
0: భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడని కరుణామయుడని దయామయుడని అనేక రకములుగా మనము భగవంతుణ్ణి కోరుతుంటాము వర్ణిస్తుంటాము.
2: వి నరేట్ ఎక్స్టోల్ గాడ్ యాస్ ద వన్ ఆఫ్ కంపాషన్.
0: అన్నింటి యొక్క సారం ఒక్కటే.
2: ది ఎసెన్స్ ఇస్ వన్.
0: ఓం భూర్ భువః శివః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య. ఈ తొమ్మిది కూడాను భగవంతుని యొక్క వర్ణన.
2: ఆల్ దిస్ 9 ఆర్ ది డిస్క్రిప్షన్స్ ఆఫ్ ది గాడ్.
0: ధీమహి అనగా ఏమి? ధ్యానము.
2: ధీమహి ఇస్ మెడిటేషన్.
0: ధియో యోనో ప్రచోదయాత్ ప్రార్థన.
2: ధియో యోనో ప్రచోదయాత్ ఇస్ ప్రేయర్.
0: ధియో యోనో ప్రచోదయాత్ నా బుద్ధికి ధరించే శక్తి సామర్థ్యం అందించమని ప్రార్థించటం.
2: వి ప్రే టు గాడ్ సో యాస్ టు హావ్ స్ట్రెంగ్త్ టు ఆల్.
0: కాబట్టి గాయత్రి మంత్రమునందు వర్ణన.
2: సో ఇన్ గాయత్రి నరేషన్
0: ధ్యానము ప్రార్థన కూడుకుడు ఏకమై ఉంటుండాలి.
2: సో ఇన్ గాయత్రి ఫై నరేషన్ మెడిటేషన్
0: సర్వరోగ నివారణి గాయత్రి.
2: గాయత్రి ద క్యూర్.
0: సర్వ దుఃఖ పరిహారిణి గాయత్రి.
2: ఇట్ అటోన్స్
0: సర్వ దుఃఖ పరిహారిణి గాయత్రి.
2: ఇట్ అటోన్స్ ఆల్ సిన్.
0: సర్వ వాంఛ ఫలసిద్ధి గాయత్రి.
2: ఇట్ విల్ ఫుల్ఫిల్ ఆల్ డిజైర్.
0: కనుకనే అన్నింటికి గాయత్రియే మూల కారణము.
2: ఫర్ ఆల్ దిస్ గాయత్రి ఇస్ ది మెయిన్ థింగ్.
0: ఈ గాయత్రి తత్వాన్ని ఒక్క పర్యాయం మనం స్మరిస్తే మన యందు అనేక రకమైన శక్తులు కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
2: ఇఫ్ యూ చాంట్ గాయత్రి మంత్ర వన్స్ యూ విల్ హ్యావ్ ఆల్ ది స్ట్రెంగ్త్ అండ్ పవర్.
0: కనుకనే గాయత్రి మంత్రం అనగా ఏదో సామాన్యమైనటువంటి రీతిగా మనం భావించకూడదు.
2: సో నెవర్ కన్సిడర్ ది గాయత్రి మంత్రం.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసము యందు కూడాను గాయత్రి శబ్దం ఇమిడి ఉంటున్నది.
2: దిస్ గాయత్రి ఇస్ ప్రెసెంట్ ఇన్ అవర్ వెరీ లైఫ్.
0: ఆ శబ్దమే మన యొక్క స్వస్వరూపాన్ని జ్ఞాపకం చేస్తుండాలి.
2: ఇట్ ఇస్ ది సౌండ్ దట్ స్పీక్స్ ఆఫ్ అవర్ ట్రూ నేచర్.
0: ఆ ఓం తత్వం అనేటువంటి దాంట్లో ఎంతో ప్రణవ శబ్దం ఉంటుండాలి.
2: దిస్ ఓం ఇస్ ప్రణవ ప్రైమల్ సౌండ్.
0: దీనిని మన నిత్య జీవితం లోపల మన గాలి తీసుకుంటున్నాం వదులుతున్నాము.
2: ఇన్ అవర్ డైలీ లైఫ్ వి ఇన్హేల్ అండ్ ఎక్సేల్.
0: దీనిని ఒక యోగములు యందు కూడాను కొన్ని రకమైనటువంటి పేర్లుగా పెట్టుకుంటూ వచ్చారు. పూరకము రేచకము అని. పూరకమనగా గాలి తీసుకోవటం పూరించుకోవటం. దానిని వదటము రేచకము అంటారు.
2: దిస్ హెస్ గాట్ టూ అదర్ నేమ్స్. పూరక ఇస్ ఇన్హలేషన్, రేచక ఇస్ ఎక్సలేషన్.
0: దానిని నిలబటమే కుంభకము అంటారు.
2: హోల్డింగ్ అవుట్ దేర్ ఇస్ కుంభకం.
0: అయితే తీసుకునేటప్పుడు ఆ యొక్క గాయత్రి ఏ విధంగా పోతుండాలి?
2: వెన్ యూ బ్రీత్ ఇన్ హౌ డస్ ఇట్ అసెండ్?
0: ఆ శబ్దంతో పోతుండాలి.
2: ఇట్ గోస్ ఇట్ అసెండ్స్ విత్ దట్ సౌండ్.
0: వదిలే సమయంలో
2: as you breathe out it descends.
0: So hum, so hum anaga emti? So that ade paramatma.
2: So hum, so that is divine.
0: Hum, me, me.
2: Hum, I.
0: నేనే దైవము, నేనే దైవము, దీనినే వేదము. తత్ త్వం అసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటి శబ్దము మంచి ఆరంభమవుతుండాలి.
2: This meaning, I am God, is contained in all Mahavakyas. Aham Brahma Asmi, Prajnanam Brahma,
0: Ayamatma Brahma. We should
2: not be deluded.
0: దైవము తన ఎందే ఉంటున్నాడు, తానే దైవమే ఉంటున్నాడు.
2: గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ యు ఆర్ గాడ్.
0: దైవాన్ని ఎట్ట దర్శించాలని మనం యోచిస్తున్నాం.
2: యు థింక్ టు సీ గాడ్.
0: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యమే భగవత్స్వరూపము.
2: ట్రూత్ ఈజ్ గాడ్.
0: జ్ఞానమే భగవత్స్వరూపము.
2: విజ్డమ్ ఇస్ గాడ్.
0: ఈ రెండు సర్వత్రా ఉండినటువంటివి.
2: దీస్ టు ఆర్ ఆల్ ప్రెజెంట్.
0: దేశ కాల పాత్రకు అతీతమైనటువంటివి.
2: దే ఆర్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: సర్వకాలము యందు కూడాను ఉండేటువంటివి.
2: దే ఆర్ ప్రెజెంట్ ఇన్ ఆల్ టైమ్స్.
0: త్రికాల భాగ్యం సత్యం.
2: ఇట్ ఇస్ ఇండివిజిబుల్ ఇన్ ఆల్ ది పీరియడ్స్. ఆ సత్య
0: స్వరూపిణే గాయత్రి.
2: దట్ వెరీ ట్రూత్ ఇస్ గాయత్రి.
0: కనుక గాయత్రి అనగా హృదయవాసియే గాయత్రి.
2: గాయత్రి ఇస్ ఇన్ డ్వెలా.
0: కనుక హృదయమందు ఏ రీతిగా ఉంది? హృత్ దయా, అది హృదయ.
2: హృదయ మీన్స్ హృత్ దయ.
0: దయ, దయతో కూడినటువంటి హృదయమే మన యొక్క దైవము.
2: ద వన్ విత్ కంపాషన్ ఇస్ గాడ్.
0: దయ మన ఎందే ఉంటున్నది.
2: కంపాషన్ ఇస్ విత్.
0: కానీ ఆ దయను మనం ఎంతవరకు ఉపయోగపెడుతున్నాం?
2: టు వాట్ ఎక్స్టెంట్ వి ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్?
0: ఉపయోగపడటం లేదు.
2: నో, వి డోంట్ యూజ్.
0: ఎప్పుడు చూసినా కానీ క్రోధము, ద్వేషము, అసూయ, అహంకారము ఇలాంటి దేహములకు విరుద్ధమైనటువంటి యొక్క గుణములను మనం ఉపయోగపెడుతున్నాం.
2: వి యాక్ట్ ఇన్ ద కాంట్రరీ వే, ఫుల్ ఆఫ్ క్రూయల్టీ, హేట్రెడ్, జెలసీ అండ్ ఎన్వీ.
0: ఇవన్నీ కూడా మానవుని యొక్క సహజాలు కాదు.
2: They are not human qualities.
0: మానవునికి విరుద్ధమైనటువంటి గుణములు.
2: They are just the opposite of human nature.
0: ప్రత్యేకంగా మనం విచారం చేస్తే మనస్సును ఆధారం చేసుకున్నటువంటి వాడు కేవలము ఒక దానవుడు అన్నారు.
2: Therefore, the one who goes by the mind is a demon.
0: దేహమును ఆధారం చేసుకుని దేహమే నేను అనుకునేటువంటి వాడు పశువు అన్నారు.
2: The one who follows the body and identifies the body is
0: an animal. ఆత్మను ఆధారం చేసుకుని బ్రతికేటువంటి వాడు దైవతంపత్తి అన్నారు.
2: The one who relies on Atma is divine.
0: దేహము, మనస్సు, ఆత్మ మూడింటిని కూడాను ఆధారం చేసుకున్న వాడు మానవుడు అన్నాడు.
2: Therefore, it's only a man who has got all these three.
0: కనుక మానవత్వం అనగా ఏమిటి? దేహము, మనస్సు, ఆత్మ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క మానవత్వం.
2: Therefore, human nature is a combination of all these three, body, mind and Atma.
0: కానీ ఈ మానవత్వం నుండి దైవత్వానికి పోవాలి, కానీ పశుత్వానికో రాక్షసత్వానికో దిక్కకూడదు.
2: Therefore, for humanness, we should go rise to divinity. We should not come down to be
0: ఈనాటి నుంచి తల్లిదండ్రులు ఒక పవిత్రమైనటువంటి యొక్క నీతి కథను బోధించాలి.
2: Today the parents should give you good teaching.
0: ఈనాడు ప్రపంచము ఏ విధమైనటువంటి యొక్క దుస్థితి ఎందుకుంటుందో మీకు దినము తెలుసు.
2: You know how world has been happening today.
0: ఎన్ని రకములైనటువంటి అల్లకల్లోలంగా ఈ జగత్తు మనకు కనిపిస్తుంటుండాలి. ఎక్కడ చూసినా దుఃఖము, ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా విచారము.
2: Everywhere there's anxiety, misery.
0: శాంతి భద్రతలు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
2: There's no safety and security.
0: ఎక్కడ ఉంది ఈ శాంతి?
2: Where is peace?
0: మన యందే ఉంటున్నది.
2: It's within us.
0: ఈ భద్రత ఎక్కడ ఉంటుండాలి?
2: Where is security?
0: మన యందే ఉంటుండాలి.
2: It's within.
0: కనుకనే ఈ భద్రతకు అభద్రతకు మూల కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్యూరిటీ అండ్ ఇన్సెక్యూరిటీ?
0: ఈ వాంఛలు కోల్పోవటమే, వాంఛలు వదలుకోవటమే భద్రత.
2: When you give up your desires, you are secure.
0: దీనిని మన భారతీయుల యొక్క వేదాంతమునందు వైరాగ్యము అని చెప్తూ వచ్చారు.
2: దిస్ ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇస్ కాల్డ్ రెనన్సియేషన్.
0: వైరాగ్యం అనగా ఇల్లు, వాకిలి, ఆలు, బిడ్డలు వదిలిపెట్టి అరణ్యానికి పోమని కాదు.
2: Abnegation doesn't mean giving up your family and going to the forest.
0: Less luggage, more comfort. అంటే కోరికలు తగ్గించుకోవటమే ఒక వైరాగ్యము.
2: పుట్ ఏ సీలింగ్ ఆన్ డిజైర్.
0: నీవు గృహస్థుడిగా ఉంటున్నావు, నీ కోరికలు గృహస్థు తమ్మకు సంబంధించిన వరకు పెట్టుకో.
2: As a house holder,
0: ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగాన్ని నీవు చేసుకో.
2: You have a job, do it.
0: నీ విద్యార్థిగా ఉన్నావు, నీ విద్యను అభ్యసించుకో.
2: As a student, study.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకో.
2: Do your duty.
0: నీకు ఎట్టి అభ్యంతరము లేదు.
2: No objection.
0: కానీ మితిమీరినటువంటి దాంట్లో మనం ప్రవేశించకూడదు.
2: But it should not be too much.
0: మితిమీరిపోయినప్పుడు మతి చెడిపోతుంది.
2: If it is too much, you turn mad.
0: ప్రతి దానికి కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
2: Everything should be under certain limits.
0: కనుకనే గాయత్రీ తత్వం నందు ఒక పరిమితమైనటువంటి యొక్క భావము చేతనే దివ్యమైన మార్గాల్లో మనం ప్రవేశించి సర్వము తనయందే ఉన్నవి అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
2: దేర్ఫోర్ గాయత్రి టాక్స్ టు అస్ అబౌట్ దిస్ లిమిటేషన్, ద పాత్ టువర్డ్స్ డివినిటీ.
0: మానవుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటం చేతనే అనేక చిక్కులు వెంటాడుతున్నాయి.
2: We are in troubles because we have lost the self confidence.
0: ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా ఏ బాధలు కూడా మనము అంటాం.
2: So సో లాంగ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ నీడ్ నాట్ ఫియర్.
0: ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించే ప్రతి మానవులకు అర్షడ్వర్గములైనటువంటి శత్రువులు దండెత్తి వస్తుంటాయి.
2: ద వన్ స్పిరిచువల్ పాత్ ఈజ్ ఆల్సో ఇన్వేడెడ్ బై సిక్స్ వీక్నెస్.
0: వీటినన్నిటికీ తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగినటువంటి వాడే నిజమైన మానవుడు.
2: హ్యాస్ టు ఫేస్ అండ్ రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ ఫార్వర్డ్.
0: దానికి మనం లెక్క చేయకూడదు.
2: దే డు కమ్ బట్ డోంట్ మైండ్ ఫుల్ ఆఫ్.
0: సూర్యుడు ప్రకాశిస్తుంటే దట్టమైన మేఘములంతా వస్తుంటాయి.
2: వెన్ సన్ షైన్స్ యు ఫైండ్ క్లౌడ్స్ పాసింగ్ బై.
0: మేఘములు వచ్చినప్పుడు సూర్యుడు మనకు కనిపించడం మాత్రమే కానీ సూర్యుడు ఉన్నాడు.
2: Because of the cloud you don't see sun, but he exists.
0: Kontha sepu ni opika pattukunte meghamulu kadiri potayi suryudu kanipistadu.
2: Be patient and wait, clouds will pass off.
0: Mana hrudayame oka aakashamu.
2: Our heart is
0: mana bhavamule deeni meghamulu.
2: The feelings are the cloud.
0: Mana buddhe suryudu.
2: The intellect
0: mana manase chandrudu.
2: Mind is the moon.
0: Kaani ee okka meghamulu dattanga vachinappudu ee buddhi manasu rendu manaku gocharam kaavu.
2: Because of these six clouds you are not able to visualize the intellect and mind.
0: హృదయమే ఆకాశం అనేటువంటిది కానీ బయట కనిపించేటువంటిది కాదు ఆకాశం.
2: Therefore the sky is present in the heart, not in the
0: ఈ హృదయాకాశం లోపల బుద్ధి అనేటువంటి సూర్యుడు మనస్సు అనేటువంటి చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు.
2: Therefore in this space of human heart shines the intellect, the sun, the moon, and the mind.
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో జాయత.
2: Mind is the presiding, moon is the presiding deity of the mind, and sun is the presiding deity of the vision.
0: కనుక మన యందు బుద్ధి మనసులు ప్రకాశిస్తూనే ఉన్నవి.
2: Therefore the intellect and mind.
0: కాని మన దుర్గుణముల చేతను, దురాలోచనల చేతను, దుర్భావముల చేతను దీనిని మనము అనేక విధములుగా మర్చిపోతున్నాం.
2: Because of wicked thinking and bad qualities we are forgetting.
0: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of law,
0: యువకులైనటువంటి విద్యార్థి విద్యార్థినిలారా,
2: the youngsters,
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశమునందు మీ జీవితము భద్రమైనటువంటిదిగా జీవించాలి.
2: Take advantage of the sacred office.
0: దేశమునకు ఆదర్శవంతమైనటువంటి జీవులుగా మీరు జీవించాలి.
2: You should lead an ideal life.
0: ఇలాంటి ధైర్య సాహసంతో మీరు దైవ విశ్వాసం చేత ఈ దేహాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
2: With all the courage in faith in
0: దేహమే లేకుండా మనోబుద్ధులు మనకు గోచరించవు.
2: You don't see the mind and the feeling.
0: కనుకనే మన ఆదర్శాన్ని సాధించే నిమిత్తమై దేహం ఒక పనిముట్టు.
2: To achieve the goal, body is an instrument.
0: కనుక ఇన్స్ట్రుమెంట్ కూడా మనకు సరైనటువంటి రీతిలో ఉండాలి.
2: ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి కెప్ట్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్.
0: డాక్టర్ వచ్చి కత్తి తీసుకుని ఆపరేషన్ చేస్తాడు.
2: డాక్టర్ కమ్స్ అండ్ ఆపరేట్స్ విత్ ద నైఫ్.
0: కత్తి ఆపరేషన్ చేస్తుందా, డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నాడా?
2: ఇస్ ఇట్ ద నైఫ్ దట్ ఆపరేట్స్ ఆర్ డాక్టర్?
0: కత్తి ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ చేసేది డాక్టరే.
2: నైఫ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ బట్ ద డాక్టర్.
0: అదే రీతిగా దేహం ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ పనిముట్టే కానీ దీన్ని నడిపించేవాడు ఆత్మస్వరూపుడు భగవంతుడే.
2: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ బట్ ద వన్ బిహైండ్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: అన్నింటినీ సర్వేంద్రియములు కూడాను ఆత్మ ద్వారానే జరుగుతూ ఉంటుండాలి.
2: బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్
0: చూచేది ఆత్మనే,
2: ద వన్ సీస్
0: ఆత్మనే,
2: ద వన్ లిజన్
0: పలికేది ఆత్మనే, చింతించేది ఆత్మనే, అంతా ఆత్మ ద్వారానే ఇవన్నీ ఇంద్రియములు ప్రకటితమవుతున్నాయి.
2: ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ఆత్మ.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
2: దిస్ ట్రూత్ వీ హావ్ టు నో.
0: ప్రతిదానికి నీ ఆత్మ సాక్షి.
2: ఫర్ ఎవ్రీథింగ్ ఆత్మ ఇస్ విట్నెస్.
0: అది నిజమైనటువంటి విట్నెస్.
2: దాట్ ఈస్ ద ట్రూ విట్నెస్.
0: దీనిని కాన్షియన్స్ అన్నారు.
2: This is called conscience.
0: దీని యొక్క తత్వము ఎక్కడ నుంచి వచ్చింది? దివ్యత్వం నుంచి వచ్చినటువంటి ఒక కిరణమిది.
2: Where from has it come? There are the rays of the divinity.
0: అదే అంశము.
2: That is the spark.
0: మమై వంశో జీవలోకే జీవభూత సనాతన. నీవు నా అంశమే కానీ మరొక అంశం కాదు నాయన.
2: You are my spark, not else.
0: ప్రతి మానవుడు కూడాను దైవాంశమే.
2: ఎవ్రీ హ్యూమన్ ఇస్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: అంశమునకును ఆకారమునకును భేదము లేదు.
2: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద స్పార్క్ అండ్ ద హోల్.
0: రెండు ఒక్కటే.
2: బోత్ ఆర్ వన్.
0: కానీ నీ భిన్న దృష్టి చేతనే భిన్నంగా కనిపిస్తుంటుండాలి.
2: బికాస్ ఆఫ్ ది ఫీలింగ్ ఆఫ్ డైవర్సిటీ యూ ఫైండ్ వెరీ నేచర్.
0: ఏ మంత్రము చేయకపోయినప్పటికీ సర్వదేవతా స్వరూపిణి అయినటువంటి గాయత్రి మంత్రమును ఉచ్చరిస్తుంటే ఎప్పటికైనా కూడాను మన యొక్క బాధలు ఏమాత్రం కూడాను మనం బాధించవు.
2: You may not chant any other mantra, chant Gayatri mantra, then you will not be affected by any ailment.
0: Gayatri atyavasaram.
2: It is absolutely essential.
0: Endukati vaari bhavishyattu ento mangalakaranga abhivruddhi kavalsinatundi.
2: Because the future of the student should be auspicious.
0: Deshamunaku nayakulu vare.
2: They are the future leaders.
0: Bhavi bharatodharakulu vare.
2: They are the emancipated leaders.
0: Bhavi paululu vare.
2: They are the future citizens.
0: Kalukuni vidyarthuluga undinatundi ee yokka leta hrudayulainatundi villalu పవిత్రమైనటువంటి భావాన్ని పెంచుకోవాలి.
2: Therefore at this age with tender hearts foster sacred thoughts.
0: తల్లిదండ్రులు కూడా దానికి తగినటువంటి రీతిగా వారికి ప్రోత్సాహ ఉత్సాహాన్ని అందించాలి.
2: Parents also should give them all the encouragement.
0: కేవలం ఉపనయనం అయిపోయింది, మంత్రోపదేశం జరిగింది, దీం ప్రయోజనము?
2: ఉపనయన ఇస్ ఓవర్, మంత్ర ఇస్ గివెన్.
0: ఈ ఉపనయనం లోపల మూడు దారములు వేశారు.
2: There are three threads there.
0: ఏమిటి ఈ మూడు దారముల యొక్క ఏకత్వం?
2: వాట్ ఇస్ ది యూనిటీ ఆఫ్ ది త్రీ
0: థ్రెడ్స్? ఈ మూడు దారములే బ్రహ్మ విష్ణు మహేశ్వర అని.
2: ది త్రీ థ్రెడ్స్ స్టాండ్ ఫర్ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ఈ మూడు దారములే భూత భవిష్యత్ వర్తమకాన కాలములని.
2: ది స్టాండ్ ఫర్ ది పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: ఈ మూడు దారములే అనేక రకమైనటువంటి యొక్క త్రికాలములు అని.
2: దీస్ త్రీ థ్రెడ్స్
0: ఈ మూడు దారములే త్రినేత్రములు అని.
2: దిట్ ఈస్ త్రీ ఐడ్ వన్.
0: ఈ త్రినేత్రములు అనేటువంటిది ఏమిటిది?
2: What is this three-eyed nature?
0: అనేక మంది ఈశ్వరునికి త్రినేత్రం ఒకటి ఉంటుందని అనుకుంటాము.
2: We call Ishvara having a third eye.
0: అది ప్రత్యేకంగా ఒక నేత్రం కాదది.
2: It's not a separate
0: eye. ప్రతి మానవుడు కూడాను పాస్ట్ ప్రజెంట్ రెండింటిని చూస్తుంటాడు.
2: Every man is aware of the past and the
0: present. గతాన్ని చూస్తాడు, వర్తమానాన్ని చూస్తాడు.
2: He knows the past and the present.
0: ఫ్యూచర్ ను చూడలేడు.
2: But he cannot visualize future.
0: కానీ భగవంతుడు ఫ్యూచర్ ను కూడా చూసేటువంటి వాడు కనుకనే ఇతనికి త్రినేత్రుడు అని పేరు వచ్చింది.
2: But God knows the future, so he is త్రినేత్ర.
0: ప్రత్యేకంగా అందరం అని ఇక్కడ ఒక నేత్రం లేదు.
2: There's no separate eye like that.
0: భగవంతుడు త్రికాలం సాక్షుడు.
2: God is witness to all the three people.
0: అందువల్ల త్రినేత్ర స్వరూపుడు అన్నారు.
2: So he is three-eyed one.
0: త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. భగవత్ అర్పితం గావించుకునే నిమిత్తమై ఈ థ్రెడ్స్ వేస్తున్నారు.
2: The three threads are given to you so as to be offered to God.
0: దీనికి మరొక పేరు కూడా ఉంది, ఉపనయనము అంటారు.
2: ఇట్ ఇస్ అనదర్ నేమ్, ఉపనయన.
0: ఏమిటి ఈ ఉపనయనం అంటే అర్థం?
2: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఉపనయన?
0: ఉప సమీపం.
2: ఉప నియర్.
0: ఎవరికి సమీపము? భగవంతునికి సమీపము.
2: టు హూమ్ షుడ్ బి నియర్?
0: నయనము, నేత్రము.
2: It is eye.
0: భగవంతునికి సమీప దృష్టి కలిగినటువంటి నేత్రం కావాలి.
2: The looks towards God, that you should have.
0: అది ఈనాడు ఆ నేత్రాన్ని మీరు అందుకున్నారు.
2: Today you have got that vision.
0: ఈ నేత్రాన్ని ప్రకృతికి సమీపం కాదు, భగవంతునికి సమీపంగా ఉండాలి.
2: You should not have worldly vision, you should have divine eye.
0: ఉపనయనము.
2: This is ఉపనయన.
0: ఉపనయనము సమీప దృష్టి.
2: ఉపనయన విజన్
0: ఎవరికో సమీపం కాదు, భగవంతునికి సమీపం.
2: యు షుడ్ బి నియర్ గాడ్.
0: భగవంతునికి సమీపం అయినప్పుడు మనం ఏం ఫలితాన్ని పొందగలము?
2: వెన్ యూ నియర్ గాడ్ వాట్ ఇస్ ద రిజల్ట్?
0: ఎయిర్ కండిషన్ కు దగ్గరికి మనం పోయి కూర్చుంటే మనకు బయట ఉన్నటువంటి వేడి పోతుంది, చల్లని గాలి మనకు అందిస్తుంది.
2: వెన్ యూ ఆర్ వెరీ నియర్ ఎయిర్ కండిషనర్, యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద హీట్.
0: అగ్నికి ముందర మనం కూర్చుంటే చలిపోతుంది, వేడి మనకు వస్తుంది.
2: ఇఫ్ యూ ఆర్ నియర్ ద ఫైర్ యూ నాట్ ఫీల్ ద కోల్డ్.
0: అదే రీతిగా భగవంతునికి సమీపంలో ఉంటుంటే దుర్గుణాలు పోతాయి, సద్గుణాలు అలవరుస్తుంటాయి.
2: లైక్ వైజ్ వెన్ యూ ఆర్ క్లోజ్ టు గాడ్ యూ విల్ హావ్ గుడ్ క్వాలిటీస్ అండ్ యూ విల్ బి అవే ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీ.
0: కనుకని భగవంతునికి సమీపంగా పోయి మన యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క దుర్గుణములు, దురాలోచనలు దూరం చేసుకోవాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ బి క్లోజ్ టు గాడ్ అండ్ గివ్ అప్ ఆల్ బ్యాడ్ థింకింగ్ అండ్ బ్యాడ్ క్వాలిటీ.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్,
0: భారతీయ పవిత్రమైనటువంటి యొక్క వేదమునందు మొట్టమొదట ప్రబోధించినటువంటిది మూడు.
2: ద ఫస్ట్ సీక్రెట్ టీచింగ్ ఇన్ వేద ఆర్ ద త్రీ.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
2: Mother is God, father is God, and preceptor is God.
0: పిల్లలు, ఈ దృష్టిని మీరు చక్కగా భవిష్యత్తులో అనుభవించాలి.
2: Children, you should always keep this point in future.
0: దైవం అంటే ఎవరు?
2: Who is God?
0: నా తల్లే తండ్రే దైవము.
2: My mother and father are God.
0: పుట్టిన తక్షణమే నీవు చూసేది తల్లిని.
2: Whom do you see immediately? You are born.
0: పోషించేది తండ్రి.
2: Who is the one who takes care of you?
0: తండ్రి ప్రత్యక్ష స్వరూపమైనటువంటి తల్లిదండ్రులను విస్మరించి దేవుడు ఎక్కడో ఉంటున్నాడని దేవులాడితే మనకు లభించేటువంటిది కాదు.
2: Forgetting the very physical gods in front of you in the name of the parents, you think of God.
0: మన కష్టములకు, నష్టములకు, దుఃఖములకు ఆదుకొని సమీపంగా అర్థం చేసుకుని జీవితాన్ని పోషింపజేసేటువంటి వాడు తల్లిదండ్రులు.
2: The parents are the one who will understand you and make you free from all the troubles and problems.
0: కనుకనే నీ బ్లడ్, నీ పుట్టు, నీ హెడ్, నీ దుడ్డు తల్లిదండ్రుల యొక్క గిఫ్టే.
2: Therefore the blood, the food, the head and దుడ్డు are the gifts of the parents.
0: కనుకనే మొట్టమొదట తల్లిదండ్రులకు మీరు కృతజ్ఞతను అందించాలి.
2: Therefore you should express your gratitude.
0: తల్లిదండ్రులను గౌరవించాలి.
2: You should respect them.
0: ఇది శ్రీరామచంద్రుడు చేసినటువంటి యొక్క ఆదర్శము.
2: This is the ideal of Sri Ramachandra.
0: తండ్రి ఆజ్ఞను శిరసా వహించాడు.
2: హి ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ఫాదర్.
0: తనకు రైట్ ఉన్నటువంటి రాజ్యాన్ని కూడా త్యజించాడు.
2: హి సాక్రిఫైస్ ది కింగ్డమ్ ఆఫ్ ఇండియా. ఈనాడు వ్యక్తి
0: అర్హత లేనటువంటి వాడు కూడా రాజ్యం కావాలని ఆశిస్తారు.
2: అండ్ టుడే అన్డిజర్వింగ్ పీపుల్ వాంట్ టు రూల్.
0: రాములు అట్ట కాదు, సత్యవాక్ పరిపాలన చేత తండ్రిని గౌరవించి అతని యొక్క అభిష్టాన్ని నెరవేర్చుతూ వచ్చాడు.
2: రామ స్టుడ్ ఫర్ ట్రూత్ అండ్ ఒబేడ్ ద కమాండ్ ఆఫ్ ఫాదర్ అండ్ ఫాలోడ్ హిమ్.
0: అయ్యో, రాజ్యాన్ని వదిలి అరణ్యానికి పోయి ఏ విధంగా అవస్థ పడాలి అనేటువంటి చింత చేయలేదు.
2: హి వాజ్ నెవర్ వెరీ వరీడ్ యాస్ టు హౌ టు స్పెండ్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్.
0: మొట్టమొదట మీ తల్లిదండ్రులను గౌరవించండి.
2: సో ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: వారి ఆజ్ఞను శిరసా వహించండి.
2: ఫాలో యువర్ కమాండ్.
0: వారి అడుగుజాడల్లో నడచండి.
2: ఫాలో దేర్ ఫుట్.
0: ఆదర్శవంతమైనటువంటి జీవుడు కాగలవు నీవు.
2: అండ్ దెన్ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అవతనే అప్పుడు నిజమైనటువంటి భక్తుడు అవుతాడు.
2: దెన్ ఓన్లీ బి ట్రూ డివోటెడ్.
0: ఒకసారి తల్లిదండ్రుల కంటి నీరు నింపి భగవంతుని ప్రార్థిస్తే ప్రయోజనం ఏమిటి?
2: When you make your parents shed tears and pray at the same time, what is the use?
0: కాదు కాదు.
2: No.
0: జీవులను ప్రేమించాలి.
2: You should love the being.
0: దేవుణ్ణి స్మరించాలి.
2: And you should chant God.
0: నీవు ప్రేమ కంటే మించినటువంటి భక్తి మరొకటి లేదు.
2: There is no other path of devotion beyond love.
0: ప్రేమించు ప్రేమించు ప్రేమించు.
2: You love.
0: నీ తల్లిదండ్రులను మొట్టమొదట ప్రేమించు.
2: You love your parents.
0: ఆ తల్లిదండ్రులను ప్రేమించలేనటువంటి ఒక ప్రేమ నిజమైన ప్రేమ కాదు.
2: If you don't love your parents, there cannot be true love.
0: తల్లిదండ్రులు నీ పుట్టక పూర్వమే ఉన్నారు.
2: Parents are there before your birth.
0: కనుక నీ పూర్వమే ఉండినటువంటి తల్లిదండ్రులను ప్రేమించక మధ్యలో వచ్చినటువంటి భార్యను ప్రేమిస్తే వచ్చిందా?
2: If you don't love the parents who are there even before you're born, there's no use in loving those.
0: ఈ భార్యలు పిల్లలు వీరందరూ కూడాను మధ్యలో కదిలేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
2: Children and the wives are like passing clouds that
0: come in between. వారు ప్రధానులు. వారు నీ పుట్టుకు కూలము కూడా ఉంటున్నారు.
2: పేరెంట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ప్రెజెంట్ ఇన్ యువర్ బాండ్.
0: కనుకనే మొట్టమొదట తల్లిదండ్రులను మనం ప్రేమించాలి.
2: సో ఫస్ట్ వీ షుడ్ లవ్ అవర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను గౌరవించాలి.
2: వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్.
0: తల్లిదండ్రులను ప్రసన్నులు గావించాలి.
2: వీ షుడ్ ప్లీజ్ దెమ్.
0: వారిని ఆనందపరిచినప్పుడు నీ జీవితం అంతా ఆనందమయమైన జీవితంగా ఉంటుంటారు.
2: వెన్ యు మేక్ దెమ్ హ్యాపీ యువర్ లైఫ్ విల్ బి హ్యాపీ త్రూ అవుట్.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్,
0: భగవద్భక్తిని అభివృద్ధి పరచుకొని తల్లిదండ్రుల ప్రేమకు పాత్రులు కావాలని నేను ఆశిస్తూ ఈనాటి నుండి గాయత్రీ మంత్రం అనేటువంటిది తెల్లవారి మధ్యాహ్నము సాయంకాలము ఈ సమయాలు చేసుకోవడానికి వీలు కాకపోయినప్పటికీ ఎప్పటికి పడితే అప్పుడంతా కూడా సర్వకాల సర్వావస్థ నుండి కూడా నీవు మనసులో స్మరించుకోవచ్చు.
2: డెవలప్ ద డివోషన్ అండ్ డిజర్వ్ ఆల్ ద లవ్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు చాన్ గాయత్రీ థ్రైస్ ఎ డే. అయ్యో తెల్లవారి
0: లేచేది 8 గంటలకు కదా, నేను ఎట్ట స్మరించడానికి వీలవుతుంది, నేను స్కూల్కి పోవాలా, నాకు టైం లేదనుకోవచ్చు.
2: యు సే ఐ గెట్ అప్ 8 o'clock ఇన్ ద మార్నింగ్, ఐ మస్ట్ గో టు స్కూల్.
0: కేవలం ఒక సోమరితనం.
2: ఇట్స్ లేజినెస్.
0: నీవు తెల్లవారులేస్తానే బాత్రూమ్ పోవటం లేదా, పళ్ళు తొమ్ముకోవటం లేదా, స్నానం చేయటం లేదా, ఈ కాలకృత్యాలు తీర్చుకోవటం, అదే రీతిగా ఇది ఒక ప్రధానమైనటువంటి కృత్యంగా నీవు భావించాలి.
2: యాజ్ యు గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ డోంట్ యు గో టు బాత్రూమ్ అండ్ బ్రష్ యువర్ టీత్ అండ్ అటెండ్ టు యువర్
0: డైలీ. స్నానం చేసినప్పుడు కూడా ఓం భూర్భువస్వః తత్ సవితుర్ వరేణ్యం భగవో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని మంత్రం చదువుకుంటూ స్నానం చేయి. అది ఇప్పుడు గాయత్రీ దేవికి అభిషేకం చేసినట్టుగా ఉంటుంటాడు.
2: యాజ్ యు టేక్ బాత్ రిపీట్ గాయత్రీ, ఇట్ అమౌంట్స్ టు అభిషేక.
0: నీవు అన్నం తీసుకుని నోట్లో పెట్టుకునే ముందుగా ఓం భూర్భువస్వః తత్ సవితుర్ వరేణ్యం భగవో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని దాన్ని మింగు. అది ఆ దేవతకు నైవేద్యంగా ఉంటుంటాడు.
2: As you partake your food, chant Gayatri Mantra, that amounts naivetya, sacrificial
0: మార్గం అయినటువంటి మార్గంలో మనకి ఎన్నో ఉపదేశాలు ఉండినప్పటికీ ఎందుకు మనం ఇంత శ్రమపడాలి?
2: There are many sacred teachings.
0: నిజముగా మనలో శ్రద్ధాభక్తులు లేకపోవడం చేతనే ఇన్ని శ్రమలకు గురి అయిపోతున్నాము.
2: There is no sincerity, there is no devotion, therefore we suffer.
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ ఉంటే ఏమైనా చేయవచ్చు.
2: Out of sincerity you can accomplish anything.
0: అన్నింటికీ నీ ముఖ్యంగా భగవద్భక్తిని ఆ విశ్వాసాన్ని పెంచుకోండి.
2: ఫర్ ఎవ్రీథింగ్ డెవలప్ ద ఫెయిత్ ఇన్ గాడ్. ది
0: డివోషన్లో అమ్మా నాన్నలతో కూడి ఆనందంగా భగవత్ నామస్మరణ చేయండి, భజన చేయండి.
2: యు సింగ్ ద గ్లోరీ ఆఫ్ యువర్ లార్డ్
0: ఎలాంటి
2: పేరెంట్.
0: కఠినమైన బాధలు కూడా నువ్వు క్షణంలో మనం తొలగిపోతాయి.
2: యూ కెన్ ఫేస్ ది వరస్ట్ ది ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్.
0: యాచింతా భూమి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే, యాచింతా ధన ధాన్య భోగ యశస్సు శ్లాభే సదా జాయతే, యాచింతా భూమి నందనందన పదద్వంద్వార విండే క్షణే క్షణే క్షణే క్షణే. మనము ఏ విధమైనటువంటి యొక్క ధన ధాన్య భోగ యశస్సుల కోసము ఎంత కాలాన్ని వ్యర్థం చేస్తున్నాం?
2: డోంట్ వి వేస్ట్ టైమ్ ఫర్ పవర్ అండ్ ద వెల్త్.
0: ఎంతవరకు మనం భార్య బిడ్డలు కొడుకులు కోడలు వీళ్ల కోసం మనం కాలాన్ని ఎంత వ్యర్థం చేస్తున్నాం?
2: డోంట్ వి వేస్ట్ టైమ్ ఫర్ ద వైఫ్ అండ్
0: ఈ కాలంలో ఒక్క క్షణము భగవంతునికి మనం అందించలేకపోతున్నారా?
2: ఆర్ యూ నాట్ ఏబుల్ టు కాన్సెంట్రేట్?
0: కఠినమైన బాధలు కూడా నువ్వు క్షణంలో మనం తొలగిపోతాయి.
2: యూ కెన్ ఫేస్ ది వర్స్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్.
0: యాచింతా భూమి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే, యాచింతా ధన ధాన్య భోగ

0: ఈ కాలంలో ఒక్క క్షణము భగవంతునికి మీరు అందించలేకపోతున్నారా?
1: Are you not able to concentrate on God for a moment of the time?
0: ఒక్క క్షణము భగవంతుని చింత చేసుకుంటే భయద్వార ప్రయాణే ప్రభో, భయంకరమైన ద్వారాలు కూడా మనకు తెరవబడిపోతాయి.
1: If you think of God for a moment, even the doors will be opened for you.
0: కనుక హృదయపూర్వకంగా భగవద్భక్తి ఈనాడు అభివృద్ధి కావాలి.
1: So develop faith and devotion.
0: లోకంలో ఈనాడు భక్తి అంతా కూడా నశించిపోతుండాలి.
1: And today there is no devotion.
0: భక్తి అంటే ఏమిటి? బాహ్యమైన ఆచారాలు కాదు.
1: It's not external ritual.
0: హృదయపూర్వకమైనటువంటి పవిత్రమైన ప్రేమనే భక్తి.
1: The devotion is the one.
0: పిల్లల్ని ప్రేమించండి, బంధువులను ప్రేమించండి, స్నేహితులను ప్రేమించండి, అందరినీ ప్రేమించండి, ఇదే భక్తి.
1: You love your relations, your friends, that is devotion.
0: దేవుణ్ణి పూజించడము, జీవులను బాధించడము, ఇది భక్తి అవుతుందా?
1: You worship God and you make others suffer.
0: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
1: The being is God, God is the being.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: We should understand the unity of the two.
2: భజన బినా సుఖ శాంతి నహి.